ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 11వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, దేశం సాధించిన సాంకేతిక పురోగతులు, ముఖ్యంగా 1998లో ఇదే రోజున విజయవంతంగా జరిగిన పోఖ్రాన్ 2 అణు పరీక్షలు స్మరించుకోవడానికి భారతదేశంలోని ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఇది శాస్త్రీయ పురోగతులను చాటి చెబుతూ, ఇంజనీర్లు శాస్త్రవేత్తలను గౌరవిస్తూ, స్వదేశీ ఆవిష్కరణలు ప్రదర్శిస్తూ, సాంకేతికత ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని చెప్పొచ్చు. 1998 మే 11న రాజస్థాన్లోని భారత సైన్యానికి చెందిన పోఖ్రాన్ రేంజ్లో భారతదేశం 5 అణు పరీక్షల్లో ఆపరేషన్ శక్తి మొదటిదాన్ని విజయవంతంగా నిర్వహించిన రోజును సగర్వంగా గుర్తు చేసుకోవాల్సిన రోజు నేడు.

ఈ రోజున మధ్యాహ్నం 3:45 రాజస్థాన్లోని పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపింది అని 1998 మే 11 నాటి ప్రధాని వాజ్పేయి ప్రకటించారు. ప్రధానమంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉన్న అబ్దుల్ కలాం, అణుశక్తి సంఘం మాజీ అధ్యక్షులు ఆర్ చిదంబరం ఆపరేషన్ శక్తి పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సమన్వయకర్తలుగా నాడు పనిచేశారు. వాజ్పేయి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన నెల రోజుల్లోనే ఈ పరీక్షలు విజయవంతంగా జరిపారు. ఇదే రోజున భారతదేశం త్రిశూల్ క్షిపణిని పరీక్షించి మొట్టమొదటి స్వదేశీ విమానం హంస 3 విజయవంతంగా ప్రయోగించింది. ఈరోజు సాంకేతికతలో స్వావలంబనకు ప్రాధాన్యమిస్తూ స్వదేశీ సాంకేతిక పురోగతులను ప్రదర్శిస్తుంది. భారత శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు TDB శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన విశేష సేవలకు చేసిన వ్యక్తులకు కానీ కంపెనీలకు కానీ జాతీయ అవార్డులను ఈరోజు ప్రదానం చేస్తుంది. ప్రతి సంవత్సరం AI ఏకీకరణ, స్టార్టప్లు లేదా సుస్థిర సాంకేతికత వంటి పురోగతులపై దృష్టి సారించడానికి ఒక థీమ్ను కూడా ఎంపిక చేస్తారు. విద్య మరియు శాస్త్రీయ సంస్థలు యువతలో ఆవిష్కరణ స్ఫూర్తిని ప్రోత్సహించడానికి ప్రదర్శనలు, సెమినార్లు, వర్క్షాప్లు కూడా నిర్వహిస్తాయి.

ఇక ఈరోజుకున్న మరో విశేషం ఏంటంటే, సత్యం అనేది బాటలుడిని సీమ అని ప్రపంచానికి తెలియజేసిన తాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి గారి జయంతి. 1895 మే 11 ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో జన్మించిన కృష్ణమూర్తి చిన్న వయసులోనే అసాధారణ వ్యక్తిగా గుర్తింపు పొందారు. 14 ఏటా దివ్యజ్ఞాన సమాజం వారు ఆయన్ను చేరదీసి అనుబిసెంట్ సంరక్షణలో పెంచారు. 1922 హారెన్లో జరిగిన చారిత్రాత్మక సమావేశంలో సత్యానికి మార్గాలు ఉండవు అని ప్రకటించారు. ఏ మతానికి ఏ సంస్థకు చెందినవాడుగా కాకుండా స్వతంత్ర తాత్వికుడుగా ప్రపంచమంతా పర్యటించారు ఆయన. యూరోప్, అమెరికా, లాటిన్ అమెరికా, శ్రీలంక, భారతదేశం వంటి ప్రదేశాల్లో దాదాపు 60 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ప్రసంగాలు చేస్తూ మానవుడి అంతర్ముఖ ప్రయాణం గురించి వివరించారు.

సదనం ప్రతి మాతే సమ్మాదరం ప్రతి సదనం ప్రతి మాతే సమ్మాదరం ధరణి ధరణి జనని హరి ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తికి తెలివిన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 30 నిమిషాలు. ఇప్పుడు విందాం సూక్తి సుధ. మరి ఈనాటి సూక్తి సుధ వ్యాఖ్యాత కేకేఎస్ రాజ్యలక్ష్మి గారు.
1: సత్ప్రయత్నం. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యాయామశాల. ఇక్కడికి మనం రావడం అంటే మనల్ని మనం బలవంతులుగా నిరూపించుకుందికే. అయితే ఈ ప్రయత్నంలో ఎన్నో కష్టాలు పడవలసి ఉంటుంది. ఎందరో మనల్ని వ్యతిరేకిస్తారు, కానీ మనం ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. ఓడిపోయి నేల కూలబడిపోకూడదు. ఒక్క క్షణం ఆకి ఆలోచించాలి, మనం చేసే పని ఎంత గొప్పది అయితే అంత అవమానించబడతాం. ఎంత కొత్త పని మనం మొదలు పెడితే అంత ఆ పనికి మనం వ్యతిరేకతను ఎదుర్కొంటాం. ఎంత గొప్ప పని మనం మొదలు పెడితే అంత ప్రతిఘటిస్తారు. అంటే మనం చేసే పనిలో ఎంత ప్రతికూలత ఎదురైతే అంత విజయానికి చేరువలో మనం ఉన్నట్లు గ్రహించాలి. ఎంత గొప్పతనం మనలో ఉంటే అంత కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎన్ని విమర్శలను ఎదుర్కొంటే అంత వివేకంతో మన పనిని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇలా ముందుకు సాగడానికి ఎంతో ఓపిక కావాలి, మానసిక ధైర్యం కావాలి. మనలని మానసికంగా బలంగా చేసేది కేవలం ధ్యానం మాత్రమే. ధ్యానం చేయడం వలన సాధించలేనిది ఏదీ లేకుండా సమస్తాన్ని సాధించగలుగుతాము. పరమాత్ముడిని మన మదిలో నిలిపి ఆయన నామాన్ని కాని మంత్రాన్ని కాని జపించినట్లయితే మనలో సత్సంకల్పం, అఖండ ప్రేమ వంటి సుగుణాలు వృద్ధి చెందుతాయి. దుఃఖేశ్వను దిగ్మనః సుఖేశ విగత స్పృహః పీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధాలను వీడినవాడు స్థిత ప్రజ్ఞత సాధించినవాడు అవుతాడు. ఇలాంటి సద్గుణాలు కలిగినవాడు అన్నిటా విజయాలను సాధించగలుగుతారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే పదంతోటి భగవద్గీత ప్రారంభమైనది. అనగా ధర్మాన్ని ప్రతి ప్రదేశంలో పాటిస్తూ ఉంటే విజయం మనవంటే ఉంటుంది అని అర్థం. ధర్మాన్ని పాటిస్తే ఆనాడు అర్జునుడికి రథసారథి అయినటువంటి ఆ దేవదేవుడు ఈనాడు మన సేనకి నాయకుడిగా మారతాడు. ఆ దేవదేవుడే మన సేనా నాయకుడైతే పిరికితనం మనకెందుకు? సింహాల వలె సమస్యా పరిష్కారాలని వెతకండి. ఓ యువత, వెనుకకు అడుగు వేయకండి. సముద్రాన్నైనా ఎదురీదగల మీకు ఈ సంసార సాగరం ఒక లెక్క కాదు. జీవితంలో ఏ సమస్యకైనా తప్పక పరిష్కారం ఉండే తీరుతుంది. భయంతో బానిసగా మిగిలిపోకండి. భగవంతుణ్ణి తోడుగా తీసుకొని ఆయన నామం అనే ఆయుధంతో ఆత్మవిశ్వాసంతో సమస్యలపై సృజనాత్మకతతో యుద్ధం చేయండి. అలు పెరగని ప్రయాణాన్ని సాగించండి. ఆశాజ్యోతితో ముందుకు సాగితే మనలని వెనుకకు లాగిన వారు పాపం మనలని వెనుకకు లాగుతున్నామనేటువంటి భ్రమలో అక్కడే ఉంటారు. కానీ మనం చివరికి వారికందని స్థితికి చేరుకుంటాం. భగవద్గీత ఆధారంతో విజయ శిఖరాలని చేరుకుంటాం. గీతాశాస్త్రాన్ని ఆచరిస్తే ఆనాడు అర్జునుడికి వరించిన విజయం మనలని వరించి తీరుతుంది. ఆనాటి అర్జునుడి గురించి ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నట్లుగా మన ముందు తరాల వారు మన గురించి చెప్పుకుంటారు. మనం ఎంత గొప్పవారిగా అయ్యామో వారు అంత గొప్పవారు కావడానికి భావీ తరాల వారు మన జీవన శైలిని అనుసరిస్తారు. ఉత్తమమైనటువంటి నైతిక బలంతో బాలబాలికలు తయారవుతారు. ఇలాంటి ఉన్నత సమాజాన్ని చూసి ఆ దేవదేవుడు ఆశీర్వదిస్తాడు. వినయ విధేయతలు, శ్రద్ధాభక్తులు, ఏకాగ్రత కలిగి ఉన్న వారిని విజయం వరించి తీరుతుంది. అందుకే మనమంతా మనలని వెనుకకు లాగే వారిని వదిలి మనలని వ్యతిరేకించే వారి ఎదురుగా విజయ శిఖరాన్ని అధిరోహించి ఆనందంగా జీవిద్దాం.
0: ఇంతవరకు శ్రోతలు సూక్తిసుధ విన్నారు. వ్యాఖ్యాత కేకేఎస్ రాజ్యలక్ష్మి గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 35 నిమిషాలు కావస్తుంది. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

రబీలో రాగిని సాగు చేసుకునేటటువంటి రైతులకు కొన్ని సూచనలు ఏంటంటే, చిరుధాన్య పంటల్లో రాగి పంట ప్రత్యేకమైనదిగా మనం చెప్పుకోవచ్చు. రాగుల్లో అన్ని ఆహార ధాన్యాల్లో కంటే కాల్షియం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాల్షియం ఎముకల బలానికి ఇంకా దంత పుష్టికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రాగుల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. రబీలో గనక ఈ రాగి పంటను సాగు చేసినట్లయితే గింజ నాణ్యత బాగుంటుంది, అంతేకాకుండా ఎక్కువ దిగుబడులను సాధించడానికి కూడా వీలవుతుంది. అయితే ఈ రాగిలో ఎక్కువ దిగుబడులు సాధించాలి అంటే రైతులు తప్పనిసరిగా మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టుకోవాలి. వాటిల్లో ముఖ్యంగా నేల తయారీ గనక మనం చూసుకున్నట్లయితే ఇసుక నేలలు, బరువు నేలలు ఈ పంట సాగుకు బాగా అనుకూలంగా ఉంటాయి. నీరు ఇంకని భూములు ఈ సాగుకు పనికిరావు. రకాల్లో మంచి దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకుని నాణ్యమైనటువంటి విత్తనాన్ని సేకరించుకోవాలి. వీటిల్లో తిరుమల, వేగావతి, వకుళ, శ్రీచైతన్య, సప్తగిరి, గోదావరి, హిమ, ఇది తెల్ల రాగి, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రైతులు వారి ప్రాంతానికి అనుకూలమైనటువంటి రకాలను ఎంపిక చేసుకుని వేసుకోవచ్చు. ముందుగా తిరుమల రకాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఇది 115 నుంచి 120 రోజులకు కోతకు వచ్చి ఎకరాకు 15 నుండి 16 క్వింటాళ్ల గింజ దిగుబడినిస్తుంది. అగ్గి తెగులను అన్ని దశల్లో ఈ రకం తట్టుకుంటుంది, ఎక్కువ చొప్పను కూడా ఇస్తుంది. ఇక వేగావతి అనే రకం కూడా 115 నుంచి 120 రోజుల్లోనే కోతకొస్తుంది, 14 నుంచి 16 క్వింటాళ్లు ఎకరాకు దిగుబడినిస్తుంది. పైరు ఎత్తుగా పెరిగి పిలకలు బాగా వస్తాయి, ఇది కూడా అగ్గి తెగులను బాగా తట్టుకుంటుంది. వకుళ అనే రకం 100 నుండి 105 రోజుల్లోనే కోతకు వస్తుంది, 14 నుంచి 15 క్వింటాళ్లు ఎకరాకు గింజ దిగుబడినిస్తుంది. బెట్టను, అగ్గి తెగులను ఇది తట్టుకుంటుంది. అయితే కోత సమయంలో పైరు పడిపోకుండా ఉండేటటువంటి రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక శ్రీచైతన్య అనే రకం కూడా తిరుమల, వేగావతి లాగానే 110 నుంచి 115 రోజులు కోతకొచ్చేటటువంటి రకం, 14 నుంచి 15 క్వింటాళ్లు ఎకరాకు దిగుబడినిస్తుంది. పైరు ఎత్తుగా పెరిగి పిలకలు బాగా వస్తాయి, అగ్గి తెగులు ఇది కూడా తట్టుకుంటుంది. సప్తగిరి అనే రకం 110 నుంచి 115 రోజులకు కోతకొస్తుంది, 12 నుంచి 14 క్వింటాళ్లు గింజ దిగుబడినిస్తుంది. అయితే ఇది రాయలసీమ ప్రాంతాలకు బాగా అనుకూలమైనటువంటి రకంగా మనం చెప్పుకోవచ్చు, అగ్గి తెగులను ఇది తట్టుకుంటుంది. గోదావరి అనే రకం కూడా 110 నుంచి 115 రోజులకు కోతకొస్తుంది, 12 నుంచి 14 క్వింటాళ్లు ఎకరాకు గింజ దిగుబడినిస్తుంది. ఇది కూడా రాయలసీమ ప్రాంతాలకు అనువైనటువంటి రకంగా మనం చెప్పుకోవచ్చు, అగ్గి తెగులను తట్టుకునేటటువంటి రకం. ఇక హిమ అనేది తెల్ల రాగి రకం, ఇది 110 నుంచి 115 రోజులకు కోతకొస్తుంది, 12 నుంచి 14 క్వింటాళ్లు ఎకరాకు గింజ దిగుబడినిస్తుంది. పైరు ఎత్తుగా పెరిగి పిలకలు బాగా వస్తాయి, అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఇక విత్తే సమయం గనక మనం చూసుకున్నట్లయితే దీన్ని ఈ మాసంలో నారు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నారు పోసుకునేటప్పుడు నారుమడి యాజమాన్యం గురించి కూడా రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక ఎకరా పొలంలో రాగి నారు నాటుకోవడానికి 5 సెంట్ల విస్తీర్ణం అంటే 200 చదరపు మీటర్లలో నారుమడిని తయారు చేసుకోవాలి. దీనికోసం బాగా చివికిన పశువులు ఎరువును తగినంతగా చల్లి 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్ ను చల్లుకోవాలి. నారుమడి కొంత ఎత్తుగా చేసుకుని తయారు చేసుకోవాలి. తర్వాత 2.5 కిలోల విత్తనాన్ని, 2 గ్రాముల కార్బన్డిజం ను 1 కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసిన తర్వాత ఆ విత్తనాన్ని పల్చగా మడి అంతా చల్లుకోవాలి. తర్వాత నారుమడిని తడుపుతూ వస్తూ ఉండాలి. నారుమడిలో నారును ఎప్పటికప్పుడు గమనించుకుని వెంటనే సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే ఆరోగ్యవంతమైనటువంటి నారు మనకి తయారవుతుంది. తర్వాత ప్రధాన పొలాన్ని కూడా రైతులు తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. దీనికోసం పొలాన్ని బాగా దుక్కి చేసుకోవాలి. ఎకరానికి 2 నుంచి 4 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును, దీంతో పాటు 16 కిలోల భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, 100 కిలోలు దీంతో పాటు 12 కిలోల పొటాష్ నిచ్చే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 20 కిలోలు వేసి బాగా కలి దున్నుకోవాలి. మెత్తగా దుక్కి చేసి దున్నుకోవాలి. ఈ విధంగా ప్రధాన పొలాన్ని తయారు చేసుకున్న తర్వాత కలుపు నివారణ అనేది రైతులు తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికోసం నారు నాటిన తర్వాత 2-3 రోజుల్లోపు తేమ ఉన్నప్పుడు పెండి మిథాలిన్ 30% కలుపు మందు ఎకరానికి 600 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో అంటే లీటర్ నీటికి 3 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేసి కలుపును నివారించుకోవచ్చు. నారు నాటిన 25 నుండి 30 రోజుల్లోపు కూలీల ద్వారా తొలికలతో తవ్వి కలుపును తీయించినట్లయితే నేల గుల్లబారి పంటకు గాలి వెలుతురు పోషకాలు బాగా అంది,
పిలకలు కంకులు బాగా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అలా కూలీలు దొరకని పక్షంలో అప్పుడు ఎకరానికి 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీటర్ల నీటికి కలుపుకుని 2 గ్రాముల లీటర్ నీటికి అన్నమాట. ఈ మందు ద్రావణాన్ని కలుపు మొక్కల మీద మాత్రమే పడేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే నత్రజనిని యూరియా రూపంలో ఈ రాగి నారు

అంటే ముందు ఎకరానికి 26 కిలోలు నారు నాటిన తర్వాత 25 నుండి 30 రోజుల తర్వాత అంటే కలుపు తీసిన తర్వాత అనమాట మళ్ళీ 26 కిలోలు పంటకు అందించుకోవాలి. అంటే నత్రజనిని 2 దఫాలుగా అందించుకోవాలి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే రాగి నారు నాటే ముందు నీరు పెట్టి ఆరిన తర్వాత నాట్లు వేసుకోవాలి. తర్వాత పైరు బాగా వేర్లు తొడిగేదాకా అంటే 5 నుంచి 7 రోజుల వరకు నీరు పెట్టకూడదు. ఈ పంటలో కనీసం 5-6 తళ్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే నాటే ముందు ఒకసారి, పిలకలు వేసే దశ 2వసారి, చిరుపొట్ట దశ 3వసారి, పూత దశ 4వసారి, గింజ కట్టే దశ ఈ 4-5 దశల్లో తప్పనిసరిగా నీటి ఎద్దడి లేకుండా పంటకు నీరు అందించినట్లయితే ఎక్కువ దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే పురుగుల్లో గులాబీ రంగు పురుగు, శనగపచ్చ పురుగు, పేనుబంక పురుగు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగ చేస్తూ ఉంటాయి. తెగుళ్లలో అగ్గి తెగులు, ఆకుమాడు తెగులు ఎక్కువగా వచ్చి నష్టాన్ని కలగ చేస్తూ ఉంటాయి. ముందుగా పురుగులు గనక మనం చూసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు లార్వా లేత గులాబీ రంగులో ఉంటుంది. ఈ లార్వాలు కాండాన్ని తొలచి సొరంగాలు చేయటం వల్ల మొక్క చనిపోతుంది. పూత దశలో ఈ పురుగు గనక ఆశిస్తే వెన్నులు తెల్ల కంకులుగా మారిపోతాయి. లార్వాలు ఒక మొక్క నుండి మరొక మొక్కకు పాకి నష్టపరుస్తాయి. దీని నివారణ కోసం పురుగు ఆశించిన మొక్కలను ఏరివేసుకోవాలి, మొక్కల అవశేషాలను కాల్చివేసుకోవాలి. నష్టం ఎక్కువగా గనక ఉంటే లీటర్ నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక శనగపచ్చ పురుగు అనేది కంకి దశలో ఎక్కువగా ఆశించి పూత గింజలను తిని నష్టం కలగ చేస్తూ ఉంటుంది. కంకులను దులిపి కింద పడినటువంటి లార్వాలను సేకరించి నాశనం చేసుకోవాలి. కార్బన్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక తెగుళ్ల విషయానికి వస్తే ఆకుమాడు తెగులు అనేది లేత మొక్కల వేర్లు మొదళ్లపై తెగులు ఆశించి మొక్కలు కుళ్ళిపోయేటట్లు చేస్తుంది. ఆకులపై చిన్న అండాకార లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. కాండంపై మచ్చలు మనకు కనిపిస్తాయి. కంకుల మొదళ్లు గోధుమ రంగుకు మారి విరిగిపోతుంటాయి. దీని నివారణ కోసం 3 గ్రాముల క్యాప్టాన్ లేదంటే థైరం 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదంటే 2.5 గ్రాముల మాంకోజబ్ లీటర్ నీటికి కలిపి పైరు మీద పిచికారీ చేసుకున్నా సరిపోతుంది. ఇంకొకటి వెర్రి తలబూజు. ఈ తెగులు సోకినటువంటి మొక్కలు గెడిసి బారిపోతాయి. ఆకులు పేలవమైనటువంటి ఆకుపచ్చకు మారిపోతాయి. కంకుల్లో గింజలు ఏర్పడకుండా ఆకుపచ్చని ఆకుల సముదాయంగా మారుతాయి. దీని నివారణ కోసం పంట అవశేషాలను నాశనం చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదంటే మెటలాక్సిల్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లీటర్ నీటికి 2 గ్రాముల మెటలాక్సిల్ కలిపి పైరు మీద పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ వెర్రితల బూజును కూడా నివారించుకోవటానికి వీలవుతుంది. ఈ విధమైనటువంటి సస్యరక్షణ చర్యలు గనక చేపట్టుకున్నట్లయితే పంటను సకాలంలో కోత కోసుకోవచ్చు. ఆకులు పసుపు రంగుగా మారి కంకులు గోధుమ రంగుకు మారినప్పుడు కంకులను కోసుకోవాలి. కంకులను బాగా ఎండనిచ్చి ట్రాక్టర్తో గాని ఎద్దులతో గాని తొక్కించి గింజలను వేరు చేసుకోవాలి. ఈ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు గనక ఇప్పుడు రబీలో వేసేటటువంటి రాగిలో చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని తీసుకోవటానికి వీలవుతుంది.

ఇంతవరకు శ్రోతలు పొలం కబులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:50 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆయన నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజ్గార్ కా మాధ్యమ బనేగా. యహా బన్నే వాలి గాడియా మషినరీ, యహా నగలే వాలే ఫుడ్ ప్రాసెసింగ్ ఉద్యోగ్, యే తెలంగాణ కే శ్రమికో ఔర్ కిసానో కో భీ సశక్త కరేంగే. అబ్ హమ్ అప్నీ ఉస్ విరాసత్ కో ఫిర్ సే సశక్త కర్ రహే హై. వారంగల్ కా పిఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణను 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తే దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో రాష్ట్రం 10% వాటం అందించగలదని తెలిపారు. తెలంగాణను 10 ఏళ్లలో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల వృద్ధ మహిళల ఆశ్రమంలో నిర్వహించిన మాతృ దినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బోడి ప్రసాద్తో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ,
2: తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఆ బిడ్డ పెరిగి పెద్ద అవ్వడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవడానికి ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్ళే ఒక మళ్ళీ ఇంకో మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది.
0: గ్రామాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నిన్న స్పందిస్తూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 అవార్డుల్లో రాష్ట్రం దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. రాష్ట్రం నుంచి అవార్డులకు ఎంపికైన శృంగవరం, బొక్కసంపాలెం, చెమ్ముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు సంబంధించి కుప్పం నియోజకవర్గం దేశవ్యాప్తంగా 3వ స్థానం లభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ మలవరపు సూర్యతేజ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో 1,679 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేసినట్టు వెల్లడించారు. రానున్న వర్షాకాలానికి సిద్ధంగా కాలువల్లో తూడు గురపుడెక్క పుడికితీత పనుల కోసం 397 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లోనే అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని, దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ,
5: గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టమ్ లో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈరోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఉత్తరాంధ్ర ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈరోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది.
0: ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణిది విశిష్ట స్థానమని, అందరికీ చేరువయ్యేలా ఆకాశవాణి ప్రసారాలను కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి అకాడమీ అధ్యక్షులు ఆర్డి విల్సన్ అన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన స్వర సంధ్యా కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ నవమల్లిక శ్రేయ ఫణి రాజలక్ష్మి గాత్రయుగలం పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం గరగ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విల్సన్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని సంగీతం ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1999 సంవత్సరం నుండి ప్రతి ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతి, దేశ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేవాలయాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవెలి మండలం అన్నవరపాడులోని అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నిన్న భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ, 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాతావరణం. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగనపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈనాటి ప్రసార విశేషాల్లో 7:05 తెలుగు జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో స్వరార్చనతో పాటు గురుదక్షిణ కథానిక వింటారు. రచన మరియు సమర్పణ ఇంద్రగంటి మధుసూదన్ రావు గారు. వీటితో పాటు ఆరోగ్య సలహాలు తెలుసుకుందాం.

8:35 ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం. ఈ సంగతి మీకు తెలుసా విందాం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 స్వరలహరి కార్యక్రమంలో సినీ గీతాలు విందాం. ఇక 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో యుగల గీతాలు విందాం. 10:00 హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు, అలాగే 10:30 వాట్సప్ ద్వారా శ్రోతలు అభ్యర్థించిన సినీ గీతాలు వినవచ్చు. 11:00 నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే విందాం.

సాయంత్రం ప్రసారాల్లో 5 గంటలకు ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5:05కు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు విందాం. 5:30కు యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 6:30కు ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ధారావాహిక విందాం. రచన డాక్టర్ టేకుమళ్ల వెంకటపై గారు, సమర్పణ శ్రీమతి నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు పునఃప్రసారం విందాం. సమర్పణ అమరేంద్ర గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు వింటారు.

7 గంటలకు అలనాటి మధుర గీతం, 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:40 వికసిత్ భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8 గంటలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలు విందాం. 8:30 నుంచి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. ఇక 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
1: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है. आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है.
0: రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహిల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట్ర మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వరదలు వడగాల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్ధత చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలియజేసింది. అసోం, మేఘాలయ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర ముంబైలో ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోరాదని, అర్హులైన నివాసితులందరికీ గృహవసతి కల్పించడానికి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ప్రాజెక్టులకు సరైన ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఉత్తర ముంబైలో నిర్వహించిన ఎస్ఆర్ఏ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో దాదాపు 150 ఫిర్యాదులను పరిష్కరించడంతో 100,000 మంది నివాసితులకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను స్వయం సమృద్ధిగా మార్చడానికి కృషి చేశారని, అదే సమయంలో విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, మరుగుదొడ్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, ఎస్ఆర్ఏ, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహప్రియ కార్యక్రమం.

నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఆదివారం వెంకటేశ్వరపురంలో 40 లక్షల రూపాయలతో ఈ ఆటో ఛార్జింగ్ స్టేషన్ ప్రహరీ గోడకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నగరానికి వచ్చే 200 ఈ ఆటోలను ఈ నెలాఖరుకల్లా ప్రారంభిస్తామని ఆయన అన్నారు.

రాష్ట్రంలో 706 ఆలయాల జీర్ణోద్ధరణ పునర్నిర్మాణానికి 832 కోట్ల రూపాయలు మంజూరు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పునరుద్ఘాటించారు. దేవాదాయ శాఖను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. నెల్లూరులో రంగనాథస్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఆదివారం జరిగింది. చైర్మన్గా లెక్కల వెంకారెడ్డి 11 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో త్వరలో జరగనున్న 10, 11, 12 స్నాతకోత్సవాలకు దరఖాస్తులు చేసుకోవాలని సోమవారం చివరి రోజునే పరీక్షల నిర్వహణ అధికారి మధుమతి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నేటి సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. వివరాలకు సంబంధిత వెబ్సైట్ను పరిశీలించారని తెలిపారు.

ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీ నిర్వహించబోతున్నట్లు కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారు పురుషమృగ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్చకులు విశేష పూజలు చేశారు. ప్రత్యేక పూలతో స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0: ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు. ఇప్పుడు విందాం గురుదక్షిణ కథానిక. రచన మరియు సమర్పణ శ్రీ ఇంద్రగంటి మధుసూదన్ రావు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: కథాశీర్షిక గురుదక్షిణ. తెల్లటి ప్రభుత్వ వాహనం జిల్లా పరిషత్ హైస్కూలు గ్రౌండ్లోకి వచ్చి ఆగింది. ఉదయం 11 గంటలు కావడంతో బయట పిల్లల అలికిడి లేదు. అన్ని తరగతి గదుల్లో బోధన జరుగుతోంది. డ్రైవర్ గబగబా కారు దిగి వెనక డోర్ తీశాడు. అందులోంచి హుందాగా క్రిందికి దిగాడు డిఈఓ వేణుకుమార్. కారు రావడం చూసి లోపల ఉన్న హెడ్మాస్టర్కు ఎవరో చెప్పినట్లున్నారు. ఆయన గబగబా డిఈఓకు ఎదురొచ్చి నమస్కారం సార్ అన్నాడు. డిఈఓ కూడా ప్రతి నమస్కారం చేశాడు. లోపలికి రండి సార్ అంటూ వేణుకుమార్ను తన ఆఫీసు గదిలోకి తీసుకెళ్లాడు హెడ్మాస్టర్ రమణారావు. మీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న సుధాకర్ అనే అబ్బాయిని పిలిపించండి, కుర్చీలో కూర్చుంటూ అన్నాడు వేణుకుమార్. రమణారావుకు ఏమీ అర్థం కాలేదు. ఈయన మా స్కూల్లో చదివే సుధాకర్ను పిలిపించమంటున్నాడేమిటి? వాడేం చేశాడు? అసలు వాడి గురించి ఈయనకి ఎలా తెలుసు? అన్ని సందేహాలు ఒక్కసారిగా మెదడును తొలుస్తుండగా, రాజు వెళ్ళి 10వ తరగతిలో సుధాకర్ అనే అబ్బాయి ఉంటాడు, ఇక్కడికి పిలుచుకురా అంటూ అటెండర్ని పురమాయించాడు. మీ స్కూల్లో ఎంతమంది పిల్లలున్నారు? ప్రశ్నించాడు వేణుకుమార్. 387 మంది సార్, వినయంగా జవాబిచ్చాడు రమణారావు. పిల్లల అటెండెన్స్ బాగుంటుందా? మధ్యాహ్నం పిల్లలంతా ఇక్కడే భోంచేస్తున్నారా? ఆరాగా అడిగాడు వేణుకుమార్. పిల్లల అటెండెన్స్ 90% తగ్గదు సార్, పిల్లలంతా ఇక్కడే భోంచేస్తున్నారు సార్. ఇలా స్కూలు విషయాలు మాట్లాడుకుంటుండగానే సుధాకర్ను వెంట పెట్టుకొచ్చాడు రాజు. నమస్తే సార్, ఇద్దరికీ నమస్కారం చేశాడు సుధాకర్. అటెండర్ను బయటకు వెళ్లమన్నట్లు సైగ చేశాడు వేణుకుమార్. వెంటనే రాజు బయటకు వెళ్ళిపోయాడు. నువ్వేనా సుధాకర్, ఇలారా అంటూ పిలిచి జేబులోంచి తన సెల్ఫోన్ తీసి సుధాకర్ను తన దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేశాడు వేణుకుమార్. సుధాకర్ దగ్గరగా వెళ్ళాడు. ఈ వాట్సాప్ మెసేజ్ నువ్వు పంపించేందేనా?
1: అవును సార్,
0: భయంగా చెప్పాడు. తనేదో కోపంతో డిఈఓకు పంపించాడు, కానీ ఆయన ఇక్కడికి వచ్చి తనను పిలుస్తాడని అస్సలు ఊహించలేదు. ఈ ఫోటోలో క్లాస్ రూమ్లో కూర్చుని నిద్రపోతున్న మాస్టర్ ఎవరు? అడిగాడు వేణుకుమార్. సార్ ఏమైంది సార్? మధ్యలో కల్పించుకుంటూ అడిగాడు రమణారావు. ఇది ఒక్కసారి చూడండి అంటూ తన సెల్ఫోన్ను అందించాడు వేణుకుమార్. సెల్ఫోన్ అందుకొని అందులో ఉన్న ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు రమణారావు. ఆ ఫోటోలో ఉన్నది అదే స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శివరాం మాస్టారు. ఫోటో కింద క్లాస్ రూమ్లో నిద్రపోతున్న తెలుగు మాస్టారు అని రాసి దాని కింద పంపిన విద్యార్థి సుధాకర్ పేరు, క్లాసు, పాఠశాల పేరు రాసున్నాయి. అది చూసిన రమణారావు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. శివరాం మాస్టర్ గురించి తనకు బాగా తెలుసు. చాలా నిక్కచ్చి మనిషి, పాఠాలు చక్కగా చెప్తాడు, ఏ రోజు క్లాసుకు ఆలస్యంగా వెళ్ళడు, చాలా మంచి టీచర్. అలాంటి వ్యక్తి ఇలా క్లాస్ రూమ్లో కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడంటే నమ్మశక్యంగా లేదు. ఆలోచిస్తూ సెల్ఫోను తిరిగి వేణుకుమార్కు అందించాడు. చెప్పు సుధాకర్, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? కొనసాగింపుగా అడిగాడు వేణుకుమార్. సుధాకర్ భయపడిపోతున్నాడు. మా తెలుగు మాస్టర్ సార్, కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పాడు. సరే, శివరాం మాస్టర్ గారు నిజంగా క్లాసులో నిద్రపోయారా? నిజం చెప్పు, కాస్త గద్దించినట్లుగా అడిగాడు. అప్పటికే బాగా భయపడిపోయి ఉన్న సుధాకర్, లేదు సార్, మాస్టర్ నిద్రపోలేదు, జంకుతూ జవాబు చెప్పాడు. మరి ఈ ఫోటో ఎక్కడిది?
1: సార్, అది శివరాం మాస్టర్ ఒకసారి మాకు యోగా నేర్పుతుంటే ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు ఫోటో తీశాను సార్. దాన్నే మా అన్నకి ఇచ్చి కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నట్టు మార్ఫింగ్ చేయిచ్చా సార్, వణికిపోతున్న గొంతుతో సుధాకర్ చెబుతుంటే కూడా కన్నీళ్లు రాలసాగాయి.
0: ఎందుకు చేయించావు? మాస్టర్ పాఠం చెబుతుంటే నేను నా పక్కన ఉన్న శేఖర అబ్బాయితో మాట్లాడుతున్నాను సార్. దాంతో మాస్టారు నన్ను పాఠం వినకుండా పక్కవాడితో మాటలేంటి అంటూ గట్టిగా కోప్పడ్డారు సార్. దాంతో నా కోపం వచ్చి ఇలా చేశాను.

0: సార్ సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చెయ్యను సార్ అన్నాడు బతిమాలుతున్న ధోరణిలో. సరే, ఈ ఫోటో ఇంకా ఎవరెవరికి పంపావు?
1: నేను ఇంకెవరికి పంపలేదు సార్.
0: నిజం చెప్పు, లేకుంటే నీకు టీసీ ఇచ్చి పంపించేస్తా. ఆ మాటతో మరీ భయపడిపోయాడు సుధాకర్.
1: లేదు సార్, నేను నిజమే చెబుతున్నాను సార్. ప్రామిస్గా నేను ఇంకెవరికీ పంపలేదు సార్.
0: ఈసారి వాడి మాటల్లో నిజాయితీ తొంగిచూసింది. నువ్వు తప్పు చేస్తే మాస్టర్ కోపడ్డారు, అందుకని నువ్వు నాకు ఫోటో పంపుతావా? ఎంత ధైర్యం నీకు! క్లాసులో మాస్టర్ చెప్పింది చక్కగా విని బాగా చదువుకో, పైకి వస్తావు. ఇంకోసారి ఇలా జరిగిందంటే ఊరుకోనేది లేదు చెప్తున్నా, వెళ్ళు క్లాస్కి, హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు వేణుకుమార్. ఇదంతా మౌనంగా చూస్తుండిపోయాడు రమణారావు. సుధాకర్ వెళ్ళగానే, ఈ విషయం నాకు తెలియదు సార్ అన్నాడు. పర్వాలేదు, మీరు కూడా ఈ విషయాన్ని పొరపాటున కూడా ఎవ్వరికీ చెప్పకండి. ఒక్కసారి శివరాం మాస్టర్ గారిని పిలిపించండి అన్నాడు వేణుకుమార్.
1: మాస్టర్ గారు ఈరోజు స్కూలుకు రాలేదు, క్యాజువల్ లీవ్ పెట్టారు సార్.
0: సరే, మాస్టర్ గారు ఇల్లెక్కడా? ఆరాగా అడిగాడు. శాంతినగర్లో వినాయకుడి గుడికి రెండో ఇల్లు సార్. సరే, నేను వెళ్ళొస్తా, స్కూల్ని ఇంకా బాగా డెవలప్ చేయండి అంటూ గ్రౌండ్లో నిలిపి ఉన్న కారు ఎక్కి వెళ్ళిపోయాడు వేణుకుమార్. రాంబాబు, కారును శాంతినగర్ వినాయకుడి గుడి వీధిలోకి పోని అన్నాడు వేణుకుమార్.
1: అలాగే సార్
0: అంటూ కారు స్పీడ్ పెంచాడు రాంబాబు. కారు వినాయకుడి గుడి ముందు ఆగింది. వేణుకుమార్ కిందికి దిగి నెమ్మదిగా నడుస్తూ రెండో ఇంటి దగ్గర ఆగి చూశాడు. వరండాలో శివరాం మాస్టర్ పేపర్ చదువుతూ కనిపించారు. నమస్తే మాస్టర్ గారు అంటూ నమస్కారం చేస్తూ వీధి గుమ్మం దాటి వరండా వరకు వచ్చాడు వేణుకుమార్. చదువుతున్న పేపర్లోంచి తలెత్తి చూసిన శివరాం మాస్టర్కి ఎదురుగా డిఈఓ కనిపించేసరికి కాళ్ళు చేతులు ఆడలేదు. డిఈఓ నేరుగా, నా ఇల్లు వెతుక్కు రావడం ఏమిటి, నేనేమన్నా తప్పు చేశానా? ఈ ఆలోచనలు మనసులో తిరుగుతుండగానే, నమస్తే సార్, రండి రండి అంటూ పైకి లేచి, కూర్చోండి సార్ అంటూ కుర్చీ చూపించాడు. నేను మీకోసమే వచ్చాను మాస్టారు అంటూ కుర్చీలో ఆసీనుడయ్యాడు వేణుకుమార్. డిఈఓ ఇలా అనేసరికి మనసులో నిజంగానే భయం పట్టుకుంది శివరాం గారికి. అయినా భయాన్ని పైకి కనిపించనీయకుండా, చెప్పండి సార్ అన్నాడు.
1: మాస్టారు, నన్ను వేణు అని పిలవండి.
0: నేనెవరో గుర్తుపట్టారా? నేను మీ స్టూడెంట్ వేణుకుమార్ని సార్. ఈ మాటతో కొంత ధైర్యం వచ్చింది శివరాం గారికి.
1: అవునా, నేను గుర్తుపట్టలేకపోయాను, సారీ సార్ అన్నాడు.
0: అయ్యయ్యో, మీరు మళ్ళీ నన్ను సార్ అంటున్నారు. నాకు మీరు సారీ చెప్పడం ఏంటి మాస్టారు? నేనెప్పటికీ మీ వేణునే. రంగాపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో మాకు తెలుగు టీచర్గా మీరే పాఠాలు చెప్పేవారు. 9వ తరగతి వరకు నేను అదే హై స్కూల్లో చదువుకున్నాను. నేను బాగా చదువుతానని నాకు బహుమతిగా తెలుగు శబ్దరత్నాకరం నిఘంటును కూడా ఇచ్చారు. 10వ తరగతి మాత్రం గంగవరం హై స్కూల్లో చదువుకున్నాను.
1: గుర్తొచ్చానా మాస్టారు?
0: నవ్వుతూ అడిగాడు వేణుకుమార్. అవును, తనకు బాగా గుర్తు. తెలుగు పద్యాలు రాగయుక్తంగా పాడేవాడు వేణుకుమార్. చదువులో చురుగ్గా ఉండేవాడు. బాగా చదువుతున్నాడని నిఘంటును బహుమతిగా ఇచ్చాను.
1: సరే మాస్టారు, ఇది ఒక్కసారి చూడండి అంటూ సుధాకర్ తీసిన ఫోటోను చూపించాడు వేణుకుమార్.
0: ఆ ఫోటో చూసిన శివరాంకి తల గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. వేణువైపు చూడాలంటే ధైర్యం చాలలేదు. అవమానంతో తల దించుకుని కూర్చున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను ఏనాడు క్లాస్ రూమ్లో ఇలా ప్రవర్తించలేదు. ఏ స్కూలుకు బదిలీపై వెళ్ళినా ఫలానా శివరాం మాస్టర్ మంచి టీచర్ అని పేరు తెచ్చుకున్నాను తప్ప ఎక్కడా చెడ్డనిపించుకోలేదు. నెమ్మదిగా తలెత్తి,
1: వేణు, నువ్వు నమ్ముతున్నావా? దీనంగా అడిగాడు.
0: లేదు మాస్టారు, నేనిది నమ్మలేదు. దీన్ని మీ స్కూల్లో 10వ తరగతి చదివే సుధాకర్ అనే అబ్బాయి నాకు పంపాడు. ఇప్పుడే మీ స్కూల్కు వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడాను అంటూ స్కూల్లో జరిగింది చెప్పాడు వేణు. అంతా విన్న తర్వాత కాస్త ప్రాణం కుదుట పడింది శివరాం గారికి. చాలా చాలా థ్యాంక్స్ వేణు, నా పరువు కాపాడావు. నా ఉద్యోగ జీవితంలో పెద్ద మచ్చపడకుండా కాపాడావు. నీకు రుణపడిపోయాను వేణు అంటూ భావోద్వేగంతో చెప్పుకుపోతున్నాడు.
1: సార్, నేను మీ స్టూడెంట్ని కావడం వల్ల మీ గురించి నాకు తెలుసు గనక నాకు చేయగలిగింది చేశాను సార్.
0: వృత్తినే దైవంగా భావించే మీరు క్లాసులో నిద్రపోరని నా నమ్మకం సార్. కానీ సార్,
1: నా మీద మాత్రం మీకు ఆ పాటి నమ్మకం లేకుండా పోయింది సార్. ఆ మాటతో అదిరిపడ్డాడు శివరాం. నా దగ్గర చదువుకున్న స్టూడెంటు ఇప్పుడు నాకంటే పెద్ద పొజిషన్లో డీఈఓ స్థాయిలో ఉన్నాడు. నీ మీద నాకు నమ్మకం లేకపోవడం ఏమిటి వేణు? నాకేమీ అర్థం కావడం లేదు, బలహీనమైన గొంతుతో అన్నాడు. వేణుకుమార్ గతాన్ని చెప్పడం ప్రారంభించాడు. 12 ఏళ్ల క్రితం శివరాం మాస్టర్ని గంగవరం హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్గా వేశారు. ఆ రోజు ఇంగ్లీష్ పరీక్ష. వేణు పరీక్ష రాస్తున్నాడు. ఇన్విజిలేటర్గా శివరాం గారు విద్యార్థులను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇంతలో వేణు బెంచి పక్కనే చుట్టపడ్డ స్లిప్ కనిపించింది. శివరాం గారు దాన్ని విప్పి చూశారు. అది ఇంగ్లీష్ పరీక్షకు సంబంధించిందే. దాంతో ఆయనకు చాలా కోపం వచ్చింది. వేణు, ఏమిటిది, నువ్వు స్లిప్పులు పెట్టి రాస్తున్నావా, సిగ్గులేదా అంటూ బెంచిపై ఉన్న జవాబు పత్రాలను చేతిలోకి తీసుకున్నాడు. సార్, లేదు సార్, నేను బాగా చదువుకొని వచ్చాను సార్, నేను కాపీ కొట్టలేదు సార్, బతిమాలాడు వేణు. లేదు, నీకు పేపర్లు ఇచ్చేది లేదు, వెళ్ళిపో. ఒక బాధ్యత గల ఇన్విజిలేటర్గా తన పని సక్రమంగా నెరవేర్చాలన్న దృఢ సంకల్పంతో అన్నాడు శివరాం. వేణు ఎంత బతిమాలినా ఆయన మనస్సు కరగలేదు. చేసేది లేక వేణు క్లాసు నుండి బయటకు వెళ్ళిపోయాడు. గతాన్నంతా చెప్పిన తర్వాత, సార్, ఆనాడు మీ వల్ల పరీక్ష ఫెయిల్ అయ్యి ఓ సంవత్సరం రోజులు నా విద్యా జీవితాన్ని కోల్పోయాను. ఆ తర్వాత మళ్ళీ పరీక్ష రాసి పాస్ అయ్యాను. కానీ సార్, మీరు చేసిన పని వల్ల నేను ఏ ఆత్మహత్య చేసుకుని ఉంటే ఈనాడు డీఈఓ అయి ఉండేవాడిని కాదు. మన వృత్తిలో నిక్కచ్చిగా ఉండాల్సిందే. కానీ ఒక పనిష్మెంట్ ఇచ్చే ముందు వ్యక్తి యొక్క పూర్వాపరాలు కూడా ఆలోచించాలి సార్. నేను బాగా చదువుతానని మీకు తెలిసి కూడా నన్ను పరీక్ష రాయనీయకుండా నిర్దాక్షిణ్యంగా బయటకు పంపారు. కొంచెం పట్టు విడుపుగా ఆలోచించి ఉంటే బాగుండేది సార్. కానీ ఈరోజు నేను మీ పై ఆఫీసర్గా మీ పట్ల ఆ విధంగా ప్రవర్తించలేను సార్. ఎందుకంటే మీ గురించి నాకు బాగా తెలుసు. అందుకే ఆ ఫోటో చూసిన తర్వాత మీపై నాకు ఎలాంటి అనుమానమూ రాలేదు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాకముందే దాన్ని డిలీట్ చేయించాలని నేనే స్వయంగా మీ స్కూల్కు రావడం జరిగింది. ఇదిగోండి సార్, నా మొబైల్ నుండి కూడా ఫోటో డిలీట్ చేస్తున్నాను అంటూ ఫోటోను డిలీట్ చేశాడు వేణు. కళ్ళల్లో నీరు చెంపలపై జారుతుండగా వేణు 2 చేతులను పట్టుకొని, నన్ను క్షమించు వేణు, నీకు నేను అపకారం చేసినా అదేది మనసులో పెట్టుకోకుండా నాకింత మహోపకారం చేసి నా పరువును కాపాడావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను, భావోద్వేగంతో కన్నీళ్లు కారుతుండగా అన్నాడు శివరాం. అలా అనకండి మాస్టారు, మీరు నాకు రుణపడడం కాదు, ఈ చిన్న సహాయంతో నేనే మీకు గురుదక్షిణ చెల్లించుకున్నాను, వెళ్ళొస్తా మాస్టారు అంటూ పైకి లేచాడు వేణుకుమార్.

0: ఇంతవరకు శ్రోతలు గురుదక్షిణ కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ ఇంద్రగంటి మధుసూదన్ రావు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901804415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య సలహాలు విందాం. సమర్పణ సంజయ్ దార్లా గారు.

ఈనాడు ఎందరో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ఆరోగ్య సమస్య సోరియాసిస్. ఇంతకీ సోరియాసిస్ అంటే ఏంటి అంటే ఇది ఒక చర్మ వ్యాధి అండి. ఇది బాగా జల కలిగించేటువంటి ఒక స్కేలుగా ప్యాచ్లుగా చర్మం మీద కలిగేటువంటి ఇబ్బంది అన్నమాట. మరి ఇది మోకాళ్ళ మీద రావచ్చు, మోచేతి మీద రావచ్చు, మరి మన యొక్క అరచేతులకి పైభాగంలో రావచ్చు, అలాగే మన గుదికాలు మీద రావచ్చు, ఇంకా మరి రహస్య శరీర భాగాల్లో కూడా రావచ్చు. మరి ఈ యొక్క సోరియాసిస్ అనేటువంటిది ఇది లాంగ్ టర్మ్ డిసీజ్ అండి. ఇది ఖచ్చితంగా క్యూర్ అయిపోతుందని మరి ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇది చాలా నొప్పిగా ఉంటుంది, ఇది ఉన్నటువంటి వారికి నిద్ర పట్టదు, వాళ్ళు ఏ పనిని కాన్సన్ట్రేషన్తో చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక క్రానిక్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి. ఇది మన యొక్క స్కిన్ సెల్స్లో కలిగేటువంటి, స్కిన్ యొక్క చర్మ కణాల్లో కలిగేటువంటి ఒక ఇబ్బంది అన్నమాట. మరి ఇందులో ఎలా ఉంటుందంటే చర్మము ఏ శరీర భాగం అయితే ఈ వ్యాధికి లోనైందో అక్కడ తెలుపు వెండి ఈ రెండు కలర్స్ యొక్క కాంబినేషన్లో కొన్ని స్కేల్స్ చేప పొలుసుల్లాగా చర్మం తయారవుతుంది. బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది, పార్టీకి వెళ్ళాలంటే ఇబ్బంది, ఒక మ్యారేజ్కి వెళ్ళాలంటే ఇబ్బంది, ఎందుకంటే ఈ పొలుసులు కిందకి రాలుతూ ఉంటాయి. మరి చూసేవాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇవి తిక్కుగా ఎర్రటి ప్యాచెస్గా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్యాచెస్ పగిలిపోయి రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఎందుకనంటే స్కిన్ ప్రొడక్షన్ ప్రాసెస్లో కలిగేటువంటి ఇబ్బందే ఈ యొక్క సోరియాసిస్ అండి. మరి ఈ సోరియాసిస్ రావడానికి కూడా మనం ఎన్నో రకాలైనటువంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి కొన్ని కొన్ని మన అజాగ్రత్తల వల్లే ఈ సోరియాసిస్ కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. జాగ్రత్త ఏంటంటే అండి, సమస్యకు ఎప్పుడు కూడా మనం పరిష్కారం వెతకాలి కానీ సమస్య గురించి దిగులు పడడం కానీ వ్యసనపడడం కానీ మదనపడడం కానీ, మరి సమస్య గురించి ఇంకా ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటి రకరకాలైనటువంటి చెడులవాట్లకు బానిసలుగా కావడం ద్వారా కానీ మనం ఏ సమస్యను పరిష్కరించుకోలేము. చాలామంది అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎంతో స్ట్రెస్కి, వరికి, యాంగ్జైటీకి, టెన్షన్కి, డిప్రెషన్కి లోనయ్యి తద్వారా ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధిని తెచ్చుకోవడానికి వాళ్ళే కారణమవుతూ ఉంటారండి. వాళ్ళ సోరియాసిస్కి వాళ్ళే కారణమవుతూ ఉంటారు. అలాగే మనకేదైనా శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో నెగ్లెక్ట్ చేసినప్పుడు అది కొంతకాలానికి సోరియాసిస్కి దారి తీయచ్చు. అలాగే ఏదైనా అలర్జీస్ మనకు ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, దాన్ని పరిష్కరించుకోకుండా. ఇలాంటి అలర్జీలు కూడా అండి మనకు సోరియాసిస్కి దారి తీయచ్చు. విపరీతమైనటువంటి స్మోకింగ్ హ్యాబిట్స్ కూడా సోరియాసిస్కి దారి తీయడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ దెబ్బలకి తగినటువంటి ట్రీట్మెంట్ చేసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. తద్వారా అక్కడ ఇన్ఫెక్షన్ తీవ్రమయ్యి అక్కడ స్కిన్ సెల్స్లో ప్రాబ్లం వచ్చి సోరియాసిస్కి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే దెబ్బలు తగిలినప్పుడు దాన్ని చక్కగా నయం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే చాలామంది ఎప్పుడు కూడా సన్ బర్న్లో ఉంటారండి, నిరంతరం ఎండలోనే పనిచేయటం, ఎండలోనే తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా సోరియాసిస్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకే హెల్మెట్ వేసుకోవటం, చక్కగా ఫుల్ హ్యాండ్స్ వేసుకోవటం, ముఖానికి మాస్క్ వేసుకోవటం, ఈ విధంగా మనము పనిచేసుకుంటే సోరియాసిస్ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే డ్రగ్స్ని కూడా ఇష్ట ప్రకారం ఎట్లాంటి అట్లా డాక్టర్ సలహా లేకుండా చాలామంది మెడికల్ షాపులో ఏదో ఒక తక్కువ ధరకు లభిస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తే ఆ డ్రగ్స్ అన్ని కూడా వాడేస్తూ ఉంటారు. దాని సైడ్ ఎఫెక్ట్గా కూడా సోరియాసిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆల్కహాల్ని పరిమితికి మించి సేవించడం కూడా సోరియాసిస్కి దారితీస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటువంటి లైఫ్ స్టైల్ని మనము ఏమాత్రం కలిగి ఉండకుండా వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసేటువంటి లైఫ్ స్టైల్ని కలిగి ఉండడం కూడా సోరియాసిస్కి కారణమవుతుంది. అంటే మరి ఏ విధంగా మన ఇమ్యూనిటీని మనమే దెబ్బతీసుకుంటాము అంటే రాత్రంతా కూడా ఈరోజు చాలామంది నిద్ర మేలుకొని ఉండిపోతూ ఉన్నారు, నిద్రపోలేకపోతూ ఉన్నారు, మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ పని చేసుకోవటము. సో రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరమైతే 3 నుంచి 4 గంటలే నిద్రపోతూ ఉన్నారు. ఇది ఒకరోజు 2 రోజులు అయితే పర్వాలేదు, నెలల తరబడి ఇదే విధంగా ఉంటే కనుక ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. కాబట్టి మన రోగ నిరోధక శక్తిని దెబ్బతీసేటువంటి అలవాట్లను మనము తగ్గించుకుని ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఏవైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలన్నింటిని గురించి కూడా మనం సీరియస్గా ఆలోచించి మరి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అసలు సోరియాసిస్ రాకుండా కాపాడుకోవచ్చు.

హైపర్ టెన్షన్ అనేటువంటిది ఏంటి అంటే పెరిగినటువంటి బ్లడ్ ప్రెషర్ అండి. హై బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది ఏంటి అంటే ఒక ఎక్సెసివ్ ఫోర్స్ తోటి మన బ్లడ్లో ప్రెషర్తో ట్రావెల్ చేయటాన్ని మరి ఈ హై బీపీ అంటారు. మరి ఇటువంటి హైపర్ టెన్షన్ అనేటువంటిది మరి బ్లడ్ వెజల్స్ మీద కూడా ప్రెషర్గా ఉండడం అనేది జరుగుతూ ఉంది. అంటే 130/90 ఎంఎంఆర్ ఇంకా ఎక్కువగా ఉండడం. మరి దీనికి కారణం ఏంటి అని అంటే బ్లడ్ వెజల్స్ నేరో అయిపోవడం, అంటే సంకుచితంగా కుచించుకుపోయి ఉండడం. సో బ్లడ్ వెజల్స్ నేరోగా అయిపోతే అప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్లడ్ ప్రెషర్గా ఫ్లో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుందండి. అలాగే మన ఆర్టరీస్ కూడా నేరోగా కుచించుకుపోయినట్లయితే అక్కడ రెసిస్టెన్స్ అనేది బ్లడ్కు ఎదురైనప్పుడు మరి బ్లడ్ ప్రెషర్గా ప్రవహించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. మరి ఎవరైతే హైపర్టెన్షన్ హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, బ్రెయిన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందండి, అలాగే కిడ్నీ ఇతరత్ర సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటి ఈ హై బీపీని మరి పెంచేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, ఆ పెంచే అంశాలు ఉంటే వాటిని మనము కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఏమైనా ఈ హై బీపీని మనం తగ్గించుకోవచ్చా అనేటువంటి విషయాన్ని నేను మనం పరిశీలన చేస్తున్నాం. ఈనాడు చూడండి, మరి అనేకమైనటువంటి ఒక సినిమా యాక్టర్స్ కావచ్చు, మరి రాంగ్ మోడల్స్గా సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ఈ స్మోకింగ్ని ప్రొవోక్ చేసే విధంగా వాళ్ళ యాడ్స్ ఇవన్నీ ఉండడం ద్వారా మరి చిన్న వయసులో నుంచి కూడా పిల్లలు మరి ఒక స్టైల్గా భావించి దాన్ని ఒక ఫ్రెండ్స్లో ఒక క్రేజీ ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం మరి నేడు స్మోకింగ్కి అలవాటు పడుతూ ఉన్నారు. ఎవరైతే స్మోకింగ్ని అతిగా చేస్తూ ఉన్నారో వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ అనేది ఇబ్బంది పెడుతుందండి. అలాగే హై బాడీ మాస్ ఇండెక్స్ కూడా మనం ఈ సందర్భంలో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకనంటే మనం తీసుకునేటువంటి ఆహారము చేసేటువంటి పనికి ఎప్పుడు కూడా సమంగా ఉండేలా చూసుకోవాలనండి. కాబట్టి మనం చేసే పనికంటే మించినటువంటి హై క్యాలరీ డైట్ మనం తీసుకోవడం ద్వారా మనకు రక్తనాళాలలో మరి చెడు క్రొవ్వు నిల్వలుగా తయారైపోయినప్పుడు మరి ఈ యొక్క రక్తం యొక్క చిక్కదనం అనేది ఎక్కువైపోయినప్పుడు అప్పుడు కూడా మనకు ఈ బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం వస్తుంది. మన యొక్క హై మెంటల్ యాంగ్జైటీ, డిప్రెషన్, వరీ, యాంగ్జైటీ, ఫియర్ ఇటువంటి మానసిక వ్యవస్థ మనలో ఉన్నప్పుడు, అంటే టెన్షన్, వరీ, యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, ఫియర్ ఇలాంటి మానసిక వ్యవస్థ మనము బయటపడలేకపోతే మనకు నరాలు, అంటే చెప్పాలనంటే నరాల సమస్యతో పాటుగా ముఖ్యంగా మన ఆర్టరీస్, మన ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా బాగా టెన్షన్కి లోనయ్యి అవి నేరోగా కుచించుకుపోతాయండి. అప్పుడు బ్లడ్ చాలా ప్రెషర్తోటి ప్రవహించాల్సి వస్తుంది. బ్లడ్ ప్రెషర్ అనేది స్థాయిలకు మించిపోతే తర్వాత హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం వగైరా ఎన్నో ఇతర ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయండి. మరి అలాగే ఈరోజు ఒక వారంలో ఒకరోజు కూడా సెలవు లేకుండా ఎప్పుడు కూర్చొని ఉండే పని చేసేటువంటి వారికి ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అందుకనే కూర్చొని అలాగే పనిచేసే వాళ్ళు ఉదయమో రాత్రో సాయంత్రమో ఏదో ఒక టైం తీసుకొని వాకింగ్ చేయడము, లేదా పిల్లలతో ఏదైనా షటిల్ లాంటి ఆటలు ఆడడము, ఫ్రెండ్స్తో ఏదైనా షటిల్ కానీ ఇలాంటి ఆటలు ఆడడము, ఆ విధంగా రోజులో ఒక ఎక్సర్సైజ్ అనేది లేకపోయినట్లయితే ఎనీటైమ్ ఈ బ్లడ్ ప్రెషర్ ఇబ్బంది పెడుతుందండి. అలాగే ఈరోజు అనేకమైన చీప్ బ్రాండ్స్ ఆల్కహాల్ అందుబాటులోకి రావడం, మరి చీప్ బ్రాండ్ అయినా ముందు తాగాలి కాబట్టి అనేక మంది ఆల్కహాల్ తాగేస్తూ ఉన్నారు. ఆ చీప్ బ్రాండ్ ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా, అది కూడా ఎక్కువ తీసుకోవడం ద్వారా ఈ హై బీపీ అనేది పెరిగిపోతూ ఉందండి. అలాగే హైగా సోడియం ఉండేటువంటి అనేక రకాలైనటువంటి బిస్కెట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ నేడు అందుబాటులో ఉంది. అందులో సోడియం అనేది చాలా ఎక్కువగా ఉంది. సోడియం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బీపీ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి ఇలాంటి ఆహారము వీలైనంత వరకు మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలండి. అలాగే మన ఫ్యామిలీ హిస్టరీ చూసుకోవాలి. తాత ముత్తాతలకు కానీ అమ్మ తరపు నాన్న తరపు హై బీపీ ఎక్కువ ఉంటే మనకు కూడా బీపీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ అలవాట్లలో మనం మార్పు తీసుకొని వచ్చి బీపీ తెచ్చుకొని తద్వారా హార్ట్ కానీ కిడ్నీ కానీ ఇలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్కి మనం లోను కాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఆరోగ్య సూత్రాలు ఉపయోగపడతాయని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం.

0: ఇంతవరకు ఆరోగ్య సలహాలు విన్నారు. సమర్పణ సంజయ్ దార్లా గారు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 51 నిమిషాలు. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో లలిత గీతాలు ఇప్పుడు వింటాం.

0: With this, India's hopes for qualifying for the FIFA Under-17 World Cup ended. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Saira. All newspapers have widely covered the swearing-in ceremony of actor-turned-politician Vijay, as also the news related to evacuations on the cruise ship hit by hantavirus. Hindustan Times headlines, Vijay sworn in, vows new beginning for Tamil Nadu. While the Tribune says Talapati Vijay dons new role as Tamil Nadu boss, promises only one power centre. Himanta, elected NDA leader, to take oath as Assam chief minister tomorrow, writes the Hindu. The same paper also quotes the new Bengal CM Suvendu Adhikari in its headline, Era of Trust Starts, says Suvendu ahead of cabinet meet. PM Modi urges citizens to cut fuel use, revive COVID-era measures, writes the Pioneer. The Statesman reports, six new ministers inducted into Chief Minister Yogi ministry in UP, two others promoted. The Hindu, in an editorial titled Cost to Access, writes that the cost of accessing medical care remains high. The Union Labour Ministry has announced that it will provide a free annual health checkup to workers aged 40 years or more. Commendable though the initiative is, its success is not guaranteed. At present, only 31 crore of 94 crore workers are on the eShram portal, whose integration with ESIC is still in its early stages in many states. The program does not address the opportunity costs of accessing healthcare, forcing workers to continue contending with lost wages. And finally, Indian women's recurve team stuns China at the Archery World Cup to win gold in Shanghai, writes the Statesman. A proud moment indeed for Indian sports. And with that, it's back to you, Saira.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi urges citizens not to buy gold for a year, reduce fuel consumption and conserve foreign exchange amid the West Asia crisis. Prime Minister Modi to participate in Somnath Amrit Parv in Gujarat today to also inaugurate Sardar Dham Hostel in Vadodara. Assam Governor invites Hemant Biswa Sarma to form new government in the state. Uttarakhand administration urges Chardham Yatra pilgrims and tourists to remain alert and travel safely amid adverse weather conditions. US President Donald Trump rejects Iranian response to US peace proposal as totally unacceptable. And in football, India to take on host China in crucial quarterfinal match in AFC Under-17 Women's Asian Cup in Suzhou today. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్.
3: జిల్లాలో అన్నా క్యాంటీన్ తనిఖీలు, ప్రకృతి వ్యవసాయం అమలుపై శిక్షణ, రవాణా శాఖ అధికారులు తనిఖీలు, గ్రామ సభలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్, ఎరువుల దుకాణాల తనిఖీలు, మంత్రుల పర్యటనలు తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు జిల్లాలోని రెవెన్యూ అధికారులు వారి పరిధిలోని అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత, ప్రజలతో సిబ్బంది ప్రవర్తన, క్యాంటీన్ల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి అన్నా క్యాంటీన్కి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఏలూరులోని తంగెళ్లమూడిలోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసి ప్రజలతో కలిసి ఆహారాన్ని తింటూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం అమలుపై విస్తృత స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించామని ముసునూరు, కైకలూరు, కలదిండు, మండవల్లి, బుట్టాయిగూడెం, కుక్కునూరు, చాట్రాయి, ముదినేపల్లి తదితర మండలాల నుండి సుమారు 120 మంది కేడర్ సభ్యులు పాల్గొనాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామీణ స్థాయిలో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు. రైతులకు మరింత సులభతరం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు పండించిన ఉత్పత్తులను రైతు సంపద .in వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీ అధికారులతో కూడిన 5 బృందాలు ఈ నెల 1వ తేదీ నుండి అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, బస్సులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఉప రవాణా శాఖ కమిషనర్ షేక్ కరీం తెలిపారు. జిల్లాలో మొత్తం 849 విద్యా సంస్థలు బస్సులు ఉండగా అందులో ఇప్పటివరకు 351 బస్సులు తనిఖీ చేశామని, బస్సుల్లో భద్రతా ప్రమాణాలు సరిచేసుకుని 70 బస్సుల యజమానులకు నోటీసులు అందించామని అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల యజమాన్యాలు వారి బస్సుల్లోని లోపాలను సరిచేసుకుని బస్సులకు ఏటీఎస్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఈ నెల 25వ తేదీ లోపు పొందాలని లేని ఎడల కేసుల నమోదుతో పాటు బస్సులు కూడా సీజ్ చేస్తామని ఆయన అన్నారు. శనివారంపేట 1 స్వర్ణవాడ సచివాలయంలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు రైతులకు రెవెన్యూ సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఢిల్లీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ రవీంద్ర యాదవ్ తో కలిసి హైదరాబాద్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ప్రొఫెసర్ మధుశేఖర్ జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషాతో జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, చింతలపూడి మరియు ఏలూరు మండలాల్లో పర్యటించి ఎరువుల రిటైల్ డీలర్ల దుకాణాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ ఏప్రిల్ 2026 నెలలో యూరియా మరియు డీఏపీ ఎరువుల అమ్మకాలు అధికంగా నమోదైన నేపథ్యంలో ఆ పెరుగుదలకు గల కారణాలను సమగ్రంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలు, విక్రయ రికార్డులు, బిల్లులు, రైతుల సరఫరా విధానం వంటి అంశాలను పరిశీలించి సరైన మార్గదర్శకాలు అందించారు. పెద్దపాడు మండలం కల్లపర్రు ఓల్డ్ టోల్ ప్లాజా వద్ద 3.50 కోట్లతో రాష్ట ప్రభుత్వం ఆమోదం పొందిన వాహన ఫిట్నెస్ కేంద్రం, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ను రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి, దేంద్రూరు ఎమ్మెల్యే చింతవనేని ప్రభాకర్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వాహన ప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వాహనాలు సాంకేతిక స్థితి, రోడ్డు భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుందని, లాభాపేక్ష లేకుండా ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ వినూత్నమైన మార్పులతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ద్వారకా తిరుమల దేవాలయంలో 29 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్, అనివిట్టి మండపం, కొండపై శివాలయం, 5 అంతస్తుల రాజగోపురాన్ని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. తొలుత మంత్రికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆలయాధికారులు అనంతరం మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద పండితులు ఆశీర్వచనం అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచారం లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
2: మీరు ఇంతవరకు ఏలూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8:35. ఇప్పుడు విందాం ప్రపంచంలోనే వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం. ఈ సంగతి మీకు తెలుసా? సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
5: పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో, ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనిపించింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. ఈ డైలాగ్ గుర్తుందా? ఎన్టీఆర్ చెప్తుంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది కదా. అదంతా సరే, కానీ ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పావు కావ్యశ్రీ అనుకుంటున్నారా? ఈ పాటకే కొంతమందికి అర్థమైపోయింది ఉంటుంది, ఇంకొంతమందికి చిన్న డౌట్ కూడా ఉంటుంది. మీకు అర్థమైంది, మీకు వచ్చిన డౌట్ రెండు కరెక్టే. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం పులుల గురించి. పులి మన నేషనల్ ఎనిమల్, మరి ఎలా దాని గురించిన విషయాలన్నీ తెలుసుకోకుండా ఉంటాం చెప్పండి? ఈ భూమి మీద ఉన్న అతి క్రూరమైన జంతువుల్లో పులి మొదటి స్థానంలో ఉంటుంది. అసలు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రకాల పులులున్నాయి? పిల్లి పులి రెండు ఒకటే జాతికి చెందినవైనా కూడా మనం ఎందుకు పులంటేనే అంత భయపడుతున్నాం? పులి కేవలం వేటాడుతుందా? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ రోజు మీకోసం తీసుకొచ్చేసాను. ఇక లేట్ లేకుండా స్టార్ట్ చేసుకుందాం. ఈ సంగతి మీకు తెలుసా? నేను మీ కావ్యశ్రీ.

పులి నడకలో రాజసం, పరుగులో పౌరుషం, గంభీరమైన ఆహార్యం. పులి గర్జిస్తే అడవి దద్దరిదాల్సిందే, పంజా విసిరితే ఎంతటి ప్రత్యర్థి అయినా నేల కొరగాల్సిందే. పులంటేనే రాజసానికి, టీవీకి పెట్టింది పేరు. అలా మెల్లగా నడుచుకుంటూ రావడం చూస్తేనే మన కాళ్ళు వణికిపోతాయి. ఇక దాని కళ్ళల్లోకి చూస్తే అంతే సంగతులు. అప్పట్లో రాజులు పులి చర్మాన్ని ఇంట్లో పెట్టుకోవడం, పులి గోర్లను మెడలో వేసుకోవడం హోదాగా భావించేవాళ్ళు. అంతేకాదు, పులిని వేటాడిన రాజుకి ఇక తిరుగే లేదు, అంతటి శౌర్యవంతుడు ఇంకెవ్వరూ లేరు అనుకునేవాళ్ళు. దీన్ని బట్టే అర్థమవుతుంది, పులి అంటే ఎంత భయం ఉందో దానికి అంతే విలువ, అంతే హోదా కూడా ఉంది అని. పులులు అధికంగా నివసిస్తున్నటువంటి దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో ఉన్న 47 అభయారణ్యాల్లో దాదాపు 3000 వరకు పులులున్నాయి. పులి యొక్క శాస్త్రీయ నామం పంతెరా టైగ్రిస్. ఇక టైగర్స్ అనేది ఒక గ్రీకు పదం, దీనికి మీనింగ్ బాణం అని వస్తుంది. అంటే ఇది బాణమంత స్పీడ్ గా పరిగెత్తగలదు కాబట్టి వీటికి ఆ పేరు పెట్టిండొచ్చు అని భావిస్తున్నారు. ఇవి కార్పెట్ వర్గానికి, ఫెడరే కుటుంబానికి చెందిన జంతువులు. పిల్లులు కూడా ఇదే జాతికి చెందినటువంటి జంతువులు. అందుకే పులిని పెద్ద పిల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి తెలిసి పులులు పసుపు రంగులో నలుపు ఆరెంజ్ కలిసినటువంటి చారలతో కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ చారలకి ఎంత వెరైటీ ఉందో తెలుసా? ఒక పులి శరీరం పైన ఉన్నటువంటి చారలు ఇంకొక పులి శరీరం పైన ఉన్న చారలతో పోలి ఉండవు. మన వేలి ముద్రలు ఎలా అయితే ఉంటాయో యునిక్ గా, అలాగే పులి చర్మం పైన ఉన్న చారలు కూడా అంతే యునిక్ గా ఉంటాయట. 1900 ఆ టైంలో కొన్ని లక్షలు ఉన్నటువంటి పులులు 2000 సంవత్సరానికి వచ్చేసరికి వేలల్లోకి వచ్చేసాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, పర్యావరణ కాలుష్యం, ఇంకా పులుల్ని వేటాడడం, వీటన్నిటి కారణాల వల్ల పులులు అంతరించిపోతూ ఉన్నాయి. ఒక పెద్ద సైజ్ పులి దాదాపుగా 380 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. సాధారణంగా అయితే మాత్రం మగ పులి 250 కిలోలు, ఆడపులి 150 కిలోల వరకు బరువు ఉంటాయట. ఇక పొడవు దాదాపు 8 నుంచి 9 అడుగుల వరకు పెరుగుతాయి. ఇవి గరిష్టంగా 26 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి. అయినా కూడా లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 10 సంవత్సరాల కంటే కూడా ఎక్కువగా పులులు బ్రతకలేదట. పులి గర్జన దాదాపు 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇది గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. ఇక పులి పిల్లల విషయానికి వస్తే ఎంత ముద్దుగా ఉంటాయి కదా, వాటిని చూస్తుంటే మాత్రం అస్సలు భయం అనిపించదు. పిల్లల్ని ఎలా అయితే ఇష్టపడతామో పులి పిల్లల్ని కూడా అంతగానే ఇష్టపడతాం. మరి ఈ పులి పిల్లలు తల్లి దగ్గర దాదాపు 2.5 సంవత్సరాల వరకు ఉంటాయి. ఒకసారి ఆడపులి 2 నుంచి 6 పిల్లల వరకు కూడా కంటుంది. ఇక పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత యాజ్ యూజువల్ గా ఆడపులిదే. వాటికి 3 నెలల వయసు రాగానే వేటలోని మెలకువలు తల్లి పులి నేర్పించడం స్టార్ట్ చేస్తుంది. మనకు తెలిసిన పులి ఒకటే, కానీ వీటిలో దాదాపుగా 41 రకాల ఉపజాతులు కూడా ఉన్నాయి. కొన్నైతే అంతరించిపోయిన్నాయి, కొన్ని ఇప్పుడు మనకు కనిపిస్తున్న బెంగాల్ టైగర్, మలయన్ టైగర్, ఇండో చైనీస్ టైగర్, సైబీరియన్ టైగర్, సౌత్ చైనా టైగర్, సుమత్రన్ టైగర్, ఇలా కొన్నున్నాయి. పులులు అడవిలో కొంత ప్రాంతాన్ని వాటి ఆధీనంలో ఉంచుకుని వేరే పులుల్ని ఆ ప్రాంతంలోకి ప్రవేశించకుండా చూస్తూ ఉంటాయట. వాటికంటూ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఈవెన్ వేరే పులి కూడా అక్కడికి రాకుండా చూసుకుంటూ ఉంటాయి. 6 నెలల వయసున్నటువంటి సైబీరియన్ పులి పూర్తిగా ఎదిగిన చిరుత పులి ఎంత సైజు లో అయితే ఉంటుందో అంత సైజు లో ఉంటుంది. అంటే అంత చిన్న పిల్లగా ఉన్నప్పుడే చిరుత పులి అంత సైజు లోకి వచ్చేస్తుంది పులి. మరి మనకి ఎంతో విచిత్రంగా అందంగా కనిపించే తెల్ల పులులు, ఇవి వేరే జాతి అంటే కాదు, ఇవి బెంగాల్ టైగర్స్. జన్యుపరమైన కొన్ని మార్పుల వల్ల ఈ తెల్ల పులులు పుడతాయి. అయితే ఈ జన్యువులు తల్లి తండ్రి పులుల్లో ఉంటే మాత్రమే ఇలా తెల్లగా పుడతాయి. ప్రతి 10,000 పుల్ల జననంలో ఒక్క తెల్ల పులి పుడుతుందట. అందుకే వాటికి అంత స్పెషాలిటీ. అంటే తెల్ల పులులు పసుపు పులుల మధ్య కేవలం వర్ణ భేదం మాత్రమే ఉంది. ఈ తెల్ల పులుల కళ్ళు నీలం రంగులో, ముక్కు లేత గులాబీ రంగులో కూడా ఉండి ఎంతో ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఒక పాట వినేద్దామా?

వెల్కమ్ బ్యాక్. పులుల గురించి మనం ఈ సంగతి మీకు తెలుసాలో తెలుసుకుంటూ ఉన్నాము. ఇక పులులు అడవుల్లో పరిణామంలో పెద్దగా లేదంటే మధ్యస్థంగా ఉన్న జంతువుల్ని వేటాడడానికి మాత్రమే ఇష్టపడతాయట. గౌర్ జింక, అడవి పంది, నీటి గేదె, అప్పుడప్పుడు పెంపుడు గేదెల్ని వేటాడడానికి ఇవి ఇష్టపడతాయి. కొన్ని కొన్నిసార్లు ఎలుగుబంటి, కొండ చిలువ, మొసళ్లను కూడా వేటాడడానికి ట్రై చేస్తూ ఉంటాయి. వయసు పైబడిన పులులు వేటకు వెళ్ళలేక ఏదైనా ఇబ్బందిగా ఉన్నటువంటి పులులు ఎక్కువ నరమాంసాన్ని అంటే మనుషుల్ని వేటాడడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అంటే మనిషి ఈజీగా వాటికి దొరుకుతారు కాబట్టి ఇవి మనుషుల్ని వేటాడడానికి చూస్తూ ఉంటాయి. మన ఇండియాలో కూడా చాలాసార్లు ఇలాంటి సంఘటనలు మనం వినే ఉంటాము. మరి ఇంతగా మాంసాహారాన్ని ఇష్టపడే పులులు కొన్ని పండ్లను తినడానికి కూడా చాలా ఇష్టపడతాయని మీకు తెలుసా? అవి పీచు పదార్థాన్ని తినడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తాయి. స్లో మ్యాచ్ చెట్టు యొక్క పళ్ళు చాలా ఇష్టంగా తింటాయట పులులు. అంత అధిక బరువు ఉన్నా కూడా పులి ఎంత స్పీడ్ గా వేటాడుతుంది కదా. పులి ఒకసారి 10 మీటర్లు దూకిన ఆనవాళ్లు కూడా ఉన్నాయట. ఆడపులి యొక్క గర్భధారణ సమయం 16 వారాలుగా ఉంటుంది, అంటే దగ్గర దగ్గరగా 4.5 నెలలు. ఇక పుట్టిన పిల్లలు చాలా నిస్సహాయంగా గుడ్డివిగా కూడా ఉంటాయి, కాబట్టి వాటిని దట్టమైన ప్రాంతాల్లో రాళ్ల గృహల్లో ఉంచి చాకుతాయట ఆడపులులు. 3 నుంచి 4 సంవత్సరాల వయసులోనే ఆడపులులు సంతాన ఉత్పత్తికి సిద్ధమైపోతాయి. ఇక పులులు పర్ఫెక్ట్ గా 4 మైళ్ళ వరకు కూడా ఈదుతాయట. అనిమల్ ప్లాన్ మీద నిర్వహించినటువంటి ఒక సర్వేలో అధిక ఓట్లతో పులి ప్రపంచంలోనే ఎక్కువ మంది ఇష్టపడే జంతువుగా మొదటి స్థానంలో నిలిచింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది, క్రూరమైన జంతువు అయినప్పటికీ రకరకాల కారణాల వల్ల పులిని ఇష్టపడే వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అండ్ ఇష్టపడే జంతువు కూడా ప్రపంచంలో పులి. ఇక మనం చెప్పుకోవాలి కొంచెం స్పెషల్ గా బెంగాల్ టైగర్ గురించి. పొగరు అనే మాటకి సజీవ రూపం ఎలా ఉంటుందో అలా ఉండే ఒక అద్వితీయమైన జీవరాశి బెంగాల్ టైగర్. ఇది అన్ని టైగర్స్ కంటే కూడా అత్యధికంగా 400 కిలోల పైమాటే బరువు ఉంటుంది. వీటితో ఇతర జంతువులు గనక పోరాడడం జరిగితే వాటిని చీల్చి చెండాడే వరకు ఆగవు. ఆఫ్రికాలో వీటిని రియల్ వారియర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సింహం యొక్క పంజా 1.5 టన్ను వరకు ఉంటే బెంగాల్ టైగర్ యొక్క పంజా బరువు 10 టన్నులు పైమాటే ఉంటుంది. కేవలం తన పంచ్ పవర్ తోనే జంతువుల్ని చంపేయగల శక్తి బెంగాల్ టైగర్ కుంది. ఇక టైగర్ మన నేషనల్ ఎనిమల్ అని చెప్పాను కదా, మనకే కాదండి బంగ్లాదేశ్, మలేషియా, సౌత్ కొరియా దేశాలకు కూడా టైగర్ నేషనల్ ఎనిమల్. మరి ఎప్పుడైనా పులితో తలబడితే ఖచ్చితంగా అవతల జంతువు చచ్చిపోవాల్సిందేనా అంటే కాదు. కొన్ని జంతువులు వాటిని అవి రక్షించుకోవడం కోసం పులితో పోరాడి కూడా గెలిచిన సందర్భాలున్నాయి. అవి పాములు, ముసళ్ళు, అడవి దున్నలు, ఎలుగుబంటులు, ఏనుగులు పులుల్ని చంపిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇక నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్, అసలు సింహం, పులి, చిరుతపులి ఇవన్నీ వేర్వేరునా లేదంటే ఒకటేనా అని. అవును, ఇవన్నీ ఒకటే జాతికి చెందినవి అయినా కూడా సింహం వేరే, పులి వేరే, చిరుతపులి కూడా వేరే. కానీ వీటన్నింటిలో కల్లా ఏది గొప్ప అంటే సింహం అడవికి రాజు అయినప్పటికీ ఆ రాజసం మాత్రం పెద్ద పులి దగ్గరే ఉంటుంది.

0: చేయదెవరు. ఎందుకంటే బరువు విషయంలో అయినా, తెలివితేటల విషయంలో అయినా, పరిమాణం విషయంలో అయినా, పరిగెత్తే స్పీడ్ విషయంలో అయినా కూడా సింహం కంటే పులే చాలా ముందంజలో ఉంటుంది. అయితే పరిగెత్తే స్పీడ్ చిరుతపులికి కొంచెం ఎక్కువగా ఉన్నా బరువు విషయంలో దానికంటే చాలా ఎక్కువ రెట్లు బరువు పులి కలిగి ఉంటుంది. అంతేకాదు పులికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువే అట. ఒక పులి ఇంకొక పులి యొక్క స్థావరానికి వెళ్లకుండా ఎలా గుర్తిస్తుంది అంటే దాని కాళ్ళ అడుగుల్ని బట్టి. అడవిలో ఎంత జోన్ ఏ పులి ఆక్రమించింది అని కూడా ఇంకొక పులికి అర్థమైపోతుందట. పులులు ఒంటరిగా ఉంటాయి, ఒంటరిగానే జీవిస్తాయి, ఒంటరిగానే వేటాడతాయి కూడా. మరి పులులు కూడా అప్పుడప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాయి. మరి మనమైతే స్ట్రెస్ ఫీల్ అయితే ఒక సినిమా చూస్తాము, పాటలు వింటాము, అలా బయటికి వెళ్తాము, చల్లగాలికి ఉంటాము. మరి పులులు ఏం చేస్తాయి అంటే వెంటనే చెట్లపైకి ఎక్కుతాయి. అలా చెట్లపైకి ఎక్కి అవి స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతాయట. పులులు పగటి వేళ కంటే కూడా రాత్రి పూట బాగా వేటాడతాయట. మనుషులు కంటే కూడా దాదాపు 6 రెట్లు ఎక్కువగా నీట్గా పులికి కనిపిస్తుంది రాత్రులు. పులికి ముందు కాళ్ళు కంటే కూడా వెనక కాళ్ళు కొంచెం పొడుగు ఎక్కువగా ఉంటాయట. దీనివల్ల అది ఒక్కొక్క జంపుకి ఎక్కువ దూరం ఎగరగలుగుతుంది. అంతేకాదండి, పులి లాలాజలంలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అందుకనే దానికి గాయాలైతే అది దాన్ని నాలుకతో నాకుతూ వాటిని నయం చేసుకోవడానికి చూస్తూ ఉంటుంది. పులి నాలుక మీద పాపిల్లే అని పిలిచే చిన్న చిన్న ముళ్ళు లాంటి ఆకారాలు ఉంటాయి. అది వెనక్కు తిరిగి చాలా షార్ప్ గా ఉంటాయి. ఎంత షార్ప్ గా ఉంటాయంటే కేవలం పులి నాలుకతో నాకి కూడా మనల్ని గాయపరిచే అంత షార్ప్ గా ఉంటాయి. పులి కాళ్ళ కింద చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది. దీనివల్ల అవి నడిచేటప్పుడు ఎలాంటి సౌండ్ రాకుండా అవతలి జంతువుని ఈజీగా వేటాడగలవు. ఇప్పుడైతే ఒక పాట వినేద్దామా.
1: రేల్ జోర్గా నిన్నే వాడతా లంగడేసి వర్ర పిక్క.
2: గిరిగిరి గిచ్చుల గీచురాయి గీ పెడితే గిరి పెడతారా.
1: మస్కర్ లమ్మా.

0: వెల్కమ్ బ్యాక్. మరి ప్రపంచ వ్యాప్తంగా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. ఇలా స్పెషల్ గా ఒక డేస్ ని క్రియేట్ చేసి జరుపుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటారా? యూజ్ ఏంటో ఇప్పుడు చెప్తాను, వినండి. భారతదేశంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అడవి పులుల సంఖ్యను లెక్కిస్తారు. అయితే 2006లో 1411గా ఉన్నటువంటి పులుల సంఖ్య 2010లో 1726గా ఉండగా 2014లో 2226కు పెరిగి 2018 నాటికి 2967గా 2022 నాటికి 3000 పైమాటే వెళ్ళింది. మరి ఇలా పులులని పరిరక్షించుకోవడం కోసం మనకు ఇలా స్పెషల్ డేస్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎందుకంటే దీన్ని బట్టి గవర్నమెంట్ కి కూడా ఒక అవగాహన వస్తుంది ఎన్ని పులులు మన దేశంలో ఉన్నాయని. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 62 పులులు 2022 సంవత్సరం నాటికి ఉన్నాయి. తెలంగాణలో 26 పులులు ఉన్నట్టుగా ఉన్నాయి. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ పులులను రెడ్ లిస్ట్ లో అంతరించిపోతున్న జాబితాలో చేర్చింది. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నటువంటి పులుల్ని రేపటి తరం వాళ్ళు మనం ఎలా అయితే డైనోసర్లు ఒకప్పుడు ఉండేవి అని మాట్లాడుకుంటున్నామో అలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే అంతే కదా. జస్ట్ ఇమాజిన్, 2006లో ఉన్న ఆ 1400 పులులు అలాగే తగ్గిపోతూ ఉంటే మేబీ ఈ పాటికే పులులు 100 or 200 ఉండేవేమో. కానీ పులుల గురించి చాలా రకాల చట్టాలు, ఎంతో స్ట్రిక్ట్ గా పులుల వేటను ఆపివేయడం, వీటన్నిటి కారణాల వల్ల పులుల్ని మెల్లమెల్లగా పెంచుతూ ఉన్నారు. వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం పులులను మాత్రమే కాదు అడవిలో ఉన్న ఎలాంటి జంతువుల్ని వేటాడడం కూడా నేరం. అయితే ఈ పులులు పెరగడానికి మేమేం చెయ్యాలి కావ్య? గవర్నమెంట్ కావాల్సిన అన్ని రూల్స్ తీసుకుంటుంది కదా అంటారా? ఖచ్చితంగా మన బాధ్యత కూడా ఉంది. విచ్చలవిడిగా మన అవసరాల కోసం అడవులను చెట్లను నరక్కుండా ఉండడము, కాలుష్యాన్ని వీలైనంత వరకు కూడా తగ్గించడం, వాటిని కాపాడుకోవడం కోసం చేయవలసిన బాధ్యతలు. ఇది ఇవాల్టి ఈ సంగతి మీకు తెలుసా? వచ్చే వారం మరికొన్ని ఆసక్తికర విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ కావ్యశ్రీ, బాబాయ్.
1: ఇంతవరకు శ్రోతలు ఈ సంగతి మీకు తెలుసా విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం కూడా 9 గంటలు దాటి 1 నిమిషం. మరి ఎందుకు ఆలస్యం? స్వరలహరి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ముందుగా అనగనగా ఈ చిత్రం నుంచి ఓ పాట విందాం.

0: అనగనక చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే శ్రోతలు విన్నారు కదా. మరి ఆచార్య చిత్రం నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ విందాం. మరి అంతకంటే ముందు
1: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: స్వర్ణహరి కార్యక్రమం శ్రోతలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చిత్రం నుంచి పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: స్వరణారి కార్యక్రమం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బంగారు రాజు ఈ చిత్రం నుంచి పాట విందాం.

0: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: స్వరలహరి కరెక్ట్లో చివరిగా శ్రోతలు వినబోయే పాట చూసి చూడగానే చిత్రం నుంచి.

0: ఇంతవరకు శ్రోతలు స్వరలహరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9:32. మీరందరూ ఎంతగానో ఎదురు చూసేటువంటి చిత్రమంజరి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ, ఈరోజు 2000 నుంచి 2010 లోపు విడుదలైనటువంటి చిత్రాల నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు కూడా 2000 నుంచి 2010 లోపు విడుదలైన చిత్రాల నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వినాలి అంటే మాత్రం మన వాట్సాప్ నంబర్ 7901084151 వాట్సాప్ పంపించేయండి. మీరు కోరినటువంటి పాటలు ఈ కార్యక్రమంలో అంటే చిత్రమంజరి కార్యక్రమంలో విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే మీకు ఇష్టమైనటువంటి పాట చిత్రం పేరు 7901084151 పంపించండి. మరి నువ్వు వస్తావని చిత్రం నుంచి ముందుగా పాట అయితే విందాం. ఈ పాట వినే ముందు

సో చిత్రమంజరి కరికలో 2000 తర్వాత విడుదలైనటువంటి చిత్రాల నుంచి పాటలు వినిపిస్తానని చెప్పాను. మనకైతే అతిథి దేవోభవ మూవీ నుంచి ఓ పాట వినిపించండి అంటూ చిరంజీవి, మమత, యశాంక కోరుతూ వాట్సాప్ పంపించారు. మరి వీరికి ఉన్నటువంటి ఈ పాట ఇప్పుడు వినేద్దాం.

0: సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది. మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు చిత్రమంజరి కార్యక్రమం వింటూ ఉన్నారు. సో 2000 తర్వాత విడుదలైనటువంటి చిత్రాల నుంచి పాటలు ఈ కార్యక్రమంలో కోరమని అడగడం జరిగింది. మరి శ్రోతలైతే వాట్సాప్ సందేశాలు పంపించారు మనకు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. మా కోసం బాహుబలి 2 చిత్రం నుంచి సాహోరే బాహుబలి పాట వినిపించండి అంటూ వృత్తిక కోరుతున్నారు. తప్పకుండా వృత్తిక గారు, మీకోసం బాహుబలి 2 చిత్రం నుంచి మీరు కోరినటువంటి ఈ పాట వినిపిస్తాను, విందాం.
2: భళి భళి రా భళి సాహోరే.

0: ఇష్టం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: చిత్రమంజరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో 2000 తర్వాత విడుదలైనటువంటి చిత్రాల నుంచి పాటలు వినిపిస్తానని చెప్పాను. శ్రోతలు మనకు వాట్సాప్ సందేశాలు అయితే పంపించారు. ఎస్ కుమార్, ఎస్ పద్మ, బోల్డ్ బోయినపల్లి హైదరాబాద్ నుంచి. ఓకే, మీరు పంపించినటువంటి చిత్రం 2000 ముందు చిత్రం అండి, అందుకని మీకోసం అయితే ఖచ్చితంగా పాట అయితే వేస్తాను. ఎందుకంటే చిత్రమంజరి కార్యక్రమం అని రాసి పంపించారు కాబట్టి. మగధీర చిత్రం నుంచి అయితే ఇప్పుడు ఓ బ్యూటిఫుల్ సాంగ్ విందాం.

సో చక్కటి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. సో ఈరోజు ప్రసారమైనటువంటి కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఉందండి. గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమనాథ్లోని ప్రభాస్ పఠాన్లో జరిగే సోమనాథ్ అమృత పర్వం సందర్భంగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈరోజు ఉదయం 11:10 ప్రసారమవుతుంది. శ్రోత

0: ఉన్నట్టు గమనించగలరు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
2: అబ్బా, ఏంటే నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
1: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
2: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
1: నాన్న, అది ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
2: అవునా?
1: ఆ, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0862333100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చున్నానా? అలాగే 10:30 నుండి 11:00 వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చున్నానా?
2: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
1: హలో అభిరుచికి స్వాగతం.
0: చిత్రమంజరి కార్యక్రమంలో శ్రోతలు తర్వాత వినబోయే పాట సోగ్గాడే చిన్ని నాయన. ఈ చిత్రం నుంచి వస్తాలే వస్తాలే పాట మా కోసం వినిపించినట్టు రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్నందన్, వేదాంశ్, కార్తీక, మోహిత్, సిద్ధార్థ్, భద్రాద్రి, కొత్తగూడెం, నెహ్రూ బస్తీ నుంచి మనకు వాట్సాప్ పంపించారు. మరి వీరి కోసం ఈ పాట అయితే వినిపించేద్దాం.

0: ఇంతవరకు శ్రోతలు చిత్రమంజరి కార్యక్రమంలో సినిగితలు విన్నారు.
1: ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
2: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
1: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
2: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
1: నాన్న, అది ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
2: అవునా?
1: ఆ, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861233110 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
2: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
1: హలో అభిరుచికి స్వాగతం. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

0: అభిరుచి, మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి, ఇది మీ హలో అభిరుచి.
1: హలో అభిరుచికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీరు కోరిన మీకు నచ్చిన పాటలు వినాలి అంటే 0861233311 లేదా 102 నంబర్లకు కాల్ చేసి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, తొలి శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
2: శుభోదయం. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, గౌరవనీయులైన మీకు నమస్కారములు.
1: నమస్కారాలండి, చెప్పండి, ఏ పాట విందామంటారు?
2: సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఓదారి గట్టు మీద రామచల కవే అడగాలి.
1: తప్పకుండా మీరు కొన్ని పాట అయితే ఉంది రెడీగా.
2: నా మిత్రుడు అవి కోసం సార్.
1: రైట్, పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.

చక్కటి జోష్తో మంచి పాట అయితే వినేశాం కదా, మరొక శ్రోతను పలకరిద్దాం. మరి వారి పాట కోరుతారు చూద్దాం.

0: హలో అభిరుచి అండి. నమస్తే నమస్తే. ఇవాళ బంపర్ ఆఫర్ ఏంటంటే 2000 తర్వాత విడుదలైన చిత్రాల నుంచి పాటలు కోరాలి. నిన్నే ప్రేమిస్తా, తప్పకుండా మంచి పాట. అన్ని పాటలు కూడా బాగుంటాయి. ఏ పాట వినిపిద్దామంటారు ఇవాళ? ఒక దేవత వెలిసింది చిత్ర గారు ఆలపించిన పాట, చాలా బాగుంటుంది. విందామా అండి?
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.

0: హలో అభిరుచి కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి.
1: ఇవాళ జిల్లా అమ్మనగుర్తి గ్రామం బొమ్మిదేని లక్ష్మీనారాయణ సార్.
0: లక్ష్మీనారాయణ గారు ఇవాళ ఏ పాట విందామంటారు
1: సార్? రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెం పోలయ్య మాట్లాడుతున్నా సార్.
0: పోలయ్య గారు నమస్తే, చెప్పండి, ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు? బాగున్నానండి, బాగున్నానండి
1: సార్. ఈరోజు మాకు శ్యామ్ సింగారాయ్ నాని నటించిన మూవీ నుంచి ఒక మంచి పాట వినిపించారు సార్.
0: శ్యామ్ సింగారాయ్ చిత్రం నుంచి మంచి పాట వినిపించమంటారా? ఓకే ఓకే, తప్పకుండా అండి.
1: వింటున్న మన నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం, మీ కోసం, మా కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాయ్.
0: థ్యాంక్ యూ అండి. బాయ్.
2: సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది. మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: శ్రద్ధలు, హలో అభిరుచి కార్యక్రమం అయితే ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి, నమస్తే. నమస్తే నమస్తే, మంచి జోష్ లో ఉన్నారు. ఎక్కడి నుంచి? బాగున్నానండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మొహమ్మద్ రఫీ గారు, చెప్పండి, ఏ పాట విందామంటారు ఇవాడ? ఏదైనా పర్లేదా, మంచి పాట? తప్పకుండా అండి, తప్పకుండా అండి, విందామండి. ఓకే, ఆదిపురుష్ చిత్రం నుంచి వేస్తాను, విందామండి. ఓకే అండి,
4: ధన్యవాదాలు సార్.
3: ధన్యవాదాలండి.

0: మరో శ్రోత మనను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అభిరుచి అండి.
1: హలో నమస్తే అండి అభి గారు, శుభోదయం.
0: నమస్తే అండి, శుభోదయం చెప్పండి.
1: నా పేరు బండారు త్రిమూర్తి అండి, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా అండి. ప్రోటోకాల్ ప్రకారం చెప్పేశాను, ఏమనుకోవద్దు, మీకు నేను తెలుసు, మీరు తెలుసు.
0: ఓకే, పర్లేదు పర్లేదు, చెప్పండి.
1: ఆ మాట మా అభి గారు అంటారని నేను ముందే అనేసారు మాట.
0: ఓకే ఓకే ఓకే, ఏ పాట విందామంటారు ఇవాళ?
1: ఇవాళ నేను మిథునం,
0: మిథునం
1: ఎస్టి బాలసుబ్రహ్మణ్యం స్వప్న బాండ పాట, గీతరత్న తనికెళ్ళ బాలని, సంగీతం వీణా బాలని,
0: ఆవకాయ
1: ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే, మా అభి గారిది నాది మన అందరిది కూడా.
0: అందులో నీ వేసుకుని తింటుంటే ఆ రుచే వేరులే అంటారా? తప్పకుండా,
1: ఆవకాయ వేసుకుని అందులో నెయ్యి వేసుకుంటే మీరున్నట్టు ఎంత బాగుంటుందో అండి.
0: అవునండి, నిజంగానే. సో
1: అదేవిధంగా పప్పులో ఆవకాయ కూడా బాగుంటుంది.
0: బాగుంటుంది, మధ్యాహ్నం తినేద్దామండి ప్రశాంతంగా. ఇప్పుడు ఎలాగ అనుకున్నాం, తప్పకుండా అండి. మీరు కోరిన పాట అయితే వినేద్దాము. ధన్యవాదాలు అండి కాల్ చేసిన. చెప్పండి చెప్పండి చెప్పండి.
1: నేను ఈ పాటను మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మన నెల్లూరులో ఉన్న ఎన్టీఆర్ నగర్లో ఉన్న సుప్రియ బంగారానికి, తర్వాత నల్లబెల్లి వెంకటరెడ్డి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, పైపల్లి నాగేశ్వరరావు గారికి, మన
0: రేడియో వింటున్న శ్రోతలందరికీ,
1: నెల్లూరులో ప్రసారమవుతున్న హలో అభివృద్ధి కార్యక్రమంలో మా అభి గారి షో వింటున్న వారందరి కోసం,
0: అందరి కోసం కూడా మీరు కోరినటువంటి పాట ఇది సిద్ధంగా ఉంది, విందామండి.
1: ధన్యవాదాలు.

0: ఇంతవరకు శ్రోతలు ఫోన్ ద్వారా కూరినటువంటి సినీగీతలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలు దాటి 31 నిమిషాలు. మరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీగీతాలు ఇప్పుడు చూద్దాం. సో 2000 తర్వాత విడుదలైనటువంటి చిత్రాల నుంచి ఇవాళైతే మనం పాటలు వినిపిస్తున్నాం. సో 2000 తర్వాత విడుదలైన చిత్రాల గురించి చిత్రాల్లోని పాటలు మరి శ్రోతలు కోరవలసి ఉంటుంది. ఇవాళైతే మరెందుకు ఆలస్యం, మనకు వచ్చినటువంటి వాట్సాప్ సందేశాలు ఒకసారి చూసేద్దాం. బాహుబలి చిత్రం నుంచి పచ్చబొట్టేసిన పాట మా కోసం వినిపించండి అంటూ డి రామరాజు విశాఖపట్నం నుంచి మనకు వాట్సాప్ పంపించారు. ఇది నాకు తెలిసి ఫస్ట్ వాట్సాప్ అనుకుంటా వారిది. మరొక వాట్సాప్ కూడా చూద్దాం. అందుకంటే ముందు
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్. వారు ఏమంటున్నారంటే
3: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన మన జనగణన మన బాధ్యత.
0: మరొక వాట్సాప్ సందేశం కూడా చూద్దాం. మా కోసం ఒక మంచి పాట వినిపించింది అంటూ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మనకు వాట్సాప్ పంపించారు. వీరి కోసం మనం బాహుబలి చిత్రం నుంచి కార్తీక్ దామిని ఆలపించినటువంటి ఈ పాట విందాం. సంగీతం MM కీరవాణి.

ఎస్, చాలా పాటలైతే మనకు వినిపించమని శ్రోతలు వాట్సాప్లో పంపించారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలి అంటే 7901084415 ఫోన్ నంబర్ మరొకసారి తెలియజేస్తాను, 7901084415 ఈ నంబర్కు వాట్సాప్ పంపించి మీరు కోరినటువంటి పాటలు విని ఆనందించవచ్చు. మరింతకు ఆలస్యం వెంటనే వాట్సాప్ అయితే చేసేయండి. సో పౌర్ణమి చిత్రం నుంచి భారత వేదమున పాట వినిపించండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమ్రత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇతర కుటుంబ సభ్యులు, వీరితో పాటు శ్రోతలు ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సకుబాయ్, యాదోజీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా. శ్రోతలు చోటుపాల్ నుంచి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్. ఓకే, మరొక వాట్సాప్ కూడా చూద్దాం. శ్రోతలు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు. అలాగే నిజామాబాద్ నావనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమానులు, కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. వీరితో పాటు శ్రోతలు రామరాజు విశాఖపట్నం నుంచి, సారీ మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, మరి అవి చూసే ముందైతే శ్రోత కూరినటువంటి పౌర్ణమి చిత్రం నుంచి పాట విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ నుంచి శేఖర్ మనకు వాట్సాప్ పంపించారు. స్నేహం కోసం చిత్రం నుంచి ఒక పాట వినిపించండి అంటూ. సో స్నేహం కోసం 99 అయినా పర్లేదు, ఓకే, స్నేహం అనుంది కాబట్టి మీకోసం ఈ పాట అయితే వినిపిస్తాను. యాక్చువల్ 2000 తర్వాత పాటలు వినిపిస్తున్నా, 99 ఇది, 1 ఇయర్ బిఫోర్ అనమాట. పర్లేదు, మీకోసం అయితే ఈ పాట వినిపిస్తాను. ఇప్పటికైతే ఈ పాట విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. సో నువ్వే కావాలి చిత్రం నుంచి అనగనగా ఆకాశం పాట వినిపించండి అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు మనకు ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య, రైట్, శ్రోతలు జరుపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి, అలాగే శ్రోతలు మనకు ఓకే ఎక్కడి నుంచి వీళ్ళు బిట్రగుంట నుండి షణ్ముఖం గారి కోరికపై, ఓకే షణ్ముఖం గారి కోరికపై ఏదైనా ఒక చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు, రైట్ అండి. అలాగే శ్రోతలు షేక్ అబ్దుల్ అలీ, నిఖార్ పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారద సుధీర్, రవి, సునీత, శుభా శ్రీధర్ వీరందరూ కూడా సీఎం రోడ్, ఆటో నగర్, నిజామాబాద్ నుంచి ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. సో నాకు తెలిసి ఒక పాటకు అవకాశం ఉండొచ్చండి, తప్పకుండా రెండవ పాటకు అవకాశం ఉంటే వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. నల్గొండ జిల్లా చందంపేట చిత్రియార నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నెహాన్ రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు చిత్రియాల గ్రామం నుంచి. మరొక వాట్సాప్ కూడా చూద్దాం. శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తరుపురుబలి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత మనకు వాట్సాప్ పంపించారు. అలాగే శ్రోతలు మనకు బండారు త్రిమూర్తులు గుప్తా, ఇతర కుటుంబ సభ్యులు ఒక మంచి పాట అయితే మా కోసం వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు, తప్పకుండా అండి ప్రయత్నం చేస్తాను. సో వీరితో పాటు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబిద, ఆయుష ప్రత్యేక అభినందనలు అంటూ కోరుతూ ఉన్నారు. మరి వీరందరి కోసం ప్రస్తుతం నువ్వే కావాలి చిత్రం నుంచి ఓ పాట విందాం. సమయానుకూలంగా మరో పాట కూడా ప్రసారం చేసేటువంటి అవకాశం ఉంటే చూద్దాం.

0: ఈ పాట వినే ముందు
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన.

0: వందల మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: మరొక వాట్సాప్ సందేశం ఉండిపోయిందండి, ఒకసారి చూద్దాం. ఈ వాట్సాప్ సందేశం సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఊపులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం అంటూ మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. మరి అన్ని వాట్సాప్ సందేశాలు కూడా పూర్తయ్యాయి. మరొక ప్రధానమైనటువంటి ప్రకటన ఏంటంటే, గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే సోమనాథ్ అమృత్ పర్వంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఈరోజు ఉదయం 11:10 ప్రసారమవుతుంది. సో ఇది ఇవాళ హలో అభిరుచి కార్యక్రమం. స్టూడియోలో సమయం కూడా 11:00 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి విజయ్ వడకేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. శ్రీ మంజునాథ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సామవేదం షణ్ముఖ శర్మ గీతం.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే సోమనాథ్ అమృతపర్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ కేంద్ర నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత్ నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత్ నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఆలయంలో నిర్వహించిన కుంభాభిషేక క్రతువులో పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ అభివృద్దితో పాటు సాంస్కృతిక పరిరక్షణ అవసరమని తెలిపారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశేష కృషి చేశారని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: 75 సంవత్సరాలు आज के ही दिन सोमनाथ मंदिर की पुनर्स्थापना ये कोई साधारण अवसर नहीं था. अगर 1947 में भारत आजाद हुआ था तो 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था. सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था.
0: ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు నీటి ప్రాజెక్టులపై చర్చించారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి అక్కడి తెలుగువారు స్వాగతం పలికారు. అనంతరం ఎన్ఆర్ఏలతో సమావేశమైన మంత్రి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి వివరించారు. తెలుగువారు పనిచేస్తున్న సంస్థల్లో రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్దిపై ప్రస్తావించాలని కోరారు. రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ రానుండడం పై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో మంత్రి లోకేష్ సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, బహుళ జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 700 ఆలయాలను 823 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్దరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాచీన ఆలయాల ఆధునికీకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలాగే పుష్కరాల నాటికి ఆలయాలను సిద్ధం చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: ఈరోజు పుష్కరాల నిర్మాణం చేయడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 43 ఆలయాలను పునరుద్ధరించడానికి ఇప్పటికే 51 కోట్ల 79 లక్షల రూపాయలు మంజూరు చేసి ప్రజలకు అంకితం చేయాలి, వచ్చేటువంటి భక్తులకి సజావుగా ఈ కార్యక్రమాలను అందించాలని చెప్పి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇప్పటికే 956 ఆలయాలకి పాలక వర్గాలను పూర్తి చేశాం. మరొక 463 ఆలయాలకి వివిధ స్థాయిల్లో పాలక వర్గాలను వేయడానికి ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది.
0: శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని వ్యవసాయ శాఖ

వింటున్నారు. ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని అడవిపాలెం, కాజా వెస్ట్, కొంతేరు, చించినాడ, కలగంపూడి, నవరసపురం, ఏనుగువానిలంక, బాడవా గ్రామాల్లో 5,62,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి రహదారిని కచ్చా రహదారిగా అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని శాప్ చైర్మన్ ఏ రవినాయుడుతో కలిసి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడా సదుపాయాలపై శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులతో చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని, ప్రతిరోజు వ్యాయామం చేసేవారు మరింత ఉత్సాహంగా ఉంటారని పేర్కొన్నారు. కర్నూలులోని క్రీడా వసతి గృహాన్ని ఎక్కడికీ తరలించడం లేదని స్పష్టం చేశారు. కర్నూలు స్టేడియంలో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని, పార్కులను కూడా వ్యాయామానికి అనుకూలంగా అభివృద్ది చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. సోమనాథ్ ఆలయం భారతీయ ఆత్మగౌరవానికి నిదర్శనమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబట్టి పురంధేశ్వరి తెలిపారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి ఈరోజుతో 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ సంకల్పంతో పునర్నిర్మితమైన సోమనాథ్ జ్యోతిర్లింగం భారత సాంస్కృతిక పునర్జీవనానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. 1951లో ప్రారంభమైన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించడం ప్రతి భారతీయునికి గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో కలశయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. గంగాధర మండపం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయం వద్ద ప్రత్యేక వేదికపై భజనలు, భక్తి గేయాలు, పేరణి శివతాండవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు అని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు 2 విడతలుగా రేపటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏపీఈఏపీ సెట్కు ఈ ఏడాది మొత్తం 355,011 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి రాష్ట ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతుందని విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను విజయవాడలో ఆయన ఈరోజు సత్కరించారు. అలాగే 40 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే ఉందే.
5: చిక్కుకున్నాడు.
6: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
7: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. కార్యక్రమంలో ఇప్పుడు వడదెబ్బకు ప్రథమ చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ జి మారో గారితో పరిచయ కార్యక్రమం వినండి.
9: కాలాల మార్పులు వాతావరణంపైనే కాదు, మన శారీరక ఆరోగ్య స్థితి మీద, ఇంకా మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎండాకాలం అనగానే కొంత భయం సహజంగానే కనిపిస్తుంది. ఎండల తీవ్రతలు, ఇంకా అలసట, పిల్లల ఆటలు, ఇంట్లో చికాకులు, ఇవన్నీ కలిసి మన ఆనందాన్ని దూరం చేస్తూ ఉంటాయి. ఇంకా ప్రధానమైన సమస్య ఏంటంటే, ఎండాకాలం అనగానే వడదెబ్బ గుర్తొస్తుంది. వడదెబ్బ మామూలు జ్వరం కన్నా ప్రమాదమైనది. అసలు ఈ వడదెబ్బ తగిలినప్పుడు మనం ఇంట్లో ముందుగా ప్రథమ చికిత్స ఎలా తీసుకోవాలి, వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ మనకు తెలియచేయడానికి డాక్టర్ జి మారు గారు మన ముందున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మారు గారు.
10: నమస్కారం అండి.
9: అసలు ఈ ఎండాకాలం అనగానే ముందు భయం ఎందుకు వస్తుంది?
10: ఇతర కాలానికి ఎండాకాలానికి తేడా ఏంటంటేనండి, మనకి వర్షాకాలం అనుకోండి, బయటికి వెళ్తేనే ఇంట్లో ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు. బయటికి వెళ్ళినప్పుడు మనం రెయిన్ కోట్స్ అవి గొడుగేసుకుని వెళ్ళిపోవచ్చు వెళ్ళిన వాళ్ళకే. చలికాలం అనుకోండి, స్వెటర్స్ వేసుకుంటాం, తలకి టోపీ పెట్టేసుకుంటాం, కొంచెం చలివరంగానే బయటకు వచ్చేసేయచ్చు. దానివల్ల పెద్ద ప్రమాదం మన మీద పడదు. కానీ ఎండాకాలం అలా కాదండి, ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా ఏదైనా సరే మనకి ఎండాకాలం ప్రభావం పడి వడదెబ్బ తగులుతుంది. ఈ వడదెబ్బంది చాలా ప్రమాదకరమైంది. అది కొద్దిగా తగిలితే పర్వాలేదు, ఎక్కువ స్థాయిలో గనక మనకి చూడండి ఒకసారి టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది, అటువంటిప్పుడు వడదెబ్బ తగులుతుంది. ఇటువంటి వడదెబ్బ అన్నది ఎక్కువ మందికి తగులుతుంది, తర్వాత దాని వలన ఎక్కువ అనారోగ్యానికి పాల్పడతారు. దాని వలన ఎండాకాలం అంటే చాలా భయం ఉంటుందండి.
9: అసలు ఎందుకు ఈ వడదెబ్బ బారిన పడవలసి వస్తుంది? అంటే శారీరకంగా మనలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండినా, లేకపోతే ఈ వాతావరణంలో ఎండ మార్పులు కారణంగానా?
10: ముఖ్యంగా ఎండ వలనండి. దీనిలో ఏంటంటే అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువ ఉంటాయి. ఎండ పెరుగుతున్న కొద్ది అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువయ్యి మనకి మెదడులో హైపోథెలామస్ హీట్ రెగ్యులేటింగ్ సెంటర్ అని ఉంటుంది. మన శరీరంలో స్వెట్ పోర్స్ అంటే చెమట గ్రంథులు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎండ ఎక్కువ అయినప్పుడు మనకి చెమట ఎక్కువ పోస్తుంది. చెమట ఎక్కువ పోసినప్పుడు ఏమవుతుందంటే ఈ చెమట గ్రంథులు బాగా పనిచేసి చెమట బయటకు వస్తుంది. చెమట బయటకు వచ్చినప్పుడు చూడండి, మనకి చెమట ఎక్కువ పట్టిందంటే చాలా చల్లగా ఉంటుంది శరీరం. అందుకని శరీరం నేచురల్ ఎయిర్ కూలర్ అంటాం. మనం కుండలో నీళ్లు పోస్తే ఎలాగో చల్లగా ఎలాగైతే అవుతాయో అలాగే మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కానీ ఒక స్థితిలో ఏమవుతుందంటే ఈ హైపోథెలామస్ పనిచేయడం మానేస్తుంది, అది హీట్ రెగ్యులేటింగ్ సెంటర్ కింద పనిచేయలేదు బాడీ మీద. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే చెమట పోయడం ఆగిపోతుంది. ఎప్పుడైతే చెమట పోయడం ఆగిపోయిందో మనిషి శరీరం హీటు చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ హీట్ రెగ్యులేట్ చేయట్లేదు, కంట్రోల్ చేయట్లా, అందుకని విపరీతంగా పెరిగిపోయి 106 డిగ్రీల నుంచి 110 డిగ్రీల దాకా వచ్చేస్తుంది. వచ్చేసరికి ఏమవుతుందంటే మనిషి అపస్మారక స్థితికి వెళ్ళిపోతారు, నోరు ఎండిపోతుంది, వాళ్ళు ఏమేమి మాట్లాడలేరు, పడిపోతారు. ముందు మామూలుగా కొంచెం కనుక జరిగింది అనుకోండి, వాళ్ళకి కాళ్ళ నొప్పులు, తలనొప్పి, కొంచెం జ్వరము, దాహం వేయడం, అతి దాహం, ఇవన్నీ కనిపిస్తాయి. ఎక్కువ దీనిలో మటుకు మనకి చాలా కష్టమైన స్థితి అవుతుందండి. దాన్నే మనని వడదెబ్బ, ఎండదెబ్బ అని, గాడుపు కొట్టడం అని అంటారు. దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది గనక మన ఆరోగ్యానికి. ఎండాకాలం అంటే భయం అండి.
9: అంటే కొంతవరకు మన శరీరమే నియంత్రణ చేస్తుంది.
10: తప్పకుండానండి, మన శరీరమే. మన శరీరంలో చెమట గ్రంథులు చాలా బాగా పనిచేస్తాయి, కానీ ఎప్పుడైతే మూసుకుపోతాయో మనకి దుమ్ము ధూళి పడుతుంది. పడ్డప్పుడు ఏమవుతుందంటే మనకి ఇవన్నీ మూసుకుపోతాయి. తర్వాత హైపోథాలమస్ సెంటర్ పనిచేయదు. పనిచేయసరికి మనకి ఇంట్లో పెద్దవాళ్ళు కంట్రోల్ లాగానే పిల్లల మీద, శరీరం మీద హైపోథాలమస్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అది కంట్రోల్ చేయడం మానేయంగానే ఈ రకంగా జరుగుతుందండి.
9: మరి మామూలుగా జ్వరం వచ్చినప్పుడు కూడా దాదాపుగా ఇప్పుడు చెప్పిన లక్షణాలే కనిపిస్తూ ఉంటాయి. ఈ మామూలు జ్వరానికి, వడదెబ్బ జ్వరానికి కొంచెం ఏమన్నా తేడాలు?
10: చాలా తేడా ఉందండి. మామూలు జ్వరం అయితే మనకి వైరస్ వలన, బ్యాక్టీరియా వలన ఈ రకంగా వస్తుంది, మనకి క్రిముల వలన వస్తుంది. ఇక్కడ క్రిముల వలన రావట్ల హీట్ వలన వస్తుంది ఫీవర్. దానికి దీనికి తేడా ఉంది. హీట్ రెగ్యులేషన్ అనేది ఉండకపోవడం, అక్కడ క్రిములు కంట్రోల్ చేస్తే జ్వరం తగ్గిపోతుంది. కానీ ఇక్కడ క్రిములు ఉండవు గనక తర్వాత ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి క్రిములు, బ్యాక్టీరియా, వైరస్, ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడమే కానీ మామూలుగా హీట్ వలన వస్తుంది. హీట్ వలన వచ్చినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది, కానీ ఈ బ్యాక్టీరియా వైరస్ కాదండి. దానికి దీనికి తేడా ఉంది.
9: అయితే ఈ వడదెబ్బ శారీరకంగా కొంచెం దృఢంగా ఉండేవాళ్ళు ఉంటారు, శక్తి సహజంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఈ ఎండ ప్రభావం అనేది ఎటువంటి శారీరక లక్షణాలు ఉన్న వారికి తొందరగా గురి అవుతూ ఉంటారు?
10: దీనిలోనండి అంత ఎక్కువ శారీరక లక్షణాల కంటే ఎండ వేడి ఎక్కువ చేస్తుంది. దీనిలో ఏంటంటే చంటిపిల్లలు ఒకటి ప్రతిదానికి లోనైపోతారు. ఎండవేడి తగలంగానే వాళ్ళకి జ్వరం వచ్చేసేస్తుంది, వాంతులు విరోచనాలు వచ్చేస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలు వాళ్ళకి తగ్గుతుంది. అలాగే మనకి బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, క్షయ వ్యాధి ఉన్నవాళ్ళు, తర్వాత మనకి ఈ హెచ్ఐవి బారిన పడినవాళ్ళు, ఇలాగ ముసలవాళ్ళు, ఏదైనా జబ్బు ఆల్రెడీ వాళ్ళకు ఉంటే, ఇమ్యూనిటీ తగ్గి ఉంటే వాళ్ళు తొందరగా ఇదవుతారు. వీళ్ళే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే శారీరక శ్రమ చేసి ఆరు బయట మనకి చేస్తూ ఉంటారు చూసారా, ఈ కూలీలు వాళ్ళు చాలా తొందరగా ఇదవుతారండి. తర్వాత రేకుల షెడ్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి హీట్ ఎక్కువ అయిపోతుంది. అందుకని తర్వాత బాయిలర్స్ దగ్గర పనిచేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా వడదెబ్బ తగిలేంటి అవకాశం, వాళ్ళు శారీరకంగా బాగున్నా ఆరోగ్యంగా ఉన్నా వడదెబ్బ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ తగులుతుంది.
9: అంటే శారీరక లక్షణాలు ఎలా ఉన్నా సరే ఎండ ప్రభావాన్ని బట్టి గురి కావచ్చు.
10: అవునండి.
9: అయితే ఇప్పుడు ఇవన్నీ మన లోపల జరిగే లక్షణాలు.
10: అవునండి.
9: ఈ వడదెబ్బ తగిలినప్పుడు మన చర్మం మీద ఎటువంటి మార్పులు కనిపిస్తాయి?
10: అప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా మనం ఎక్స్పోజ్ అయిన దాన్ని బట్టి నల్ల మచ్చలు ఒకటి వస్తాయి, చర్మం కాలిపోయినట్టు వెళ్ళిపోతుంది. తర్వాత కొంతమందికి ప్రిక్లీ హీట్ అంటాం, అంటే మనకి పేలినట్టు ఉంటుంది, బాగా దురద ఇవన్నీ వస్తాయి చెమట పట్టేసి. తర్వాత ఏమవుతుందంటే కొంతమందికి సెగ్గడ్డల్లాగా వస్తాయి. ఇలా రకరకాల ప్రభావాలు మన స్కిన్ మీద పడుతూ ఉంటుందండి. అందుచేత ఏమంటామంటే ప్రతి ఒక్కళ్ళు ఎండాకాలంలో ఎక్కువసార్లు స్నానం చేయాలి. మొహం ఒకటి ఏమవుతుందంటే ఈ చెమట గ్రంథులే కాకుండా మనకి కొవ్వు గ్రంథులు కూడా ఉంటాయి. దానివల్ల మనకి ఒక్క అరికాలు అరిచేలు తప్పితే శరీరం అంతా ఈ కొవ్వు గ్రంథులు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఆ కొవ్వు బయటకు వచ్చి జిడ్డు మొహంలాగా ఉంటుంది, ఒళ్ళంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. అంచేది ఎక్కువసార్లు స్నానం చేయడం ఒకటి, తర్వాత సబ్బుతో కడుక్కోవడం, ఫ్రెష్గా ఉండడం వాటరు, తర్వాత మంచినీళ్ళు ఒకటి ఎక్కువ తాగుతూ ఉండడం. మంచినీళ్ళే కాదు, మన దీనిలో ఏమవుతుందంటే చెమట పట్టినప్పుడు నీరు ఒకటి బయటికి పోతూ దానిలో ఉప్పు కూడా బయటికి పోతుంది. అందుకనే ఎవరికి బాగా చెమట పట్టి ఆ చెమట కనుక నోట్లో పడింది అనుకోండి ఉప్పగా ఉంటుంది చెమట, ఎందుకంటే మన ఉప్పు కూడా బయటికి వెళ్ళిపోతుంది కనుక చెమట ద్వారా. దానివల్ల మనం ఏం చేయాలంటే ఉప్పు మజ్జిగ, దేనిలో సరే ఉప్పు వెయ్యాలి. మజ్జిగ చిక్కగా ఉందా లేదా పలచగా ఉండొచ్చు, అందుకనే మనకి ఎక్కువ మంచినీళ్ళు తాగడం, కొబ్బరి నీళ్ళు తాగడం, ఉప్పు వేసుకుని తాగడం, ఇవన్నీ గంజిలో కూడా ఉప్పు వేసుకు తాగొచ్చు. అలాగే సంటి పిల్లలు కూడా, తల్లిపాలు తాగే పిల్లలకు కూడా మధ్యలో నీళ్ళు ఎక్కువ పడుతూ ఉండాలండి. నీరు మన శరీరానికి చాలా అవసరము. నీరు ఒకటే కాదు ఉప్పు కూడా అవసరం. ఈ నీరు ఉప్పు కనుక మనం ఇచ్చినట్లయితే మనం మనిషి కోలుకోవడానికి ఉంటుంది. అపస్మారక స్థితిలో ఉన్న మనిషికి కూడా చూడండి, మనం సెలైన్ పెట్టాలి, చాలా స్పీడ్గా సెలైన్ పెట్టాలి. పెడితే వాళ్ళు కోలుకుంటారు, గాలి వెలుతురు వచ్చేట్టు ఉండాలి. అంతేగాని కొంతమంది సిల్క్ బట్టలు కట్టుకుంటూ ఉంటారు, గాలి వెళ్ళదు లోపలికి, వాళ్ళకు కూడా వడదెబ్బ తగులుతుంది. తర్వాత చాలామంది ఏం చేస్తారంటే వడదెబ్బ తగలకూడదు, ఎండ తగలకూడదని చంటి పిల్లలకి ఊళ్ళ టోపీలు పెడుతూ ఉంటారు. ఊళ్ళ టోపీలు పెట్టకూడదు, మనం మామూలు క్లాత్ అంటే మనకి ఈ నైలాను ఊలు ఇవన్నీ కాకుండా మామూలు గుడ్డ దాన్ని కప్పి తీసుకెళ్తే సరిపోతుందండి. గుడ్డ టోపీలు ఉండాలి, నూలు బట్టలు.
9: చర్మ సమస్యల్లో సగ్గడ్డలు కూడా చెప్పారు.
10: అవునండి.
9: ఇప్పుడు వడదెబ్బ అనగానే సగ్గడ్డలు ఈ లక్షణాలను చూసి వడదెబ్బను నిర్ధారించవచ్చా? దీంతో పాటుగా జ్వరం కూడా ఉంటుందా?
10: వడదెబ్బ వేరండి, సగ్గడ్డలు వేరు. అంటే ఈ సగ్గడ్డలు ఇవన్నీ మీ శరీరం మీకు కనిపించేది, ఆ మనిషి అపస్మార స్థితికి వెళ్ళడు. కానీ వడదెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే బాగా జ్వరం రావడం, 106 డిగ్రీల నుంచి 110 డిగ్రీల దాకా వెళ్ళిపోతుంది. అపస్మారక స్థితికి వెళ్ళిపోతాడు మనిషి. మళ్ళీ దాని నుంచి మనం పిలిస్తే పలకడు, చెమట పొయ్యదు వాళ్ళకి. అప్పుడు వెంటనే మనం ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళకి ఉప్పు నీళ్లు కలిపి ఇవ్వాలి. లేదంటే ఇంకా మరీ ఇది కూడా తాగే స్థితిలో లేకపోతే మనం సెలైన్ పెట్టవలసిందే. డాక్టర్ దగ్గరికి అన్నీ తీసుకెళ్ళాలి, గాలి ఆడే ప్రదేశాల్లో ఉంచాలి. రెండోది వాళ్ళకి ఒంటి మీద బాగా చల్లటి నీళ్లు, నీళ్లే కాకుండా ఐసు కలిపిన నీళ్ళు కూడా పోయవలసి వస్తాయి. ఒకసారి తడి కొడుతో తుడవాలి. తొట్టిలు కనుకుంటే తొట్టిల్లో పడుకోబెట్టి మనిషిని ఐసు ముక్కలు కూడా వేసి చల్లటి నీళ్లు పోస్తూ ఉండాలి. పోస్తూ ఉంటే మనిషి కోలుకుంటారండి.
9: ముందు జ్వరాన్ని నియంత్రణ చేయాలి,
10: తప్పనిసరిగా చేయాలి. చేస్తేనే మనిషి మామూలు అవుతారు, లేకపోతే వాళ్ళు చనిపోతారు. ఈ అపస్మార స్థితి ఎక్కువ టైం ఉందనుకోండి చనిపోయే ప్రమాదం ఉంది. మామూలుగా మనకేంటంటే పడిపోయాడంటే మనిషి గుమ్ముగూడిపోతారు మనుషులు, గాలి ఉండదు వాళ్ళకి. అలా కాదు, బాగా గాలి వచ్చేది చెయ్యాలి, బట్టలన్నీ లూజ్ చేసేసేయాలి, తడి కొడుతూ తుడవాలి. ముఖ్యంగా మెడ దగ్గర, చంకల దగ్గర, గజ్జల్లోను, పొట్ట దగ్గర ఎక్కడైతే బ్లడ్ వెసల్స్ ఇదిగా ఉంటాయో అవన్నీ చల్లబడేటట్టు చేయాలి. ముందు బ్లడ్ వెసల్స్ చల్లబడి అప్పుడు మనకి ఈ శ్వేత గ్రంథులు ఇవి పనిచేయడం మొదలు పెడతాయి. హైపోథలామస్ కూడా మళ్ళీ కాస్త రెగ్యులేట్ చేసడం మొదలు పెడుతుంది.
9: ఎప్పటికప్పుడు మన శరీరం విడుదల చేసినవన్నీ మళ్ళీ మనం ఎక్కించుకుంటూ ఉండాలి.
10: అవునండి, అవునండి.
9: అయితే ఒక్కసారిగా ఈ ప్రమాదం వస్తుందా, లేకపోతే మనకి ముందుగా చిన్న చిన్న లక్షణాలు ఏమన్నా కనిపిస్తాయి?
10: ఒకసారి సడన్ గా వస్తుందండి లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనిపిస్తే ఎవరికి వాళ్ళు ట్రీట్ చేసుకోవచ్చు. ఓహో నాకు వడదెబ్బ తగిలింది, తలనొప్పి వచ్చింది, జ్వరంగా ఉన్నట్టుంది, కళ్ళు మండిపోతున్నాయి, ఇలా అనుకున్నాను, కాళ్ళు గుంజుతున్నాయి, ఇలా అనుకున్నాం అనుకోండి, మనమే కాస్త చల్లగా మొహం గడిగేసేసుకుని చల్లటి నీళ్ళు తాగి ఉప్పు మజ్జిగ ఉంటే తాగేసేసి కొబ్బరి నీళ్ళు తాగితే అవి క్యూర్ అయిపోతాయి. అది చిన్న చిన్న లక్షణాలు ఎవరికోడే చేసేసుకోవచ్చు. ఎవరికైతే ఎక్కువ తగులుతుందో అపస్మారక స్థితికి వెళ్తారో వాళ్ళు ఏమీ చేసుకోలేరు, పక్క వాళ్ళు సహాయం చేయవలసి వస్తుంది.
9: ఇప్పుడు ఎండాకాలం మొదలవుతుంది అనుకున్నప్పుడే మనం ఏమన్నా ముందు జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవచ్చా ఈ వడదెబ్బ బారిన పడకుండా?
10: తప్పకుండా తీసుకోవచ్చండి. మనం ఎండ వచ్చేటప్పుడు చంటి పిల్లలు ఉన్నారనుకోండి, ఉయ్యాలకి మనకి ఏసీలు, ఇప్పుడు ఏసీలు మనకి ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీ ఫ్యాను ఇవి లేనప్పుడు అటువంటి వాళ్ళు కూడా ఉంటారు, రేకు షెడ్లో ఉండే ఉంటారు, చిన్న చిన్న గుడిసెల్లో ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కుండలు కొనుక్కుని కుండల్లో నీళ్లు పోసి పెట్టుకుని వాళ్ళు దుప్పట్లు వాటిని తడిపేసేసి చుట్టూర డోర్స్కి వాటికి కట్టాలండి. బేబీకి ఎక్కువ సార్లు తడిగుడితో తుడుస్తూ ఉండాలి. వీళ్ళు స్నానం చేస్తూ ఉండాలి. స్నానం చేస్తూ ఉండడం పెద్దవాళ్ళు, తర్వాత ఉప్పు మజ్జిగ కలుపుకుని ఎక్కువసార్లు తాగుతూ ఉండాలి. మంచినీళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కువసార్లు మంచినీళ్ళు తాగాలండి. ఇలా చేసి ఎండ టైంలో బయటికి వెళ్లకుండా పనిచేసే వాళ్ళు కూడా పని వేళలు మార్చుకోవాలి. తెల్లవారుజామున సాయంత్రం చేస్తూ ఉండాలండి. ఇలా మనం గనక మన టైమింగ్ మార్చుకుంటే ఈ వడదెబ్బ బారిని పడకుండా ఉంటామండి.
9: ఒక్కొక్కసారి బయటికి వెళ్లేటప్పుడు ఉల్లిపాయ జేబులో పెట్టుకుని వెళ్ళు అని చెప్తూ ఉంటారు, ఇది ఎంతవరకు శ్రేయస్కరం?
10: ఉల్లిపాయ పెద్ద కాదు కానండి, మనం తీసుకునే ఆహార విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మంచినీళ్ళు పట్టుకెళ్ళాలి. ఉల్లిపాయ ఏంటంటే ఘాటికి పడిపోతే మనం లేవడానికి ఉపయోగపడుతుంది, కానీ మంచినీళ్ళు మజ్జిగ ఉప్పేసి ఇవి తీసుకెళ్ళినట్టయితే ఎక్కువ ఉపయోగం అండి. తర్వాత మనము ఏదైనా బెడ్షీట్స్ లాంటివి కానీ లేకపోతే కాటన్ గుడ్డ కానీ కప్పుకుని వెళ్ళాలి. ఆ రకంగా వెళితే సరిపోతుంది.
9: ఇంకా మరి ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
10: ఇప్పుడు మనం ఆహారం తీసుకునేటప్పుడు మామూలుగా మనకి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయండి, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఏ సీజన్ తగ్గట్టు ఆ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి, అదొకటి. రెండోది ముఖ్యంగా తక్కువ ఉప్మా రోజుల్లో మన హ్యాబిట్ ఏంటంటే మిగిలిపోయింది ఉంచుకుని తింటాం, మిగిలిపోయిన అన్నం ఉండిపోయింది అనుకోండి మన ఉదయం తింటాం, ఉదయం ఉండిపోయిన రాత్రి తింటాం, కూరలు తింటాం. వెజిటేరియన్ దానిలో అంత ప్రమాదం లేదు కానీ ఎగ్స్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఉదయం వండుకొని అలా ఉంచుకొని సాయంత్రం తిన్నా లేకపోతే రాత్రి వండింది ఉదయం తిన్నా దానిలో బ్యాక్టీరియా చేస్తాయి, బ్యాక్టీరియా చేరి మన్నాడు తిన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ వస్తుందండి. అందుకని ఎండాకాలంలో ముఖ్యంగా ఉండిపోయిన పదార్థాలు తినకూడదు, ఫ్రెష్గా వేడిగా ఉన్నవే తినాలి. ముఖ్యంగా ఎగ్ కానీ లేకపోతే మీట్ కానీ ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏది ఉన్నా తినకూడదండి. అందుకని ఈ వెజిటేరియన్ కూడా ఫ్రెష్గా వండుకునే తినాలి కానీ ఓ రెండు మూడు రోజులకి వండేసుకుని పెట్టేసుకుని తినకూడదు. అలాగే తక్కువ కాలంలో పర్వాలేదు కానీ ఎండాకాలంలో మటుకు మనకి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.
9: నిల్వ ఉంచిన పదార్థాలు
10: తినకూడదండి.
9: ఇంకో మాట ఏంటంటే ఎండాకాలం అనగానే అందరికి ఇష్టమైంది మామిడి పండు, ఇంకా పచ్చళ్ళు ఎవర్ గ్రీన్, ఇంకా ఓకే పచ్చడి ఇలాంటివన్నీ. మరి ఎండాకాలం ఎండలు అనగానే పచ్చళ్ళకి దూరం అయిపోతూ ఉంటారు. మామిడి పండును ఇష్టం లేకపోయినా ఈ సీజన్ లో పడదు అనేసి తీసుకుంటారు కానీ చాలా కష్టంతో తగ్గించుకుంటూ ఉంటారు.
10: ఒకటండి, మామిడి పండు వలన మనకి వడదెబ్బ తగలడం కానీ మామిడి పండు వలన సెగ్గడ్డలు రావడం కానీ ఈ మూఢనమ్మకాలే. మామిడి పండు వలన రాదు, డయాబెటిక్స్ ఉన్నారనుకోండి వాళ్ళ షుగర్ పెరుగుతుంది. అందుకని షుగర్ పెరిగినప్పుడు నేను చెప్పినట్టు ఈ స్కిన్ గనక సరిగ్గా లేకుండా ఈ శ్వేత గ్రంథులు మూసుకుపోతే వచ్చే ప్రమాదం ఉంది, అక్కడ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా అన్నం తగ్గించుకుని మామిడి పండు తింటే ఏమీ ప్రమాదం లేదండి, తినచ్చు. అలాగే ఆవకాయ తింటే వేడి చేస్తుంది అనుకుంటారు, ఆవకాయ తింటే వేడి చేయదు, కడుపులో మంట వస్తుంది. ఆవకాయ శుభ్రంగా తినచ్చు, అదేమి అటువంటివి ఇవన్నీ అపోహలే కానీ నిజంగా ఏమీ కాదండి. మామిడి పండులో మనకి షుగర్ శాతం ఎక్కువ ఉంటుంది, అందుకని తక్కువ తినాలి కానీ తక్కువ వాళ్ళకంటే శుభ్రంగా మామిడి పండ్లు ఎండాకాలంలో ఎంజాయ్ చేయొచ్చండి తిని.
9: మామిడి పండ్లు పచ్చళ్ళుకి ఎండలకి సంబంధం లేదైతే?
10: లేదండి, ఏమీ లేదు.
9: ఇప్పుడు ఈ ఎండాకాలం అనగానే పిల్లలు సెలవులు, అమ్మకి బెంగ వాళ్ళని వెళ్ళొద్దని కంట్రోల్ చేయలేరు, వాళ్ళ ఇంట్లో ఉండలేరు. మరి ఈ ఎండ దెబ్బకి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి?
10: పిల్లలకి వీలైనంత వరకు సాయంత్రం పూట పొద్దున్నే లేపి ఆడుకోవచ్చండి. ఎండ టైంలో మటుకు వాళ్ళకి ఇంట్లో ఆడుకునేది మనం ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి ఎక్కువసార్లు మొహం కడుక్కు వాళ్ళకే చెప్పేయడం, మొహం కడుక్కోండి, స్నానం చేయండి, బట్టలు లూజ్గా ఉన్న డ్రెస్ వేసుకోండి, సిల్క్ బట్టలు వేసుకోవద్దు, వడదెబ్బ ఇలా తగులుతుంది అని చెప్తే పిల్లలు వింటారు. అంచేత మనం చెప్పే విధానంలో ఉంది కానీ పిల్లలు వినరు అని లేదండి. ఇలా వడదెబ్బ తగులుతుందమ్మా, మీరు మాట మాటికి మంచినీళ్ళు తాగండి, మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి, మజ్జిగలు ఉప్పేసి ఇవ్వండి. ఆ మజ్జిగలు ఉప్పేసిస్తే వాళ్ళు తాగుతూ ఉంటారు, ఇంట్లో ఉండి క్యారమ్స్ అవి ఆడుకుంటూ ఉంటారు. బయట అయితే ఈవినింగ్ టైం బయట ఆడిస్తూ ఉండొచ్చు. అంతేగాని పిల్లలకి పెద్దవాళ్ళు కంట్రోల్ చేసి వీళ్ళు వెళ్ళిపోతూ ఉండి ఎండలోకి వాళ్ళని వద్దంటే ఎందుకు మానతారు? మానరు. అందుకని చెప్పి అమ్మ వడదెబ్బ ఇలా తగులుతుంది గనక మీరు ఈ మజ్జిగ తాగండి, ఉప్పేసుకుని తాగండి అని వాళ్ళకి ఉప్పేసి మజ్జిగ మనం ఇవ్వాలి. అలాగే కొబ్బరి నీళ్ళు తెచ్చి పెట్టాలి, కొబ్బరి నీళ్ళు తాగుతారు. మంచినీళ్ళు తాగండి అంటే పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్తే పిల్లలు కూడా బాగా వింటారండి, వాళ్ళు తాగుతారు కూడా నీళ్లు.
9: ఇంకో సమస్య ఏంటంటే ఈ ఎండల్లో మధ్యాహ్నం తిరిగి తిరిగి ఇంటికి వస్తారు, అన్నం ప్లేట్ ముందు పెట్టుకుని ఇక మంచినీళ్ళు తాగుతూ ఉంటారు, అన్నం కన్నా మంచినీళ్ళు మోతాదే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం అని చెప్తూ ఉన్నా కానీ మనం దాన్ని నియంత్రణ చేసుకోలేం.
10: ఒకటే అండి, ఎండాకాలంలో మంచినీళ్ళు తాగొద్దు అని లేదు, మనం ఏంటంటే భోజనం చేస్తూ మనకు కావాల్సిన మంచినీళ్ళు తాగుతూ ఉండొచ్చు, మధ్యలో తాగకూడదని ఉండదు. కొంతమంది ఉద్దేశం ఏంటంటే మూఢనమ్మకాలు ఏంటంటే మంచినీళ్ళు భోజనం చేసే టైంలో తాగకూడదు, చివరిలో తాగాలి, మంచినీళ్ళు తాగితే అన్నం తినలేరు అని. అప్పుడు దాహం వేసినా కూడా ముందు మంచినీళ్ళు తాగండి, ఒక అరగంట ఆగి భోజనం చేయండి, అప్పుడు అలా చేసినట్టయితే ఏమీ ఉండదు. కానీ వాటర్ మటుకు కంటెంట్ డెఫినెట్గా బాడీకి అవసరము, బాడీకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఎండాకాలంలో ఇవ్వాలండి. చల్లటి నీళ్ళు కూడా వాళ్ళు, ఇంకొక అపోహ ఏముందంటే చల్లటి నీళ్ళు కానీ ఐస్ నీళ్ళు కానీ తాగినట్టయితే జలుబు చేస్తుందని, గొంతు నొప్పి వస్తుందని, టాన్సిల్స్ వాస్తాయని అనుకుంటారు. నిజానికి ఈ చల్లటి నీళ్ళు వలన టెంపరీగా గొంతు ఏదో పట్టినట్టు ఉంటుందేమో కానీ అంతకంటే చల్లటి నీళ్ళు వలన ఐస్ నీళ్ళ వలన ఏమీ జరగదు. మనం శుభ్రంగా నీళ్ళు తాగొచ్చు, చల్లటి నీళ్ళు తాగొచ్చు, కొండల్లో నీళ్ళు తాగొచ్చు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగొచ్చు. చాలామంది ఫ్రిడ్జ్లో నీళ్ళు, ఇప్పుడు జలుబు చేయడానికి ఏంటి వైరస్, వైరస్ క్రిములు, అంతేగాని దీనివల్ల జలుబు చేయదు, చల్లటి నీళ్ళ వల్ల జలుబు చేయదు. మనకేంటంటే అప్పుడు వైరస్ క్రిములు ఎప్పుడు గొంతులో కానీ ముక్కులో కానీ ఉంటూ ఉంటాయి, అవి అందుచేత ఏమవుతుంది విజృంభిస్తాయి ఎండాకాలంలో, దానివల్ల మనకు జలుబు చేస్తుంది, కానీ మనకి చల్లటి నీళ్ళు తాగడం వల్ల జలుబు చేయదు అండి.
9: చిన్నపిల్లల్ని ఇలా కాపాడుకుంటాము, మధ్య వయస్కులు అయితే ఇలాంటి మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటాం, ఇంకా పెద్ద వయసు వారు ఈ ఎండబారిన పడకుండా ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
10: ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇల్లు ఎలా ఉంది, ఒకవేళ రేకుల షెడ్ అయితే వాళ్ళు పడుకున్న చుట్టూరా తడిగుడ్లు కట్టడం, లేకపోతే గోరు పని సంచులు తడిపేసి కట్టచ్చు, మామూలు పూరిల్లో ఉండేవాళ్ళు కానీ రేకుల షెడ్లో ఉండేవాళ్ళు కానీ పెట్టేసి మంచినీళ్ళు దగ్గర పెట్టడం, ఉప్పు కలిపిన మజ్జి పెట్టడం, ఇలాగ వాళ్ళకి పెట్టి మాట మాటికి స్నానం చేయండను, లేకపోతే తడిగుడ్డుతో ఒళ్ళు తుడుచుకుంటూ ఉండను, లూజు బట్టలు లుంగిల్లాంటివి అటువంటివి కట్టుకోవడం, ఆడవాళ్ళైతే కాటన్ చీరలు కట్టుకోవడం, ఇప్పుడు నైలెస్ కట్టుకుంటారు ఈజీగా ఉతుక్కోవచ్చు అని, అలా కాకుండా కాటన్ చీరలు కట్టుకోవాలి, తడిపి ఒంటి మీద వేసుకోవచ్చు, ఫ్యాన్లు అవి కనుక లేనట్టయితే తడిపి గుడ్డను ఒంటి మీద వేసుకోవచ్చు, ఫ్యాన్ ఉన్న వాళ్ళైతే ఫ్యాన్ వేసుకుంటారు, ఏసీలో ఉన్న వాళ్ళకి మనకేం గొడవ లేదు, కానీ ఏసీలో ఉన్నా మనకి కరెంట్ లేదనుకోండి మళ్ళీ మామూలు పరిస్థితికే వెళ్ళిపోతాం, మనం ఎక్కువ సార్లు మనం కడుక్కోవలసే వస్తుంది, ఒళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఎండాకాలం 4 సార్లు 5 సార్లు స్నానం చేయాలండి, స్నానం చేస్తే మనకి ఒళ్ళు శుభ్రంగా ఉంటుంది, ఈ శ్వేత గ్రంథులన్నీ ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటాయి, అవి ఈ చెమటతో కానీ లేకపోతే మనకున్న దుమ్ము ధూళితో కానీ మూసుకుపోకూడదు, మనకి జ్వరం రాకూడదు, అప్పుడు మనం చాలా వరకు కాపాడుకోగలుగుతామండి.
9: ఇది ఇంటి పరిసరాల విషయం, అయితే పెద్దవారు తీసుకోవాల్సిన ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
10: పెద్దవారు తీసుకునేదంటే వాళ్ళు మామూలు ఆహారం తీసుకోవచ్చు, మసాలా దినుసులన్నీ తగ్గించేసి, నాన్ వెజిటేరియన్ తగ్గించేసి, మామూలు కూరగాయలు ఏ సీజన్లో కూరగాయలు దొరుకుతాయో ఆ సీజన్లో కూరగాయలు తీసుకోవచ్చండి, అలాగే పళ్ళు కూడా ఆ సీజన్లో దొరికేవన్నీ తీసుకోవచ్చు, తీసుకోకూడదని ఏం లేదు, ఆహారం ఒకేసారి తినలేకపోయినా 3-4 సార్లు ఆహారం తీసుకోవాలి, తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మనం పాటించవలసింది మజ్జిగ ఉప్పు నీళ్లు అన్నది ఈ ఎండాకాల సూత్రం అండి, అందుకనే మనకి రోడ్డు మీద కూడా ఈ చలివేంద్రాలు పెట్టేసేసి ఎక్కడెక్కడ మజ్జిగ ఉప్పు ఇవన్నీ ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, ఇది నిజంగా చాలా పెద్ద సర్వీస్ ఎండాకాలంలో, ఇక మనం కాస్త దూరం నడవగానే మళ్ళీ మంచినీళ్ళు తాగవలసి వస్తాయి, ప్రతి వాళ్ళు వాటర్ క్యారీ చేయాలి, వాళ్ళతో పాటు వాటర్ తీసుకెళ్ళి వాటర్ తాగుతూ ఉండాలండి.
9: అయితే ఈ కాల మార్పు అనేది వడదెబ్బ రూపంలోనే కాకుండా ఇంకా ఏమన్నా అనారోగ్య లక్షణాలను చూపిస్తుందా?
10: అంటే వడదెబ్బ రూపంగానే కాకుండా అంటే స్కిన్ మీద ఎక్కువ ఉంటుందండి అల్ట్రావైలెట్ రేస్ని, ఇది కాకుండా నీరసం ఒకటి ఎక్కువ అయిపోతుంది, మనకి షుగర్ అది ఉన్నట్లయితే షుగర్ వలన కూడా మనకి ప్రమాదకరమైన స్థితి వచ్చే పరిస్థితి ఉంటుంది, బీపీ ఇవన్నీ కూడా మనకి ఇది అలాగే మనకి ఇతర వ్యాధుల్ని ఎక్కువ చేస్తుంది, అందుకని మనం కంట్రోల్లో చూసుకోవాలి ప్రతిదీ, ఏదైనా మనకి తర్వాత ఆహారం కడుపులో నొప్పి ఒకటి ఎక్కువ వస్తుంది, ఎందుకని డీహైడ్రేషన్ వలన సరైన వాటర్ తీసుకోక మనకి తర్వాత ఏమో మనకి మూత్రపిండాల్లో రాళ్ళు ఎక్కువ ఏర్పడతాయి, అందుకని మంచినీళ్ళు తాగమంటున్నాం, లేకపోతే ఏమవుతుంది యూరిన్ మంట వస్తుంది, విపరీతంగా యూరిన్ పాస్ చేయాలంటే మూత్రం పాస్ చేసేటప్పుడు మంట వస్తుంది, ఎందుకని మనకి యూరిన్ కాన్సన్ట్రేటెడ్ అవుతుంది, రెండోది ఏంటంటే ఎల్లోగా ఉంటుంది, రంగు మారిపోతుంది, ఈ రంగు మారిపోవడానికి కారణం ఏంటంటే తగినంత వాటర్ శరీరంలో లేదు అని, అందుచేత ఏం చేయాలి వాటర్ తీసుకుంటూ ఉండాలి అండి, అందుకని మూత్రపిండాల వ్యాధులు కూడా ఈ ఎండాకాలంలో చాలా ఎక్కువ, మూత్రపిండాల రాళ్ళు కూడా ఎక్కువే, అందుకని మనం ఏంటంటే ప్రతి ఒక్కటి కేర్ తీసుకోకపోతే అనవసరంగా సఫర్ అవుతాం, పెద్దవాళ్ళు చూడండి ఎక్కువ మంది చనిపోయారని వస్తుంది, వాళ్ళు సరైన శ్రద్ధ తీసుకోకపోబట్టి ఇవి తెలియపోబట్టే చనిపోతున్నారు, ఇవి కనుక తెలిసినట్టయితే వాళ్ళు చనిపోరు ముసలివాళ్ళు, అందుకని ఇంట్లో ఉన్నవాళ్ళు ముసలివాళ్ళ కేర్ ఎక్కువ తీసుకోవాలి, ఎండ టైంలో వాళ్ళని బయటికి రానివ్వకుండా మనం చుట్టూరా చల్లగా ఉండేటి చేసి నీళ్ళు ఎక్కువ తాగమని చంటి పిల్లలకి పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలండి ఎక్కువ.
9: బాగుందండి, అయితే ఈ వడదెబ్బ ఒక్కసారిగా జ్వరాన్ని మనకి చూపించి మిగతా లక్షణాలు కూడా కనిపిస్తాయి, మనం డాక్టర్ గారిని సంప్రదించే లోపు మీరు చెప్పినట్టుగా ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రథమ చికిత్స ద్వారా నయం చేసుకోగలిగితే ప్రమాదాల నుండి గట్టెక్కొచ్చు.
10: తప్పకుండా అండి, మన ప్రమాదం రాకుండా చేసుకోవచ్చు, కాదు ఎండాకాలాన్ని మనం అర్థం చేసుకోవాలి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం చేసుకున్నట్టయితే చంటి పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, వీళ్ళందరికీ అలాగ ఆటలు ఆడేవాళ్ళు ఆ టైంలో ఆటలాడకూడదు. ఉదయం కానీ సాయంత్రం కానీ అన్నట్టు ఉండాలి. పనిచేసేవాళ్ళు, బయటికి పనిచేసేవాళ్ళు కూడా పొద్దున 5 గంటల నుంచి పనిచేయాలి, 9 గంటల దాకా. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మానేసేయాలి పని, మళ్ళీ సాయంత్రం చేయాలి. 10 గంటలు మార్చుకోవాలి. మార్చుకున్నట్లయితే ప్రమాదం లేకుండా ఉంటుంది.
9: జాగ్రత్తలు పాటించినట్లయితే పసిపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆరోగ్యంగా ఉండొచ్చు ఎండాకాలంలో.
10: అవునండి.
9: ధన్యవాదాలండి, చక్కగా తెలియజేశారు మారు గారు.
10: నమస్కారం అండి.
8: కార్యక్రమంలో మీరింతవరకు వడదెబ్బకు ప్రథమ చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్ జి మారు గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
5: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
7: చిక్కుకున్నాడు.
11: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
12: ఆర్బీఐ అంటుంది.
11: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: साथियों, खेत्रपाल परिवार के लिए कहानी यहीं पर खत्म नहीं हुई। कुछ सालों बाद एक विचित्र घटना घटी, जिसके विषय में हमने उनके पिता ब्रिगेडियर मदनलाल खेत्रपाल से चर्चा की और उन्होंने जो कुछ भी बताया हम उसे आपके लिए प्रस्तुत कर रहे हैं।
1: कुछ सालों बाद मुझे संदेशा मिला कि पाकिस्तान का एक ब्रिगेडियर मुझसे मिलना चाहता है। क्योंकि मैं उनके नाम से परिचित नहीं था, इसलिए मिलने की कोशिश भी नहीं की। अरुण की यादों के सहारे समय बीतता गया और 2001 की बात है, मेरा मन हुआ जाकर अपना जन्म स्थान सरगोधा देखाऊं, जो पाकिस्तान में है, और मैं रवाना हो गया। और देखिए कैसा संयोग था कि मेरी मुलाकात उसी पाकिस्तानी ब्रिगेडियर से हुई। उन्होंने मेरी मेजबानी का दायित्व संभाला और मुझे मेरे पैतृक गांव की यादगार यात्रा कराई। मैं उनके घर करीब 3 दिन ठहरा। ज्यों ज्यों मेरा लौटने का समय नजदीक आता गया, त्यों त्यों हमारी मित्रता गहरी होती गई। पर समय समय पर ऐसा लगता था कि कुछ बात अभी बाकी है, और वो क्या थी मैं समझ नहीं पा रहा था। बात करते करते बीच में रुकना, उनके परिवार के लोगों की आंखों में करुणा, विदाई के एक दिन पहले हम सब ने एक साथ भोजन किया। सोने का समय हो चला था, अभी हम सोने जा ही रहे थे कि ब्रिगेडियर ने कहा, सर मैं वर्षों से आपसे कुछ कहना चाहता हूं पर कैसे कहूं ये समझ नहीं आ रहा। ये बात आपके बेटे अरुण के बारे में है। मैंने उनसे पूछा कि तुम अरुण के बारे में जानते हो? उन्होंने कहा, जी बहुत अच्छी तरह से। जिस बहादुरी की वजह से उसकी घर घर में चर्चा होती है वो नजारा मैंने अपनी आंखों से देखा है। याद आता है वो दिन जब शकरगढ़ की उस युद्ध भूमि पर 2 टैंक आमने सामने खड़े थे, जिसमें से एक टैंक में था आपका बेटा अरुण और दूसरे में और कोई नहीं मैं ही था। हम दोनों ने एक साथ एक दूसरे पर गोले दागे, पर नियति को शायद यही मंजूर था कि मैं जिंदा हूं और अरुण शहीद हो गया। मैंने जो किया वो मेरा काम था, पर सिपाही होने के साथ साथ मैं एक इंसान भी हूं, और जब मुझे पता चला कि उस समय अरुण सिर्फ 21 साल का था तो उस घटना ने मुझे बड़ी बुरी तरह से झकझोर दिया। जिस बहादुरी से आपके बेटे ने अपनी मातृभूमि की रक्षा की उसके लिए मैं उसे सलाम करता हूं। मेरे लिए ऐसे व्यक्ति का सामना करना जिसने मेरे पुत्र की हत्या की थी आसान नहीं था, पर उस समय मेरे जहन में बस यही पंक्तियां आई, हिंद के सैनिक तुझे प्रणाम, सारी दुनिया में तेरा नाम, दुश्मन के गलियारे में भी होती है तेरी चर्चा आम। सलाम, सलाम।
2: अभी आप सुन रहे थे कार्यक्रम सेकंड लेफ्टिनेंट अरुण खेत्रपाल। श्रोताओं, आशा है कि आपको हमारे कार्यक्रम जरूर पसंद आए होंगे, तो फिर देर कैसी, भेज डालिए अपना संदेश। अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है, तो अपने मित्र अजीत
3: एनसीईआरटी वारी प्रायोजित कार्यक्रम मीरింత వరకు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్ర నుంచి రిలే
4: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. సోమనాథ్ అమృత్ పర్వ్ సందర్భంగా మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ మహాదేవ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక మహాపూజ నిర్వహించారు. సోమనాథ్ ఆలయ శిఖరంపై కుంభాభిషేక క్రతువు పూర్తి చేశారు. 11 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఆలయ శిఖరానికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని, దేశం శాశ్వత ఆత్మకు పవిత్ర చిహ్నమని కొనియాడారు. ఎన్నిసార్లు దాడులు ఎదురైనప్పటికీ సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ ఉద్భవించిందని, ఇది భారతదేశ అజేయమైన శక్తిని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవానికి పునాది అని ఆయన ఉద్ఘాటించారు.
5: यहां देख रहा हूं विनाश में सृजन के संकल्प को, जिसे सोमनाथ ने चरितार्थ किया है. मैं यहां देख रहा हूं असत्य पर सत्य की विजय को, जिसे प्रभाष पाटन ने बार बार जिया है. मैं यहां देख रहा हूं हजारों वर्षों की आध्यात्मिक चेतना को, जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है. मैं यहां देख रहा हूं भारत के उस अविनाशी स्वरूप को, जिसे सदियों के कुत्सित प्रयास भी न मिटा सके न हरा सके.
4: అంతకుముందు భారత వైమానిక దళం నిర్వహించిన ఎయిర్ షోలో సూర్యకిరణ్ ఏరోబోటిక్స్ టీమ్ సోమనాథ గగన తలంలో విన్యాసాలు ప్రదర్శించింది. హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పుష్పాలు కురిపించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ స్వాభిమాన్ ఉత్సవ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవం భారతదేశ నిరంతర శక్తికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సోమనాథ ఆలయాన్ని భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యానికి, విశ్వాసానికి శక్తివంతమైన చిహ్నంగా ఆయన అభివర్ణించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని దేశ ప్రజలకు 7 విజ్ఞప్తులు చేశారు. ప్రజా రవాణా వాడటం, కార్పూలింగ్ ద్వారా దిగుమతి చేసుకునే ఇంధన వినియోగాన్ని తగ్గించి తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలు కాపాడాలని ఆయన ప్రజలను కోరారు. ఒక ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు నివారించి ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలను కోరారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడాన్ని పునఃపరిశీలించడం, ఒక సంవత్సరం పాటు మితిమీరిన బంగారం కొనుగోళ్లను పరిమితం చేయడం వంటి మార్గాల ద్వారా విదేశీ ఖర్చులను తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రం హోం విధానాలను మళ్లీ ప్రారంభించాలని మోదీ పిలుపునిచ్చారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని, ప్రజలకు విదేశాల నుండి దిగుమతి చేసుకునే రసాయనిక ఎరువులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి స్వయం సమృద్ది, సేంద్రీయ వ్యవసాయం అత్యవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
5: ఏక్ జమానా థా జబ్ సంకట్ ఆతా థా తో లోగ్ దేశ్ హిత్ మే సోనా దాన్ దే దేతే థే. ఆజ్ దాన్ కీ జరూరత్ నహీ హై లేకిన్ దేశ్ హిత్ మే హమ్కో యే తయ్ కర్నా పడేగా కి సాల్ భర్ తక్ ఘర్ మే కోయి భీ ఫంక్షన్ హో, కోయి భీ కార్యక్రమ హో, హమ్ సోనే కే గహనే నహీ ఖరీదేంగే, సోనా నహీ ఖరీదేంగే. విదేశీ ముద్రా బచానే కే లియే హమారీ దేశభక్తి హమే చునౌతీ దే రహీ హై ఔర్ హమే ఇస్ చునౌతీ కో స్వీకార్ కర్తే హుయే విదేశీ ముద్రా కో బచానా హోగా.
4: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. 1998 సరిగ్గా ఇదే రోజున భారత్ తన అద్భుతమైన శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ఉపరాష్టపతి అన్నారు. మన ప్రజల ప్రతిభ, అంకితభావంతో విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో దేశం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. 1998 పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతం కావడానికి కారకులైన శాస్త్రవేత్తల కృషిని, అంకితభావాన్ని భారత్ గర్వంగా స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోఖ్రాన్ నుండి అంతరిక్ష రంగం, డిజిటల్ ఆవిష్కరణలు, రక్షణ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతల్లో సాధించిన పురోగతి వరకు భారతదేశ ప్రయాణం జ్ఞానం, స్వయం సమృద్ది శక్తిని ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాల ద్వారా వినూత్న నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ ప్రభుత్వం భారతదేశ వృద్ధిని ముందుకు నడిపిస్తోందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి, విజ్ఞానం, సమాజం, పరిశ్రమల మధ్య ఉన్న సమన్వయం పట్ల దేశానికున్న నిబద్దతను చాటి చెబుతుందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వ శర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యుల చేత గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతుందని ఎస్బీఐ పరిశోధనా నివేదిక పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో వాస్తవ జీడిపి వృద్ధి దాదాపు 7.2% ఉండవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్స్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్స్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా కర్జ్ ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు 0866 248 8812 అనే నంబర్కి మీ సమాధానాలు అలాగే ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించగలరు. మరి ఈనాటి కార్యక్రమాన్ని మొదలుపెట్టేద్దాం. మరి ఓకేనండి, యువలయ కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఏమిటంటే, భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ప్రశ్న మరొక్కసారి వినండి, భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలిసినట్లయితే 0866 248 8812 అనే నంబర్కి వాట్సప్ చేయండి. ప్రశ్న మరొక్కసారి రిపీట్ చేస్తున్నానండి, భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఓకేనండి, మీరు సమాధానాలు టైప్ చేసి క్లుప్తంగా పంపించండి, మనం పాట విందాం.

ఓకేనండి, అనురాగం చిత్ర నుంచి పాట విన్నారు. నేను అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అన్నానండి. ఇది టైప్ చేసి పంపించేశారు అందరూ కూడాను. గాంధీ మార్కెట్, ఇంకొల్లు, హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్, కరీముల్లా, తయ్యూబ్, వీరంతా కూడా పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం అండి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మానస సమృత చీరాల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా అలాగే లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. రమేష్ దొంతి, ఇంకా గగన్ పెరుమాళ్ళు అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే నెల్లూరు నుంచి గణేష్ గారు కరెక్ట్ సమాధానం అండి. నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు కర్ణాటక నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా

కర్ణాటక నుంచి వాసు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ సమాధానం అండి ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు. ఇంకా అలాగే రుద్రాంశు దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి కృష్ణా జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ సమాధానం. ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు, కరెక్ట్ సమాధానం. కృష్ణప్రసాద్ కొమ్మగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం. మల్లికార్జున అభిరావ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. అలాగే మిడదల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎంసీ రెడ్డి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎంసీ రెడ్డి గారు అనంతపురం నుంచి రాంగ్ సమాధానం అండి మీది. నంద్యాల టెక్కె రామచంద్ర సువర్ణ కరెక్ట్ సమాధానం అండి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా అలాగే ఓంకార్ గౌరీ రామ్నగర్ వేటపాలెం నుంచి కరెక్ట్ సమాధానం అండి. రాధ కమ్మన్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా ఏలూరు నుంచి బాలప్రసాద్ రాంగ్ సమాధానం అండి. వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య కరెక్ట్ సమాధానం అండి. రామ్ భూపాల్ భారతి మార్కాపురం జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు కరెక్ట్ సమాధానం అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం అండి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. సైనిక్పురి కాలనీ నుంచి శ్రీవత్స, అచ్యుత, శశాంక్, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్ కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ సమాధానం పంపారు. సుబ్రహ్మణి గారు పత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ సమాధానం. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం పంపారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారండి, మీ సమాధానం రాంగ్ అండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ సమాధానం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోన్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ సమాధానం పంపారు. అలాగే ఇంకా ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి పంపించారు వీరు సమాధానం కరెక్ట్గా లేదండి, మీరు ఒకసారి కరెక్ట్గా సమాధానం పంపించండి. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి పంపించారండి, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానాన్ని. అలాగే ముకుందరావు ధర్మరాజు, శ్రీనివాస్, అచ్చమ్మ, పద్మ వీరంతా శ్రీకాకుళం జిల్లా గూడ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నెహాన్, రవిరాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత, సాయి రిక్విత్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. అలాగే శుభ సాయంత్రం అంటున్నారు వీరు. విజయశేఖర్ టీచర్ ఎస్బీఐ కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం అండి. జాప భూపేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, మహాలక్ష్మి, మహాశ్రీ వెల్లుల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా హ్యాపీ హోమ్స్ నల్గొండ జిల్లా నుంచి పంపించారండి, హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి. ఎవరండి వీరు? త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం అండి. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా, భవాని

గ్రామం కామారెడ్డి నుంచి. కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం జిల్లా పెద్దవడుగురు గ్రామం నుంచి జనార్దన, కుసుమ, లలిత, మనోజ్ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా అలాగే కుంచి రామ్మూర్తి కుంచువానిపేట నుంచి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా పాపినేపాల నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయలపల్లి గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఫక్రుద్దీన్, ఫైజా అనంతపురం నుంచి పంపించారు. రాంగ్ సమాధానం అండి మీది. ఇంకా గుండుగల్ను నుంచి కొనకల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ వీరు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అలాగే పల్నాడు జిల్లా నరసరావుపేట నుండి పోలు శివదాసరెడ్డి, బ్రహ్మానందరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం అండి. వీరు క్వశ్చన్ మరొకసారి చెప్పమంటున్నారు. భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఓకేనండి, క్వశ్చన్ విన్నారు కదా, ఆన్సర్ టైప్ చేసి పంపించండి. ఇంకా హర్షకుమార్ కంకిపాడు మండలం తెన్నేరు నుంచి పంపిస్తున్నారండి, రాంగ్ సమాధానం పంపించారు వీరు. పెడ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న, శివగంగ కరెక్ట్ సమాధానం. ఇంకా అలాగే రాజ్కుమార్ లావణ్య సఖినేటిపల్లి రాజోల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పావులూరు నుంచి మోహన కృష్ణ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజువోలు, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి మీరు రాంగ్ సమాధానం అండి మీరు పంపించింది. శ్రీ రామప్రసాద్ మార్కాపురం నుండి కరెక్ట్ సమాధానం పంపారు. దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సౌదామిని, వసుంధర, పద్మావతి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం. తెనాల నుంచి కుమార్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే కె రవీందర్రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి వాసుదంత రామకృష్ణయ్య, హోబిలం వెంకటేశ్వర్లు ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. తుమ్మలశల్లి గోపినాథ్. ఇంకా అలాగే ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ సమాధానం పంపారు. విశాఖపట్నం నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్ల. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు మళ్ళీ రాంగ్ సమాధానం పంపించారు. లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఆత్మూరు మురళి, లక్ష్మి, భట్టిప్రోల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా ఎన్ పార్థసారథి భరతనగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇప్పుడు ఇంకా రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్ ఇనమడుగు నుంచి పంపించారండి. చేబ్లూరు రామకృష్ణయ్య వీరంతా కూడా నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. తమిళనాడు నుంచి ఫక్రుద్దీన్, ఫైజా అనంతపురం నుంచి పంపించారు వీరు రాంగ్ సమాధానం అండి పంపించింది. ఇంకా చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ కరెక్ట్ సమాధానం అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాంగ్ సమాధానం పంపారు. గోపాల్, పార్వతి, బుచ్చిరెడ్డిపాలెం నుంచి వనం వెంకటేశ్వర్లు, చెన్నూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే ప్రభ, చీరాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీర కనకారావు, వీరభద్రపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మధుసూదన్ రెడ్డి గారు అనంత టౌన్షిప్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. డి వాణి, వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. వీరు వెంకటేశ్వరరావు గారు మార్తూరు నుంచి పంపించారు రాంగ్ సమాధానం అండి. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్

రఫీభాయ్, ఇంకా ప్రకాష్ కాదర్ బాషా నెల్లూరు జిల్లా నుంచి పంపించారండి. కరెక్ట్ సమాధానం. నెల్లూరు నుంచి రేవతి రాజశేఖర్, కరెక్ట్ సమాధానం అండి. ఇంకా కళ్యాణి చీరాల నుంచి పంపించారు. రాంగ్ సమాధానం పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి పంపించింది. ఓకేనండి, మీరు పంపించిన అందరివి కూడా చదివాను. ఇంకా అలాగే వీరెవరో లాస్ట్కి పంపించారు. ఎస్బీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ వీరంతా కూడా తెనాల నుంచి పంపించారండి. ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా నెల్లూరు వేదయపాల నుంచి మనోజ్ తనోజ్, కరెక్ట్ సమాధానం పంపించారండి. ఓకే అండి, అందరి జవాబులు అయితే చదవడం జరిగింది. ఇంకా ప్రభా చీరాల నుంచి పంపించారు, వీరు ఇప్పుడు కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకే, ఆన్సర్ నేనే చెప్పేస్తున్నానండి. చాలామంది టైప్ చేసి పంపించారు. ఇంకా అలాగే ఇంకా లేట్గా కూడా వస్తున్నాయి మెసేజ్లు. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఓకే, ఆన్సర్ చెప్పేస్తున్నానండి. భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అని అంటే అది గుజరాత్ అండి. ఈ గుజరాత్ దీని పొడవు 1054 కిలోమీటర్లు ఉంటుందండి. ఓకే, ఆన్సర్ తెలిసింది కదా. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. గోండు గిరిజనులు తెలుసు కదండి. గోండు గిరిజనులు తలపై నెమలిపించాలను అలంకరించుకుని చేసే సాంప్రదాయ నృత్యం ఏది? ఒకసారి ప్రశ్న మరొకసారి వినండి. గోండు గిరిజనులు తలపై నెమలిపించాలను అలంకరించుకుని చేసే సాంప్రదాయ నృత్యం ఏది? ఆప్షన్స్ ఇస్తున్నానండి. ఆప్షన్స్ విని మీరు కరెక్ట్గా ఆన్సర్ టైప్ చేసి పంపించండి. ఆప్షన్ ఏ కథాకళి, బి కూచిపూడి, సి పేరిణి, డి గుస్తాడి. ఆప్షన్ ఏ కథాకళి, ఆప్షన్ బి కూచిపూడి, ఆప్షన్ సి పేరిణి, ఆప్షన్ డి గుస్సాడి. ప్రశ్న మరొకసారి. గోండు గిరిజనులు తలపై నెమలిపించాలను అలంకరించుకుని చేసే సాంప్రదాయ నృత్యం పేరేంటి? కథాకళి, కూచిపూడి, పేరిణి, గుస్సాడి. ఆన్సర్ తెలిసినట్లయితే 2488812 నంబర్కి వాట్సప్ చేసి పంపించండి. మనం పాట విందాం.

ఓకే అన్నారు. పాట విన్నారు కదా, నేను రెండో ప్రశ్న అడిగాను కదండి, అది గోండు గిరిజనులు తలపై నమలిపించాలను అలంకరించుకుని చేసే సాంప్రదాయ నృత్యం ఏది అని ఆన్సర్స్ పంపిస్తున్నారండి అందరూ కూడాను.

రామ్ భూపాల్ భారతి మార్కాపురం జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రాజసాబు, కరీముల్లా, తయూబ్, వీరు కరెక్ట్ సమాధానం అండి. మానస సమృత చీరాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ సమాధానం పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం. నంద్యాల టెక్కే రామచంద్ర సువర్ణ కరెక్ట్ సమాధానం పంపించారండి. సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్షు, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా రాజేష్ బాబు, సత్య, జోషిత, జనిశ్రీ పాలకొల్లు నుంచి ఇందాకటి సమాధానానికి పంపించారండి వీరు మొదటి ప్రశ్నకి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే రెండో ప్రశ్నకు కూడా టైప్ చేసి పంపించండి. ఎస్పిఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ వీరంతా కూడా తెనాల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. పెడద జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం అండి. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం. ఎం కొండారెడ్డి, సిద్ధవట మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా వీరు ఓంకార్ నాథ్ శర్మ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ సమాధానం. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, వాసు సిద్ధాంత సుభాషిణి మరియు కుటుంబ సభ్యులు శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం అండి. విజయశేఖర్ టీచర్ ఎస్బీఐ కాలనీ నుంచి పంపించారు. నంద్యాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఫణిరాజు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం, తాడేపల్లి గూడెం, వెస్ట్ గోదావరి నుంచి కరెక్ట్ సమాధానం అండి. లలిత మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాధా గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ సమాధానం. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. పావులూరు మోహనకృష్ణ కరెక్ట్ సమాధానం అండి. వీరు పావులూరు నుంచి పంపించారు మోహనకృష్ణ గారు కరెక్ట్ సమాధానం. సుబ్రహ్మణ్య గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎం రావు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ కరెక్ట్ సమాధానం అండి. రెండు ప్రశ్నలకి కలిపి పంపించారు వీరు. బొడ్డు ఓంకార్, గౌరీ రామ్నగర్ వేటపాల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా ఎలా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. మధుసూదన్ రెడ్డి గారు అనంతపురం టౌన్షిప్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి పంపించారు త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం అండి. రాచల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లి పశ్చిమ గోదావరి నుంచి రాంగ్ సమాధానం పంపించారండి. ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి నుంచి కరెక్ట్ సమాధానం. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు రుద్రాంశ్ దక్షిణ చిరువోలంక అవనగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. శాలం రాణి మట్టపర్రు వెస్ట్ గోదావరి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం అండి. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరామ్, తనూజ, శ్రీవత్స, శ్రీశాంక్, శశాంక్, అచ్యుత వీరంతా కూడా హైదరాబాద్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. చులిక నారాయణ, అనసూయ, జానకంపేట యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకండ నుంచి కరెక్ట్ సమాధానం. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ సమాధానం అండి. షబీనా వీరు కురబలకోట నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తాన్రావు, పెదమస్తాన్రావు కరెక్ట్ సమాధానం.

1990లో జరిగింది ఇది. 1997 సంవత్సరంలో మొదటిసారిగా కొలంబియా స్పేస్ షటిల్లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్గా ఆమె అంతరిక్షంలోకి వెళ్లారు. అది విజయవంతమైంది. తర్వాత బరువులను మోయలేక ఒక్కొక్కళ్ళుగా వాటిని వదిలేస్తూ ఉంటే కల్పన గారు మాత్రం ఏమాత్రం కష్టమని భావించకుండా అత్యంత సునాయాసంగా వాటిని అధిరోహించారు. శారీరక శ్రమ విషయంలో పురుషుల కంటే తాను ఎక్కువ కాదని నిరూపించుకున్నారు. కల్పన ఒక శక్తిగా ఎదిగారు. కాబట్టే 1988లో నాసాలోని రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్గా చేరిన కల్పన 5 ఏళ్లకే ఎన్నో పరిశోధనలు చేసి కాలిఫోర్నియా ఓవర్సెట్ మెథడ్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అందుకే కల్పనా చావ్లా ఈ ప్రపంచానికి దూరమై అనేక సంవత్సరాలు గడిచినా ఆమె స్ఫూర్తి మాత్రం నిరంతరాయంగా ఈ ప్రపంచంపై ప్రసరిస్తూనే ఉంది. ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి మహిళలని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగిపోవాలని కోరుకుంటుంది మహిళలందరినీ మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. వింటూనే ఉండండి 102.7 MHz పై.

ఇంతటితో ఈనాటి వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి FM 102.7 MHz పై ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్జ్ పై యువతరంగం కార్యక్రమంలో. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం. భారతీయ రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నారు. భారతీయ రైల్వేలో ఉద్యోగం ఆశించే నిరుద్యోగులకు ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఆర్ఆర్బీ 2026 ఈ సంవత్సరానికి గాను అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి విభాగంలో 11,127 ఖాళీలను భర్తీ చేయనుంది సెంట్రల్ గవర్నమెంట్. మే 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై జూన్ 14 వరకు కొనసాగనుంది. 10వ తరగతితో పాటు ఐటీఐ లేదా డిప్లొమా డిగ్రీ అర్హత కలిగినటువంటి 18 నుంచి 30 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ 5 దశల్లో ఉంటుంది. CBT 1, CBT 2, CBAT డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ జరుగుతుందన్నమాట. ఎంపికైన వాళ్ళకి నెలకు సుమారు 35,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై యువతరంగం కార్యక్రమంలో. మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ విందాం, తర్వాత మరింత సమాచారం తెలుసుకుందాం. హాయ్ నానా చిత్రంలోని ఒక మంచి పాట ఇప్పుడు వింటారు.

0: కిలోమీటర్లు.
1: ఒక్క శ్రీ చైతన్య నుండి
2: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారాన్ని వింటూ ఉన్నారు. మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ఆర్మీలో 190 సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇండియన్ ఆర్మీ సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ సిఎస్బిఓ గ్రేడ్ 2 గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 190 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు బోర్డు నుంచి మెట్రిక్ లేదా సమాన అర్హత ఉండి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ బోర్డ్ ఎక్స్చేంజ్ పీబీఎక్స్ నిర్వహణలో కనీసం 6 నెలల అనుభవం ఉన్నవాళ్లకు ప్రాధాన్యం లభిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులు మే నెల 2 నుంచి ప్రారంభమై మే నెల 31 వరకు స్వీకరించబడతాయి. మరిన్ని వివరాలకు జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in ఈ వెబ్సైట్ని సంప్రదించండి. మరొకసారి వెబ్సైట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in ఈ వెబ్సైట్ని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించి ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ మైనింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 276 పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం గేట్ 2025 స్కోర్ ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు మే నెల 8 నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియను కల్పించారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మైనింగ్ ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శాతం మార్కులు సాధించి గేట్ 2025లో అర్హత పొందినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

0: కమొద్దు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: మీరు వింటున్నారు 102.7 MHz పై యువత రంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఉన్నారు. మరొక ఉద్యోగ సమాచారం వింటారు ఇప్పుడు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 1865 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ మే 19 నిర్ణయించారు. ఆన్లైన్ పరీక్ష 2026 మే జూన్లలో జరగనుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు www.unionbankofindia.com ఈ వెబ్సైట్ని సందర్శించండి. మరొక ఉద్యోగ సమాచారం. ఎస్ఎస్బీలో 404 ఉద్యోగాలకు సంబంధించి జూన్ 7వ తేదీ వరకు సంబంధించి 7 నుంచి దరఖాస్తు చేసుకునేదానికి వెసులుబాటు కల్పించారు. కాబట్టి సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బీలో 404 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కాబట్టి 10th పాటు స్పోర్ట్స్ విభాగాల్లో అంతర్జాతీయ, జాతీయ పోటీల్లో పాల్గొన్న వాళ్ళు, జాతీయ ఛాంపియన్షిప్స్, ఖేలో ఇండియా గేమ్స్లో మెడల్స్ సాధించిన వాళ్ళు ఇందుకు అర్హులు. 18 నుంచి 23 ఏళ్ల వయసున్న వాళ్ళు, అర్హులైన వాళ్ళు జూన్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. అధికారిక వెబ్సైట్పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వెబ్సైట్ ssb.gov.in. ఈ వెబ్సైట్పై లింక్పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. అలాగే ఒక మంచి పాట ఉప్పిన చిత్ర నుంచి ఇప్పుడు వింటారు.

చక్కటి పాట విన్నారు కదా. మీరు వింటున్నారు 102.7 MHz పై యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా ఉద్యోగ సమాచారాన్ని మీరు వింటూ ఉన్నారు. వరకు ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. వైమానిక దళంలో 47 గ్రూప్ సి ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నారు. భారత వైమానిక దళం వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినారు. మొత్తం 47 లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎల్డీసీ హిందీ టైపిస్ట్కు ఇంటర్మీడియట్తో పాటు టైపింగ్లో నైపుణ్యం, డ్రైవర్ పోస్టులకు 10వ తరగతితో పాటు డ్రైవింగ్ లైసెన్స్, 2 ఏళ్ల అనుభవం అవసరం. వయోపరిమితి 18 నుంచి 25 ఏళ్లుగా నిర్ణయించారు. మరొక ఉద్యోగ సమాచారం. రైల్వేలో 1644 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 4 నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2026-27 సంవత్సరానికి గాను 1644 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాయపూర్ డివిజన్లో 1363, వేగన్ రాయపూర్ షాప్లో 281 ఖాళీలున్నాయి. 10వ తరగతిలో కనీసం 50% మార్క్స్తో పాటు ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. May 5, 2026 నాటికి అభ్యర్థుల వయసు 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలని నిర్ణయించారు. జూన్ 4 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి 7 పాటు శిక్షణతో పాటు స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. అలాగే మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన సిఐఎల్ మేనేజ్మెంట్ ట్రైనీ U1 గ్రేడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 660 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాష, హిందీ, కంపెనీ సెక్రటరీ విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. కావున అర్హత కలిగినటువంటి అభ్యర్థులు May 12, 2026 నుంచి June 11, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగాల్లో కనీసం 60% మార్క్స్తో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలని నిర్ణయించారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీరు వింటున్నారు 102.7 MHz పై

0: किया था। केंद्र सरकार ने विकसित भारत जी राम जी अधिनियम 2025 के कार्यान्वयन की अधिसूचना जारी कर दी है। ये अधिनियम इस वर्ष 1 जुलाई से देश भर में लागू हो जाएगा। अधिनियम का उद्देश्य एक वित्तीय वर्ष में रोजगार गारंटी को 100 दिन से बढ़ाकर 125 दिन करना है। निर्धारित समय में काम नहीं मिलने पर बेरोजगारी भत्ता देने का भी प्रावधान है। पर्यावरण वन और जलवायु परिवर्तन मंत्री भूपेंद्र यादव ने कहा है कि बाघ शेर चीता जैसे बिग कैट्स के संरक्षण के लिए कॉरपोरेट फंडिंग बहुत जरूरी है। नई दिल्ली में एक कार्यक्रम में उन्होंने बताया कि भारत अगले महीने राष्ट्रीय राजधानी में पहले अंतर्राष्ट्रीय बिग कैट्स शिखर सम्मेलन की मेजबानी करेगा। बंबई शेयर बाजार का संवेदी सूचकांक आज 1313 अंक की भारी गिरावट के साथ 76015 पर बंद हुआ। निफ्टी 360 अंक कम होकर 23816 पर आ गया। एएफसी अंडर 17 एशिया कप महिला फुटबॉल का क्वार्टर फाइनल भारत और मेजबान चीन के बीच सुझाव में खेला जा रहा है। ताजा समाचार मिलने तक चीन ने 2-0 की बढ़त बना ली थी। उधर आईपीएल क्रिकेट में आज दिल्ली कैपिटल्स का मुकाबला पंजाब किंग्स से होगा। ये मैच धर्मशाला में शाम 7:30 बजे से खेला जाएगा। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashvani. The news read by Anuja Kumar. Prime Minister Narendra Modi has said Somnath Temple in Gujarat stands tall and eternal and showcases the country's civilizational courage and unbroken devotion. Mr. Modi today performed Mahapuja followed by the Kumbhabhishek and flag hoisting ceremony at the temple as part of the Somnath Amrit Mahotsav. The celebrations mark 75 years since the inauguration of the restored temple dedicated to Lord Shiv. In a social media post, Prime Minister Modi said, 1,000 years ago, the first of many attacks on Somnath took place. Mr. Modi said, the doors of the newly rebuilt Somnath Temple opened in 1951 in the presence of the then President, Dr. Rajendra Prasad, proclaiming to the world that while the attackers have faded into the dust of history, the soul of Bharat endures. Earlier, addressing the gathering at the temple, Prime Minister Modi said, India is moving ahead with self-confidence and that the country's cultural heritage has played a key role in this progress. He said the reconstruction of the temple by Sardar Vallabhbhai Patel reflected India's commitment to preserving its heritage with pride.
2: आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था भारत केवल आजाद नहीं हुआ है भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है।
1: The government today informed that there is no shortage of any petroleum products in the country and India has a stock of 60 days of crude oil, 60 days of natural gas and 45 days of LPG. This was informed during the fifth meeting of the informal group of ministers on West Asia, chaired by Defence Minister Rajnath Singh in New Delhi today. The meeting took stock of the latest developments in the conflict and discussed ways to bolster country's readiness to ensure its minimum effect on the people. India is among the few countries where petroleum prices have held steady throughout this period of global volatility, even after more than 70 days since the conflict started. During the meeting, it was informed that the foreign exchange reserves stand at a comfortable $703 billion. Defence Minister Rajnath Singh directed the officials to take concrete steps to implement the Prime Minister's appeal at the ground level. The Prime Minister had exhorted the people to reduce petrol and diesel consumption by using metros and public transport and opting to carpooling. He had also urged the citizens to help conserve foreign exchange reserves by refraining from unnecessary foreign travel, choosing domestic tourism and celebrations within India, and avoiding non-essential gold purchases for a year. West Bengal Chief Minister Subendu Adhikari today said that the state government has decided to transfer land to the Border Security Force within 45 days for erecting a fence along the Bangladesh border. Mr. Adhikari announced the implementation of the centre's flagship Ayushman Bharat Health Scheme and several other initiatives of the central government in the state. Besides, the tenures of the nominated members, directors and chairpersons of the non-statutory boards, organizations, bodies and public sector undertakings of the state government of the West Bengal have been terminated today with immediate effect. The decisions were taken in the first cabinet meeting held today after the formation of the new government in the state following the recent assembly polls. Benchmark domestic equity indices fell around 1.5% today as a fresh flare-up in US and Iran tensions led to a rise in crude oil prices and dampened investor sentiment. The BSE Sensex plunged 1,313 points to close at 76,015. The NSE Nifty lost 360 points to settle at 23,816. In cricket, India continued to hold the number one position in the latest ICC men's ODI team rankings following the annual update released today. India's rating slipped by 1 point from 119 to 118. New Zealand is on the second position, gaining 2 points to move up to 113. Australia stayed third with an unchanged rating of 109. The biggest movement inside the top five came from South Africa, which climbed above Pakistan to move into the fourth place. And that is the end of this news bulletin.
3: ఏమన్ సార్ చాలా రోజుల తర్వాత
4: అవునయ్యా అవును షేవింగ్ కి ఎంత
3: అరే అంతేనండి 60 రూపాయలే
4: ఓహో ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది
3: చూడండి రెండు రకాలుగా చేయొచ్చు మొదటిది సగం గడ్డమే చేయించుకోండి
4: మరి రెండోది
3: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో
4: బాబోయ్ బతికించింది యూపీఐ
3: ఒక పని చేయండి ఫేషియల్ కూడా చేయించుకోండి డిజిటల్ పేమెంట్ చేసేయండి భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం
6: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్ వెయిటర్ వేశాడు స్పిన్ 4000 బిల్ వచ్చింది రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది తను తన వాలెట్ ని మర్చిపోయాడు రియాజ్ చేసింది డిజిటల్ పేమెంట్ అయిపోయారు కూల్ మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐతో పేమెంట్ చేయండి డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సిఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాచీన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ స్థాయి మైస్ ఈవెంట్లకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న సిఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగిస్తూ దేశంలో స్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఇన్నోవేటర్లు పారిశ్రామికవేత్తలు దీర్ఘకాల ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం పరిశ్రమలు వర్సిటీలు కలిసి పనిచేస్తే భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందన్నారు. 2047 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ
8: The next global competition will not be won only by capital. It will be won by knowledge, technology, trust and speed. It is always a pleasure to engage with the Confederation of Indian Industry, an institution that has played a major role in shaping India's economic and industrial transformation. India stands today talent, innovation, energy security and manufacturing ecosystem the fastest will define the next global economic order.
7: రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు చేస్తున్న సేవలు ఎనలేనివని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లను ఆధునికీకరించడానికి, పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం 2026 బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించిందని తెలిపారు. దానిలో భాగంగానే కంకిపాడు గ్రామంలో 2.75 కోట్ల రూపాయలతో పోలీస్ స్టేషన్ను ప్రారంభించామని తెలిపారు. ప్రజలకు సత్వర సేవలను అందించడానికి పోలీసు శాఖ సంసిద్ధంగా ఉందని, మహిళల భద్రత కోసం విమెన్ పోలీస్ స్టేషన్లు అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి ఆపద కలగకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని మంత్రి అనిత తెలియజేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్లోని సన్టెక్ సిటీని సందర్శించారు. అక్కడ డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనంద్ కరుణాకరన్తో లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి మైస్ మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్ ఈవెంట్లకు కేంద్రంగా మారడమే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని పేర్కొన్నారు. దీనికోసం తాము కొత్త మైస్ విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో అనుమతులను వేగవంతం చేయడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో 47 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మెడికల్ వ్యర్థాల భవన సముదాయాన్ని, మౌలిక సదుపాయాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో అధిక నిధులను కేటాయించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పారదర్శకమైన సేవలను అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ హెల్త్ మిషన్ పథకం ద్వారా అధిక భాగం నిధులను గ్రామీణ ప్రాంతాలలో రోగులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి కేటాయిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ హెల్త్ క్లినిక్లలో వైద్యుల నియామకం, రొటేషన్ పద్ధతిలో నర్సులను 24 గంటలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
9: గత 2 సంవత్సరాల్లోనే 8600 నియామకాలని కింద స్థాయి ఎఫ్ఎన్ఓల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ల దాకా చేపట్టడం జరిగింది. అది ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, అదేవిధంగా టెరిషరీ హెల్త్ లో కూడా ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక టెరిషరీ హెల్త్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ లో కూడా ఎక్కడైతే డాక్టర్ల ఖాళీలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని ఖాళీలు నియామకాలు చేపట్టడం జరిగింది. సెకండరీ హెల్త్ లో సిఎస్సీలో కానీ ఏరియా హాస్పిటల్లో, డిస్టిక్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున డాక్టర్ల కొరత ఉంటే వాటిని గుర్తించి దాదాపు 400 పోస్టులను కూడా ఇవాళ సెకండరీ హెల్త్ లో నియామకాలు చేపట్టడం జరిగింది.
7: ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత పెంచి మరింత విస్తృతపరచడంతో పాటు నకిలీ వైద్యాన్ని నియంత్రించేందుకు మార్పులు తీసుకురానున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. సాంప్రదాయ ఆయుర్వేదం, హోమియో, సిద్ధ, యునానీ, నాచురోపతి ఆయుష్ వైద్యానికి మరింత ప్రాచుర్యాన్ని తెచ్చేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం 2022 సవరణలు చేపట్టినట్టు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. త్వరలో రానున్న కొత్త విధి విధానాల రూపకల్పనకు 3 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కమిటీలు ఆయుష్ వైద్యరంగ నిపుణులు, ప్రజలను భాగస్వామ్యం చేసి వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, యువతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. పోక్రాన్ విజయంతో భారతదేశ సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి చాటిందని తెలిపారు. జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణల ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సిఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాచీన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ స్థాయి మైస్ ఈవెంట్లకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
10: ఇదిగో కోడల్ పిల్ల.
11: ఏంటత్తయ్య?
10: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
11: ఏంటవి?
10: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
11: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
10: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
11: ఓ,
10: ఎలాగంటే యూపీఐతో?
11: అలాగా?
10: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
11: అదేంటత్తయ్య?
10: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
11: అబ్బా చాలండి అత్తయ్య.
12: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం. ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది.
13: ఓ లవ్లీ, వెల్ డన్.
14: బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది.
5: ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి.
13: కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ.
5: మీరెవరు?
15: ఆర్బీఐ అంటోంది.
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
16: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అవోచత్ యత్ సోమనాథ అమృత్ పర్వ న కేవలం భూతకాలస్య ఉత్సవః అస్తి అపితు ఆగామి సహస్ర వర్షాని యావత్ రాష్ట్రస్య కృతే ప్రేరణా సూత్రో భవిష్యతి. మందిరస్య పునరుద్ధారస్య పంచ సప్తతి వర్షాణాం పూర్ణతామాలక్ష్య ఏషా మహాపూజా ఆయోజితా. పశ్చిమబంగాళరాజ్యస్య నూతన ముఖ్యమంత్రి శుభేందు అధికారి అద్య ఉద్ఘోషితవాన్ యత్ రాజ్య సర్వకారేణ బాంగ్లాదేశ్ సీమ్నః సురక్షా ప్రాచీర నిర్మాణార్థం సీమా సురక్షా బలాయ భూ హస్తాంతరణస్య నిర్ణయః స్వీకృతః. కేంద్ర ప్రశాసనేన పంచవింశత్యుత్తర 2000తమ వర్షస్య వికసిత భారత ఆజీవికా ప్రత్యాభూతి అభియాన అధినియమః విబిజీ రామ్జీ ఇతి అధిసూచితః. వైశ్విక ప్రతికూల స్థితిః సత్యపి దేశస్య అర్థవ్యవస్థా సుదృఢా వర్తతే. సహైవ అనుమీయతే యత్ ఆగామి విత్తవర్షే అర్థవ్యవస్థా 6.6% యావత్ వర్ధిష్యతే. అపి చ క్రీడా వార్తాసు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ స్పర్ధా మాలికాయాం అద్య సాయంకాలే ధర్మశాలాయాః హిమాచల ప్రదేశ్ క్రికెట్ సంఘ క్రీడాంగణే పంజాబ్ కింగ్స్ అథ చ ఢిల్లీ క్యాపిటల్స్ దళయోర్మధ్యే స్పర్ధా భవిష్యతి. अथ विस्तृतीकृताः वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य गुजरात राज्यस्य सोमनाथ मन्दिरे सोमनाथ अमृत पर्व महोत्सवावसरे विशेष पूजाम् अकरोत्. मन्दिरस्य पुनरुद्धारस्य 75 वर्षाणां पूर्णतामालक्ष्य एषा महापूजा आयोजिता. महापूजायाः अनन्तरं कुम्भाभिषेकः ध्वजारोहण समारोहश्चापि सम्पन्नः. अवसरे अस्मिन् भाषमाणः प्रधानमंत्री प्रावोचत् यत् सोमनाथ मन्दिरं देशस्य शाश्वत आत्मनः दिव्यतायाः सहैव अगाध श्रद्धायाः प्रतीकं वर्तते. तेन प्रोदीरितं यत् सोमनाथ अमृत पर्व केवलं भूतकालस्य उत्सवः नास्ति अपितु आगामि सहस्र वर्षाणि यावत् राष्ट्रस्य कृते प्रेरणास्तोत्रः भविष्यति.
2: आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था, भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है।
16: राष्ट्रीय प्रौद्योगिक दिवसावसरे प्रधानमंत्री प्रोक्तवान यत् अद्यतन दिवसे एवं भारतस्य देशस्य आद्यत्वेन परमाणु त्रयाणां परीक्षणं जातम्। अनेन अस्माकं वैज्ञानिकाः विश्वस्य पुरतः भारतस्य

0: अत्रावधेयं यत् उत्तराखण्ड प्रशासनेन चारधाम यात्रा यात्रिणः पर्यटकाः च निवेदिताः यत् ते राज्यस्य पर्वतीय क्षेत्रेषु प्रतिकूल स्थितिं वीक्ष्य सुरक्षिताः भवेयुः। आईपीएल क्रिकेट क्रीडा मालिकायाम् अद्य सायंकाले धर्मशालायाः हिमाचल प्रदेश क्रिकेट संघ क्रीडांगणे पंजाब किंग्स अथ च दिल्ली कैपिटल्स इत्यनयोः दलयोर्मध्ये स्पर्धा भविष्यति। एषा क्रीडा सायं सार्ध सप्तवादने आरप्स्यते इति वार्ताः।
1: आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम समय 6:30 ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా స్థానిక సమాచారం సమాచార వేదిక వింటారు. ఈనాటి స్థానిక సమాచారం మీకు అందిస్తున్నవారు శ్రీమతికి మేరీ సుచిత. చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెంట్ల. జిల్లాలో ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును మంచిగా పరిశీలించి పునరావృతం కాకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెంట్ల సంబంధిత అధికారులకు ఈరోజు ఆదేశించారు. ఈరోజు నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 158 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. జిల్లా ఎస్పీ ముఖ్య ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, ప్రజలతో బాధ్యతాయుతంగా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్ట ప్రకారంగా పరిష్కరించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై చట్టబద్దంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూపీఎస్ డీఎస్పీ యు సత్యనారాయణ, మహిళా స్టేషన్ సీఏ సుబ్బారావు, కంట్రోల్ రూమ్ సీఏ భక్తివత్సలరెడ్డి, ఎస్బీ 2 సీఏ శ్రీనివాసరెడ్డి మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నేషనల్ టెక్నాలజీ డే వేడుకల మేర యువ భారత్ ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం నెల్లూరు తరపున ప్రతినిధి పి హరికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయగా, కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి, అధ్యాపకులు సుకుమార్ సురేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా కళాశాల అధ్యాపకులు సుకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఐటీ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకున్నప్పుడే వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆయన పేర్కొన్నారు. అనంతరం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రతినిధి పి హరికృష్ణ ప్రసంగిస్తూ జాతీయ సాంకేతిక దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ అనేది ఒక ఆయుధం లాంటిదన్నారు. యువత దీనిని కేవలం వినోదం కోసం మాత్రం కాకుండా దేశాభివృద్ధికి మరియు తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవటానికి ఉపయోగించాలని, డిజిటల్ విప్లవం ద్వారా అందుబాటులోకి వచ్చిన కమ్యూనికేషన్ సాధనాలను వాడుకుని సరికొత్త ఆవిష్కరణకు నాంది పలకాలని, ఈ మేరా యువ భారత్ వంటి వేదికల ద్వారా యువత తమలోని సృజనాత్మకతకు పదునుపెట్టి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతాయని, ప్రతి ఒక్కరూ సాంకేతికతపై పట్టు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల పరిధిలో పీజీ మరియు ప్రొఫెషనల్ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. పరీక్షల్లో భాగంగా ఈరోజు ఉదయం జరిగినటువంటి 4వ సెమిస్టర్ పీజీ మరియు ప్రొఫెషనల్ కోర్సు పరీక్షలకు మొత్తం 164 మంది విద్యార్థులు హాజరుకాగా, 146 మంది హాజరుకాగా 18 మంది గైర్హాజరయ్యారు. వీఆర్ఐ పీఎస్ నందు 3 విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలను కల్పించామని వారు వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంట్రల్ విభాగంలో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో

0: కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం, ఇరిగేషన్ కార్పొరేషన్, దేవాదాయ శాఖలకు సంబంధించిన స్థలాలను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి నారాయణ, రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిల సహకారంతో ఇప్పటికే నగరవ్యాప్తంగా అనేక ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థకు ఉత్తమ ర్యాంకు వచ్చే విధంగా ప్రజలందరూ కూడా తమ అభిప్రాయాలను స్వచ్ఛత యాప్ ద్వారా తెలపాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా అనేక సమస్యలకు పరిష్కార దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెనుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రహమ్తు జాని, ఈఈలు శేషగిరిరావు, అనిల్ కుమార్, సిటీ ప్లానర్ రఘునాథరావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, వెటనరీ వైద్యులు మదన్ మోహన్, టీపీఆర్ఓ వాసుబాబు, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈనాటి స్థానిక సమాచారం సమాప్తం. ఈనాటి సమాచార వేదిక మీకు అందించిన వారు శ్రీమతి కె. మేరీ సుచిత.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఇప్పుడు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. రచన డాక్టర్ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.
2: మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవలా.

0: డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య, కవి, విమర్శకుడు, కథకుడు, పరిశోధకుడు, నవలాకారుడు, ప్రవృత్తి మార్గంలో సాహిత్య పదగామి. ఈయన రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల. ఇది గోపన్న చరిత్ర. గోపన్న జననంతో మొదలై ఆయన లక్ష్యసిద్ధితో ముగుస్తుంది నవల. మహాసేనాని గోపన్న రచనా లక్ష్యం హరిహరరాయల అమాచ్యుడైన నరసింహమాచ్యుని కుమారుడిగా గోపన్న, బుక్కరాయల కుమారుడైన కంపన సైన్యాధిపతిగా శ్రీరంగం వృత్తాంతం విని సంవేదన పొంది మధుర సుల్తాన్ తల త్రుంచి శ్రీరంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించటం ఎలా జరిగింది అనేది ఈ నవలలో వివరించారు. డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు ఎంతో ఆరాధనా భావంతో రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల
1: 56వ భాగం
0: ఇప్పుడు విందాం.

మునుపటి భాగంలో జై కంపరాయ, జై గోపనార్య, జై జై విజయనగర సామ్రాజ్యం అంటూ కేకలు మిన్ను ముట్టుతుండగా రెండవ గ్రామంలో కొంతమంది మేం కూడా ఉన్నాం ప్రభు అంటూ ఆయుధాలు తీసుకొని వందల మంది ప్రజలు సైన్యంతో కలిసిపోయారు. శ్రీరంగనాథుని విగ్రహంతో ప్రవేశించాలన్న గోపన్న కోరిక మన్నించి కంపన వెంటనే పల్లకీని పంపి జంజి నుండి విగ్రహాన్ని తెప్పించి అలంకరింపజేశాడు. గోపన్న, మహారాజా, శత్రు ప్రాంతం నుండి కూడా మన వెంట వచ్చే సైన్య సమీకరణ నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నాడు. శ్రీరంగనాథుడే మనకు దారి చూపిస్తున్నాడు అన్నాడు కంపన ధైర్యంగా. మనం వెళ్లే దారిలో ఉన్నవారు మొత్తం సైన్యంలోకి వస్తామని ముందే నాకు వర్తమానం అందింది మహారాజా. అందుకే ఆనాడు 30,000తో 100,000 సైన్యాన్నైనా ఎదుర్కోగలమని సభలో అంత నమ్మకంగా చెప్పాను. కాని సోమప్పకే నా మాట మీద నమ్మకం కలగలేదు అన్నాడు. గోపన్న వల్లభ దత్తులను మారువేషాలలో తమకంటే ముందే కన్ననూరు కోటలో ప్రవేశించి పరిస్థితులను ఆకలింపు చేసుకుని అనుకూలంగా ఉంటే యుద్ధం ప్రారంభించాల్సిన సరైన సమయం తెలపాల్సిందిగా ఆదేశించి పంపాడు. వారు అడవుల గుండా కన్ననూరు పయనిస్తున్నారు. తరువాతి ఏం జరిగిందో ఇప్పుడు విందాం. తరువాతి గ్రామాల్లోకి ప్రవేశించే ముందు ఆటవికులు కొందరు వీరి ఆగమన వార్త ముందే చేరవేసి సుల్తానులతో జరపబోయే యుద్ధాన్ని గురించి వివరించడంతో ఉత్సాహం నిండిన అక్కడి ప్రజలు అప్రమత్తమై ఎవరెవరు సైన్యంతో తరలి ముందుకు వెళ్లాలో నిర్ణయించుకొని ఆయుధాలతో తయారుగా ఉండేవారు. జయజయ ధ్వానాలతో స్వాగతం పలికేవారు. శ్రీరంగనాథుని విగ్రహం కూడా వెంట నడిపించడం వల్ల ప్రజల్లో దైవభక్తి పెరిగిపోయి వయసుతో తారతమ్యం లేకుండా యుద్ధానికి తయారయ్యేవారు. ఇలా 4వ నాటికి సమయపురం చేరుకున్నారు, అంటే కన్ననూరు చేరుకున్నారు. అదే సమయానికి సోమప్ప ఆధ్వర్యంలో సత్యమంగళం నుండి బయలుదేరిన సాయుధ సైన్యం పశ్చిమ దిశకు చేరుకుంది. రెండు బృందాలు తమ తమ రాకలను వార్తాహరుల ద్వారా ఒకరికొకరు తెలుపుకున్నారు. వారు యుద్ధం చేయడానికి గోపన్న సర్వసన్నద్ధం చేశాడు. సుల్తాను సైన్యాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. కోట వెలుపల 50,000 మంది ఉండగా కోట లోపల 50,000 మంది ఉన్నట్టు తెలుసుకున్నారు. కోట బయట ఉన్న సైనికులు కోట లోపల ఉన్న సైనిక బృందాన్ని ఎట్టి పరిస్థితులలోనూ కలవకూడదని గోపన్న ఆలోచనకు వచ్చాడు. ఒకరోజు గడిచిపోయింది. వల్లభ దత్తులు ఇరువురు కోట లోపలికి వెళ్లినవారు తిరిగి రాలేదు. గోపన్న సైన్యాధ్యక్షతన సైన్యం యుద్ధానికి ఎప్పుడెప్పుడా అని ఉవ్విళ్ళూరుతున్నారు. గోపన్నకు ఎన్నో సందేహాలు. వల్లభ దత్తుల విషయం పసిగట్టి ముస్లిం సేనలు వారిని బంధించేశారా, తమ పథకం విఫలమయ్యిందా అని పరిపరి విధాలా యోచిస్తుండగా గమనించిన కంపన గోపన్నతో, యువకులు ఇద్దరూ ధైర్యవంతులు, ప్రజ్ఞావంతులు. వారు తప్పకుండా ఎన్ని ఆటంకాలు పెట్టినా ఏదో మాయచేసి వచ్చి మనకు విషయం చెబుతారు. రాలేదు అంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. తొందరపడకు గోపన్న, వారు రాకపోయినా మనకు వారు వర్తమానం ఏదో విధంగానైనా అందజేయకుండా ఉండిపోరు. కొంచెం శాంతం వహించు అని ధైర్యం చెప్పినప్పటికీ గోపన్న మనసు వికలంగా ఉంది. ఏదో తెలియని ఆందోళన పడుతున్నాడు. దిక్కుతోచక క్షణక్షణం దేశికాచార్యుల వారు చెప్పిన మంత్రాలను పఠిస్తూ ఇటూ అటూ కాలినడకన తిరుగుతున్నాడు. ఒకవైపు వీరవనితల యుద్ధ బృందం కూడా తయారుగా నిలబడి ఉంది. గ్రామ గ్రామాల నుంచి వచ్చిన వనితలు కత్తులు బాణాలు పట్టుకొని వేల మంది ఎదురు చూస్తున్నారు. వీరి మధ్యలో గంగాదేవి గుర్రం ఎక్కి అందరికీ ఆజ్ఞలు జారీ చేస్తూ అప్రమత్తంగా ఉంది. వసతి సౌకర్యాలు లేని ప్రదేశాలైనా ఎంతో ఓపిగ్గా వీర వనితలు ఇంకా ప్రవాహంలో వచ్చి చేరుతున్నారు. గంగాదేవి గుర్రాన్ని మధ్యభాగం నుండి ముందుకు ఉరికించి కంపనను చేరి, స్వామి, నా ఎడమ కన్ను అదరడం ప్రారంభమైంది, అంటే ఇదే శుభగడియా అనిపిస్తున్నది. మీరంతా ఎందుకు ఇక్కడ ఆగారో నాకు అర్థం కావడం లేదు. వీర వనితలు సుల్తాను సైనికులను చీల్చి చెండాడడానికి వేచి ఉన్నారు, కదలండి అని అంది. వల్లభదత్తులు మారువేషాలతో కోటలోనికి వెళ్లి ఉన్నారు. వారికోసమే ఈ ఎదురుచూపులు. వారు అంతా సిద్ధం అనగానే
మనం బయలుదేరుదాం అని కంపన జవాబిచ్చాడు. దూరము నుండి శ్రీరంగనాథుని ఢంకార ధ్వనులు వినపడుతున్నాయి. రాణి, గోపన్నస్వామి, శ్రీరంగనాథుడు వెనుకటి గ్రామంలో ప్రజల పూజలు అందుకున్న అనంతరం ఇక్కడికి చేరుకున్నాడన్న సంకేతమే కదా. సైన్యం వెనుక భాగంలో, మన వెనుక సాక్షత్ రంగనాథస్వామి అండగా ఉండగా భయం ఎందుకు? ఇంకా ఆలస్యం చెయ్యాలా అని అంది. గోపన్న గంగాదేవికి నమస్కరించి కొద్ది సమయం ఆగమన్నట్టు సైగ చేసి శ్రీరంగనాథుడు ఉన్న వెనుక భాగానికి చేరుకున్నాడు. కాళ్లకు చెప్పులు లేకుండా ముళ్లల్లో తుప్పల్లో నడుస్తూ విగ్రహం ఉన్న పల్లకీని చేరుకున్నాడు. నేలమీద ఉన్న ముళ్ళు, రాళ్ళు, రప్పలు ఏమీ లెక్క చేయకుండా భక్తితో సాష్టాంగ నమస్కారం గావించాడు. స్వామి, రంగా, నిన్ను మళ్లీ శ్రీరంగంలో ప్రతిష్ఠిస్తానని ప్రతిన పూనాను. కాని ఇక్కడ ఇలా చిక్కుకొని ఉన్నాను. నాకు తెలిసి నేను ఎలాంటి అపరాధాలు చేయలేదు. నీవే దారిచూపించు. అన్యథా శరణం నాస్తి అని ప్రార్థించి లేచిన తర్వాత స్వామి ముఖం ఎంతో ప్రసన్నంగా ఉన్నట్లు తోచింది. ఆ చిట్టడివిలో ఒంటరిగా నిలబడి ఆదిత్య హృదయంలోని ప్రధాన శ్లోకాలను పఠించాడు. విజయం ఇవ్వమని ప్రార్థించాడు. అంతవరకు యుద్ధం చేసినా రావణుని తాను వధించలేకపోయానని బాధపడుతూ ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్న శ్రీరామచంద్రుని కర్తవ్య పరాయణుని గావించి అగస్త్యుడు చెప్పిన ఆదిత్య హృదయం పఠనంతో శ్రీరాముడు తిరిగి సముజ్వల శక్తితో యుద్ధరంగానికి చేరి రావణుని వధించాడు. అలాగే ఈనాటి యుద్ధంలో కూడా విజయం కలగాలని ప్రార్థించి మానసికంగా యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. ఇంతలో ఆయనకు దక్షిణ దిశలో ఏదో కదలిక, అలికిడి వినిపించింది. తాను స్వామి పల్లకి ఉన్న ఎత్తైన ప్రదేశంలో ఉన్నాడు. వెనుక అంతా చెట్ల పుట్టలు పొదలమయంగా ఉంది. ఏదో ఒక ఆకారం తనవైపు కదులుతూ వస్తున్నది. మనిషా? కాదు కాదు, మరి జంతువా? అస్సలు కాదు కాదు, మరెవరు అంటూ అలాగై చూస్తూ ఉండిపోయాడు. ఆ ఆకారం చాలా నిదానంగా వస్తూ ఉండడం వల్ల కీడు తలచి కత్తి ఒరలో నుండి తీసి ఆ వైపుకు ఉరికాడు. 10 గజాల దూరంలో రెండు కాళ్లపై తీవ్రమైన కత్తిపోట్లతో డొంక యావత్తూ రక్తధారగా కారుతూ ఉన్నా లెక్క చేయకుండా ఓ శ్రీవైష్ణవుడు దోగాడుతూ రావడం కనిపించింది. ఆశ్చర్యపోయాడు. స్వామి, తమరెవరు? ఏమైంది అని ప్రశ్నించాడు కత్తి ఒరలో పెట్టుకుంటూ. నా పేరు కృష్ణరాజ ఉత్తమ నంబి. నేను వెంటనే గోపనార్యుణ్ణి కలవాలి. ఒక అత్యవసర సందేశం. నన్ను వారి వద్దకు తీసుకుని వెళ్ళండి అని ప్రార్థించాడు. మీరు కలవాలనుకుంటున్న గోపన్నను నేనే. ధైర్యంగా చెప్పండి, ఏం జరిగింది అని అంటూ, ఓం నమో నారాయణాయ, ఇది కూడా దైవలీలలో నాటకమేమో. నన్ను వల్లభుడు పంపించాడు మిమ్మల్ని తక్షణం కోటను ఆక్రమించుకోమని వారి సందేశం అని తల నేలకు వాలుస్తున్నాడు. కాళ్లంతా రక్తమోడుతూ కనిపించాడు. మేము ఈ సమాచారం కోసమే ఎదురు చూస్తున్నాం. మీకేమైంది? వాళ్ళెక్కడా అని ప్రశ్నించాడు గోపన్న. అవన్నీ చెప్పే ఓపిక నాకు లేదు గోపన్నగారు. నేను మాట్లాడలేకపోతున్నాను. తర్వాత అన్నీ చెబుతాను. సైన్యాన్ని తక్షణం యుద్ధానికి తరలి వెళ్లే ఏర్పాట్లు చెయ్యండి. యుద్ధం ప్రారంభించండి అని రెండు చేతులెత్తి నమస్కరిస్తూ నంబి స్పృహ కోల్పోయాడు. గోపన్న వెంటనే ఒక సైనికుణ్ణి పిలిచి నంబికి పల్లకి ఏర్పాటు, చికిత్స చేయించమని అనుజ్ఞలు జారీ చేసి గుర్రాన్ని సేనా సమూహం వైపు ఉరికించాడు. కొద్ది నిమిషాల అనంతరం భేరీనాదాలు మిన్నుముట్టాయి. డప్పు ఢంకార ధ్వనులు మిన్నుముట్టాయి. విజయనగర సైన్యం సముద్రంలా ముందుకు కదులుతోంది. అశ్వదళాలు, ఏనుగు బృందాలు, కాల్బలం, కత్తులు, కటార్లు ధరించినవారు, విల్లంబులు ధరించినవారు ఉత్సాహంగా ఒక పెద్ద వరదలా ముందుకు పరుగులు తీస్తున్నారు. సైన్యంలో యువతుల బృందానికి నాయకత్వం వహిస్తున్న గంగాదేవి వీర నారిల కత్తి ఝులిపిస్తూ సాగుతోంది. ఏనుగులు ఘీంకారాలు చేస్తున్నాయి. అశ్వాలు సకిలిస్తున్నాయి. సైన్యం రంగా రంగా అని అరుస్తున్నారు. వెనుక శ్రీరంగనాథుడు చిన్మయానందంగా యుద్ధాన్ని పల్లకీలో కూర్చొని పర్యవేక్షిస్తున్నాడు. కన్ననూరు కోట వెలుపల సుల్తాను సహాయార్థమై విదేశీ సైన్యం 50 మంది కాపలా కాస్తున్నారు. మొదట వాళ్ల తలలను నరికి
బంతుల్లా గాలిలో ఎగురవేయడంతో సమరం శుభారంభం జరిగింది. గోపన్న సైగతో యుద్ధం మొదలైందన్న గుర్తుగా సైన్యం ఆకాశంలో అందరూ ఒక్కసారి వేలాది బాణాలు వేశారు. ధర్మరక్షణ, స్వాతంత్ర కాంక్షల కారణంగా సైనికుల్లో ఎవ్వరినీ ఆపడానికి తరం కావడం లేదు. 10 మంది సుల్తాను సైనికులకు ఒక్కళ్ళం సమాధానం చెబుతాం అన్నట్టు ఉంది వారి ఆవేశం, మానసిక స్థితి. వెనుక శ్రీరంగనాథుడు ఉండడం కొండంత ధైర్యంగా ఉంది. సాల్వ మంగు, ఆనేగుండి విట్టప్పర్, మారయ్య నాయకులు అశ్వారూఢులై సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సుల్తాను సైన్యం బయటకు వచ్చి రావడంతో భీకర పోరు జరిగింది. విజయనగర వీరుల కరవాల విన్యాసాలకు ముస్లిం సేనలు కుప్పలు తెప్పలుగా నేలకూలుతున్నారు. 1-2 గంటల్లో కొన్ని వేల ముసల్మాన్ సైనికుల తలలు నేలమీద పడ్డాయి. గోపన్న సైన్యం కూడా కొంత నష్టపోయింది. వాళ్ల సైన్య సంపద అపారంగా ఉంది. గోపన్న కంపనతో ఇతర సైన్యాధికారులతో చర్చించిన మీదట పోరాటానికి తగ్గే ప్రసక్తే లేదని ముందడుగులు వేస్తున్నారు. కాని వారి అపార సైనిక సంపద ముందు గోపన్న సైన్యం తక్కువే. వ్యూహం ఏమి పన్నాలి, ఎలా పన్నాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఒక విషయం జరిగింది. తదుపరి ఏం జరిగిందో తరువాయి భాగంలో విందాం.

0: మీరింతవరకు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల విన్నారు. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.
1: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధం.

0: డాక్టర్లు
1: ఒక శ్రీ చైతన్య నుండి.
2: ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు.
3: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పెండింగ్ పనులను 70 కోట్ల రూపాయలతో చేపట్టామని, 6 నెలల్లో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. గత బుధవారం ఆయన నెల్లూరు నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, జూలై నాటికల్లా అమృత్ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని చెప్పారు. రూపాయికే డ్రైనేజీ తాగునీటి కనెక్షన్ ఇస్తామని, ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. నెల్లూరు నగరవాసులు సహకరిస్తే దోమలు లేని నగరం అవుతుందని మంత్రి చెప్పారు. త్వరలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రానికి 14,000 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని వెల్లడించారు. వీటిలో నెల్లూరు నగర అభివృద్ధికి 700 కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే నెల్లూరు నగరంలో 50 కోట్ల రూపాయలతో కాలువలను ఆధునీకరిస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. కొండాపురం మండలం చింతలదేవి జాతీయ కామధేను పశు గణాభివృద్ధి సంస్థ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. గత బుధవారం కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాసంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్తో కలిసి మంత్రి రామనారాయణ రెడ్డి పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కామధేను పశు గణాభివృద్ధి సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. త్వరలో చింతలదేవిని ఆదర్శ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. బ్రీడింగ్ సెంటర్లో నీటి వసతి మెరుగుపడేలా చూస్తామని చెప్పారు. మౌలిక వసతుల సదుపాయాల కల్పన కోసం ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమలరావుతో మంత్రి ఆనం ఫోన్లో చర్చించారు. ఉదయగిరి పట్టణంలో దాహార్తి తీర్చడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించి అంచనా వ్యయం, ఎన్ని లీటర్ల కెపాసిటీ కావాలి తదితర వివరాలతో సమగ్ర ప్రణాళిక రూపొందించి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. గత మంగళవారం కలెక్టర్ హిమాన్ శుక్లా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్తో కలిసి ఇరిగేషన్ అధికారులు, నియోజకవర్గ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ, ఇరిగేషన్ కాలువల ఏర్పాటులో అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా పరిపాలన అనుమతుల విషయంలో జాప్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ పథకం, జిల్లా పంచాయతీ, జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ తదితర శాఖల అధికారులతో వివరంగా సమీక్షించి నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి తాయిల వార్షిక బ్రహ్మోత్సవాలకు గత గురువారం వైభవంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా గణపతి, త్రిశూలేశ్వర, నవగ్రహ, అష్టదిక్పాలక కలశ స్థాపన తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అత్యంత వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సంప్రదాయబద్దంగా పూజలన్నీ చేశారు. కాగా జొన్నవాడలోని మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. 7వ తేదీన అంకురార్పణ జరగ్గా 9వ తేదీన శేషవాహనం, 11వ తేదీన సింహవాహనం, 12వ తేదీన హంసవాహన సేవలు జరగనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. 13న రావణ సేవ, 14న వెండి నంది సేవ, 15న రథోత్సవం, 16న కళ్యాణోత్సవం, ఆ రోజు రాత్రి తెప్పోత్సవం నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన జనగణన 2027 కార్యక్రమాన్ని నెల్లూరు నగరపాలక సంస్థలో పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ నందన్ వెల్లడించారు. గత సోమవారం ఆయన నెల్లూరు నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సుమారు 2 లక్షల గృహాలను 1273 మంది ఎన్యూమరేటర్లు, 226 మంది సూపర్వైజర్లతో ఈ నెల 1వ తేదీ నుంచి జనాభా గణన చేపట్టినట్లు చెప్పారు. ఇంటింటికి వచ్చే సర్వే బృందాలకు పూర్తిస్థాయి కుటుంబ వివరాలను అందించి సహకరించాలని ఆయన నెల్లూరు నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. అర్హులైన లబ్ధిదారులంతా 300 చదరపు అడుగుల ఉచిత టిట్కో గృహాలకు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కోరారు. నెల్లూరు నగరంలో 15,000 మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 12,000 మొక్కలను నాటి సంరక్షిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని వసతులు, మంచి విద్యాబోధన జరుగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు ఉదయగిరి మండలం కప్పసముద్రం గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న విద్యాబోధన గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. గత మంగళవారం ఆయన ఉదయగిరి పట్నం బీసీ కాలనీ జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆ పాఠశాలలో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించడంపై సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి అభినందించారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులను కొనసాగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కోరారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక రవాణాలో ప్రభుత్వం కొన్ని కీలక మార్గదర్శకాలు జారీ చేసిందని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో ఇసుక రవాణా చేస్తున్న వాహనదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనం టార్ఫాలిన్తో పూర్తిగా కప్పి ఇసుక రవాణా చేయాలని, వాహనం ముందు భాగంలో ఉచిత ఇసుక వాహనం అని స్పష్టంగా బోర్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక వినియోగదారుల వద్ద నుంచి రసీదు తీసుకోవాలని, తనిఖీ సమయంలో సంబంధిత అధికారులకు ఈ రసీదును చూపించాలని జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి సూచించారు. పాఠశాలలు, వైద్యశాలలు వంటి ప్రాంతాల్లో వాహనాలు జాగ్రత్తగా, నెమ్మదిగా నడపాలని సూచించారు. అన్ని వాహనాల్లో తప్పనిసరిగా జీపీఎస్ పరికరం అమర్చాలని, లేకపోతే డ్రైవర్ మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసి రవాణా పూర్తయ్యే వరకు ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించారు. ఉచిత ఇసుక అధిక మొత్తంలో నిల్వ ఉంచడం, వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడం పూర్తిగా నిషేధమని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాలకు రావాల్సిన సెస్ బకాయిల విడుదలకు కృషి చేస్తామని ఆ సంస్థ రాష్ట చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ప్రకటించారు. గత బుధవారం నెల్లూరుకు విచ్చేసిన ఆయన స్టోనోస్పేటలోని జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, అమరావతిలో 10 ఎకరాల్లో 150 కోట్ల రూపాయలతో డిజిటల్ కేంద్ర గ్రంథాలయం నిర్మించబోతున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మోడల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచించేస్తున్నట్లు వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న నెల్లూరు జిల్లా గ్రంథాలయ భవనాన్ని పూర్తి చేసేందుకు సహకరిస్తామని రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు వెల్లడించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను అభివృద్ది చేసి పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించే వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ విజిలెన్స్ అధికారి బీసీకే నాయక్ హెచ్చరించారు. గత గురువారం పదలకూరు సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాన్పులు, ప్రసవాలు, గర్భకోశ వ్యాధులపై సిబ్బంది పనితీరును ఆరా తీశారు. కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో నిర్వహిస్తున్న సేవలు, అత్యవసర వైద్యం అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయన్న అంశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో వార్డులు, ఆపరేషన్ థియేటర్ శుభ్రతపై తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వైద్యశాఖ విజిలెన్స్ అధికారి బీసీకే నాయక్ మాట్లాడుతూ, 2 రోజుల నుంచి జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, బుధవారం వింజమూరు, ఆత్మకూరు సిహెచ్సిలను పరిశీలించినట్లు చెప్పారు. పదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల స్థాయికి పెంచేలా ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఉత్తమ జిల్లా శాఖగా నెల్లూరు జిల్లా రెడ్క్రాస్ నిలిచింది. విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా రెడ్క్రాస్ సంస్థ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి గత గురువారం ఈ అవార్డు అందుకున్నారు. సభ్యత్వ నమోదు, వనరుల సమీకరణ, వివిధ ప్రాజెక్టుల సమర్థ నిర్వహణ, విపత్తుల సమయంలో ప్రజలకు అందిస్తున్న సేవల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని రెడ్క్రాస్ శాఖ రాష్ట చైర్మన్ వైడి రామారావు ప్రశంసించారు. కాగా రెడ్క్రాస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రెడ్క్రాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవతా సేవలకు ప్రతీకగా నిలుస్తోందని, విపత్తులు, ప్రమాదాల సమయంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ముందుగా రెడ్క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనార్డ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్లో 2వ సంవత్సరంలో నేరుగా ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఫలితాల్లో నెల్లూరు జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. గత నెల 23వ తేదీన జరిగిన పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1,030 మంది హాజరు కాగా, వారిలో 929 మంది ఉత్తీర్ణత సాధించారు. టాప్ 10లో నెల్లూరు జిల్లాకు 2 ర్యాంకులు వచ్చాయి. సిరామిక్ టెక్నాలజీ విభాగంలో కె సుజిత్ 86 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానం, అలానే మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో మణిదీప్ 77 మార్కులతో రాష్ట్రంలో ద్వితీయ స్థానాన్ని సాధించారు. జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన వారు ఇష్టంతో కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ ఆకాంక్షించారు.
2: ఇంతటితో ఈనాటి ఈ వారం మరణెల్లూరు కార్యక్రమం సమాప్తం. కార్యక్రమ నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు, సమర్పణ యు అమరేంద్ర. ఇంతటితో ఈనాటి గ్రామదర్శి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్జ్ పై ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా మూగ మనసులు చిత్రంలోని మధురమైన పాట ఇప్పుడు విందాం.
3: పల్లె వీక్షణం.

మనసులో చిత్రం కోసం పి సుశీలకర గానంలో ఆలపించినటువంటి మధురమైన ఆ పాత మధురపైన పాట విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన దేశంలో 2014లో 350 అంకుర పరిశ్రమల నుంచి ఇప్పుడు 200,000కు పైగా స్టార్టప్కి చేరుకున్నామని కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమనాథ్ క్షేత్రం అత్యున్నతమైనదని, శాశ్వతమైనదని, అది దేశం నాగరికత, ధైర్య సాహసాలను, అచంచలమైన భక్తిని చాటి చెప్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగి 75 పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించి పవిత్ర సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారత్ విశ్వాసం విజయానికి చిహ్నమని, కోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దైవిక ప్రకటనని పేర్కొన్నారు. ఈ పతాకం దేశ కీర్తిని కలకాలం చాటుతూ ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ అన్నారు.
1: ఆజాది సర్దార్ సాహబ్ 500 రియాసతో జోడకర్ ఏక్ భారత్ కా ఆధునిక్ స్వరూప్ గడా థా తో సాథ్ హీ సోమనాథ్ కే పునర్నిర్మాణ్ సే ఉన్హోనే దునియా కో బతాయా థా భారత్ కేవల్ ఆజాద్ నహీ హువా హై, భారత్ అప్నే ప్రాచీన్ గౌరవ్ కో పునః హాసిల్ కర్నే కే మార్గ్ పర్ భీ అబ్ ఆగే బఢ్ చుకా హై.
0: 75 క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా కేవలం దేశానికి స్వాతంత్రం వచ్చిందనే కాకుండా మన గత వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు భారత్ ముందుకు సాగుతోందని రుజువు చేశారని ప్రధానమంత్రి అన్నారు. 1000 క్రితం సోమనాథ్పై అనేక దాడుల్లో మొదటి జరిగిందని గుర్తు చేసిన ప్రధానమంత్రి, ఇటువంటి దాడులకు పాల్పడిన వారు ఈ దేశపు విలువలను ముక్కలు చేయగలమని భావించారని, కానీ వారు తప్పుగా ఆలోచించారని అన్నారు.
1: హమారి ఆస్థా హమే జీవన్ జీనే కా తరీకా భీ సిఖాతీ హై, క్యోంకి హమ్ మాన్తే హై సర్వం ఖలిత్వం బ్రహ్మ అర్థాత్ సృష్టి కా హరేక్ ఘటక్ ఈ సంపూర్ణ ప్రకృతి భీ ఈశ్వర్ కా హీ స్వరూప్ హై, ఇస్లియే హమారి ఆస్థా నదియో మే భీ హై, వృక్షో మే భీ హై, హమ్ జంగలో కో భీ శ్రద్ధా కీ దృష్టి సే దేఖతే హై, హమ్ పర్వతో మే భీ పవిత్రతా కా భావ రఖతే హై. ఆజ్ జబ్ దునియా ప్రాకృతిక జీవన శైలికి ఓర్ లౌట్ రహీ హై, హమే హమారీ శక్తి కో భీ పెహచాన్నా హోగా.
0: ప్రకృతితో భారతీయులకున్న అనుబంధం వారి విశ్వాసంలో ప్రతిఫలిస్తుందని మోదీ పేర్కొన్నారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయని, దాడులు చేసిన వారి చరిత్రలో కలిసిపోయిన భారత్ ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పామని మోదీ అన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సురానా, రాష్ట బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం పుదుచ్చేరి చేరుకునే బీజేపీ సీనియర్ నాయకులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి అనంతరం భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన తర్వాత రాష్ట ప్రభుత్వ సేవల్లో కొనసాగుతున్న అధికార సేవలను కూడా ఈరోజుతో నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈరోజు తొలి మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని, మన దేశంలో 60 సరిపడా ముడి చమురు, ఖనిజ వాయువు, 45 సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పశ్చిమాసియా వ్యవహారాల అనధికారిక మంత్రుల బృందం 5వ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియా ఘర్షణల తాజా పరిణామాలను సమీక్షించిన ఈ సమావేశం ప్రజలపై వీటి ప్రభావం కనిష్టంగా ఉండేలాగా దేశ సంసిద్ధతను బలోపేతం చేసే మార్గాలపై చర్చించింది. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్నప్పటికీ ఘర్షణలు మొదలై 70 రోజులు దాటినా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటని, దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 703 బిలియన్ అమెరికా డాలర్ల వద్ద ఉన్నాయని సమావేశంలో తెలియజేశారు. చమురు శుద్ధిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతిలో 4వ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూనే దేశీయ డిమాండ్ను పూర్తి స్థాయిలో తీరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లు ప్రజా రవాణా వినియోగించడం, కార్ పూలింగ్ ద్వారా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ పర్యటనలకు దూరంగా ఉండడం, దేశీయ పర్యటనకి ప్రాధాన్యత ఇవ్వడం, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోలు నిలిపివేయడం మొదలైన వాటికి సంబంధించి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రపంచం సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 శక్తివంతమైన విజ్ఞప్తులను పాటించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పౌర్లను కోరారు. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను నివారించడం మొదలైన విజ్ఞప్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న చేశారు. న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లు మాత్రం ఉండగా ఈనాడు ఆ సంఖ్య 2 లక్షలు దాటిందని, స్టార్టప్ ఎకోసిస్టంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
2: In 2014, we had just 350 to 400 startups. Today, we have more than 2 lakh. We stand number 3 in the world ecosystem of startups. In just one decade, our defense production has gone up by 174 times to 1.54 lakh crore. And our defense export has gone up 34 times in just one decade, up to 23,622 crore.
0: దేశంలో ఫార్మాసూటికల్ బయోటెక్నాలజీ రంగాలను బలోపేతం చేయడంలో పరిశోధనలు ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ల్యాబొరేటరీ యానిమల్ వెల్ఫేర్ విధానాలు ఉత్తమ పద్ధతులు అనే శీర్షికను జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన శాస్త్రీయ ప్రయోగాల్లో ఉపయోగించే జంతువుల పట్ల మానవీయంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యానిమల్స్ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థల్లోని జంతు ప్రయోగశాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. తమిళనాడులో 2021 నుంచి 2023 మధ్య మాజీ విద్యుత్ శాఖ మంత్రి వి సెందిల్ బాలాజీ పదవీ కాలంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న 395 కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. 45,000 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్పై భారత్కున్న ఆధిక్యం మాత్రం 8 పాయింట్ల నుంచి 5 పాయింట్లకు తగ్గింది. భారత్ రేటింగ్ 119 నుంచి 118కి 1 పాయింట్ తగ్గగా న్యూజిలాండ్ 2 పాయింట్లు మెరుగుపరుచుకుని 113కి చేరుకుంది. పురుషుల టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో కూడా భారత్ నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి శ్రోతలకు తెలుసు. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈరోజు స్పష్టం చేసింది. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.
4: వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువల గురించి. వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిలి అనకాపల్లి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం వింటారు. వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువలు.
5: రైతు సోదర సోదరి మండలందరికీ నమస్కారం. ఈరోజు మనం తొలకరి నువ్వుల పంట సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. రైతులు సాగు చేసే ప్రాచీనమైన పంటలలో ఈ నువ్వుల పంట అతి ముఖ్యమైనది. నువ్వుల పంటను క్వీన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అని కూడా అంటూ ఉంటాం. నువ్వులలో నూనె 49 నుండి 55%, ప్రోటీన్ 20 నుండి 25% మాత్రమే కాకుండా విటమిన్లు, అమైనో ఆమ్లాలు మరియు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉన్నందున ఈ నువ్వులను అనేక రకాల వంటకాలలో విరివిగా వాడటం మరియు వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. నువ్వులలో అధిక కాల్షియం, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం ఎముకలను బలంగా ఉంచుతుంది. అలాగే సెస్మిన్ మరియు సెస్మోలిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్య పరిరక్షణలో తోడ్పడుతుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వలన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన దేశంలో నువ్వులను ఎక్కువగా పండించడం అలాగే ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఏటా సుమారు 49 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించడం జరుగుతుంది. అయితే మన రాష్ట్రంలో నువ్వుల పంట సుమారు 33,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ సగటున హెక్టారుకు 343 కిలోల దిగుబడిని మాత్రమే నమోదు చేసుకుంటుంది. ఈ నువ్వుల పంటలో దిగుబడి తగ్గడానికి కారణాలు చూసినట్లయితే అధిక దిగుబడినిచ్చే రకాలను గురించి రైతులకు సరైన అవగాహన లేకపోవడం, భూసారం తక్కువగా ఉన్న నేలల్లో ఈ పంటను సాగు చేయడం, పంటను ప్రధాన పంటగా కాకుండా ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయడం మరియు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం వంటివి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇక అనువైన వాతావరణం చూసినట్లయితే నువ్వులు ఉష్ణ మండలాలకు మరియు వెచ్చని సమశీతలాలకు చెందిన పంట. ఇది మైదాన ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. ఈ పంటను 500 నుండి 700 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న మైదాన లేదా కొండ ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. మంచు, అధిక వర్షపాతం మరియు దీర్ఘకాల నీటి ఎత్తడిని ఈ పంట ఏమాత్రం తట్టుకోలేదు. అధిక దిగుబడికి వెచ్చని పెరిగే వాతావరణం ఉండాలి. 25 నుండి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య మంచి ఎదుగుదల మరియు అభివృద్ధి కనిపిస్తుంది. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తగ్గినట్లయితే పెరుగుదల ఉండదు. అలాగే పూత దశలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే ఫలదీకరణ జరగక గింజ కూడా సరిగా కట్టదు. భారత వాతావరణ శాఖ వారు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వలన మన దేశంలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో వేడిగాలుల వల్ల ఏర్పడే ఈ మార్పుల కారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి రుతుపవనాలు బలహీనపడనున్నాయని, దేశంలో సాధారణంగా కురిసే 87 సెంటీమీటర్ల వర్షానికంటే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలు 8% తగ్గి కేవలం 92%కే పరిమితం కానున్నాయని అంచనా వేస్తున్నారు. గత 3 ఏళ్లుగా వర్షాలు బాగానే పడినప్పటికీ ఈసారి

మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపిన నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా వాతావరణ శాఖ వారు అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని తదనుగుణంగా పంటల ప్రణాళికలు మరియు యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఇక అనువైన రకాలు చూసినట్లయితే రైతులు అధిక దిగుబడి సాధించాలంటే అనువైన మంచి విత్తన రకాల ఎంపిక చాలా అవసరం. ఇందుకు గాను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిల నుండి విడుదలైన గౌరీ, మాధవి, వరాహ, గౌతమ్, శారద రకాలు మరియు ఇటీవల జాతీయ స్థాయిలో విడుదలైన వైఎల్ఎం 146 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఈ రకాలు తక్కువ కాలపరిమితి కలిగి అధిక దిగుబడినిచ్చే రకాలు. గౌరీ అనే రకం 90 రోజుల కాలపరిమితితో 50% నూనె కలిగి ఎకరానికి 250 కిలోల దిగుబడినిచ్చే ముదురు గోధుమ రంగు విత్తనం కలిగిన కోస్తా జిల్లాలకు అనువైన రకం. ఇక మాధవి, ఈ రకం 70 నుండి 75 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 200 కిలోల దిగుబడితో 50% నూనె కలిగి లేత గోధుమ రంగు విత్తనం కల రకం. ఈ రకం యొక్క కాలపరిమితి తక్కువ కావడం వలన పలు పంటల సరళికి కూడా ఈ రకం అనుకూలంగా ఉంటుంది. ఎలమంచిలి 11 అనే రకం, దీనినే వరాహాని కూడా అంటూ ఉంటాం. ఈ రకం 80 నుండి 85 రోజుల కాలపరిమితి, 52% నూనె కలిగి ఎకరానికి 300 నుండి 350 కిలోల దిగుబడినిచ్చే ముదురు గోధుమ రంగు విత్తనం కలిగిన రకం. ఈ రకం కోస్తా మరియు రాయలసీమ జిల్లాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా పంట ఒకేసారి కోతకు వస్తుంది. ఎలమంచిలి 17 అనే రకం 75 నుండి 80 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 350 నుండి 400 కిలోల దిగుబడినిచ్చి 52% నూనె కలిగిన లేత గోధుమ రంగు విత్తనం కల రకం. ఈ రకం కోస్తా మరియు రాయలసీమ జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకం ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఇక ఎలమంచిలి 66 లేదా శారద, ఈ రకం 2009 సంవత్సరంలో విడుదల చేయబడి ఎకరాకు 500 నుండి 600 కిలోల వరకు దిగుబడినిచ్చే లేత గోధుమ రంగు విత్తనం కల రకం. 80 నుండి 90 రోజుల వ్యవధిలో కోతకు వస్తుంది. అలాగే ఈ రకం కోస్తా మరియు రాయలసీమ జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది. బూడిద మరియు ఆకుమచ్చ తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఇక చివరిగా వైఎల్ఎం 146 అనే నువ్వుల రకం 90 నుండి 95 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 600 కిలోల దిగుబడితో 45% నూనె కలిగి పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనువైనదిగా జాతీయ స్థాయిలో గత ఏడాది విడుదలైన రకం. ఈ రకం కొంతవరకు మ్యాక్రోఫోమినా వేరు మరియు కాండంకుళ్ళు, వెర్రి తెగులు, అలాగే ఆల్టర్నేరియా మరియు సర్కోస్పర ఆకుమచ్చ తెగులను కూడా కొంతవరకు తట్టుకునే రకం. ఈ నువ్వుల విత్తనోత్పత్తి వ్యవసాయ పరిశోధనా స్థానం ఎల్లవంచిలి వారు మాత్రమే కాకుండా మన ఉత్తర కోస్తా జిల్లాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి, వ్యవసాయ పరిశోధనా స్థానం రాగోలు, కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడి, వ్యవసాయ కళాశాల నైరా వారు కూడా చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనా రైతులు విత్తనం కొరకు ఇతరులపై ఆధారపడకుండా తమ పొలంలోనే విత్తనోత్పత్తి చేసుకుంటే చాలా మంచిది. ఇలా విత్తనోత్పత్తిని కూడా రైతులు రైతు స్థాయిలో చేసుకోవచ్చు. ఇక నేలలు చూసినట్లయితే మురుగునీరు పారుదల బాగా ఉన్న నల్లరేగడి లేదా తేలిక నేలలు నువ్వు పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల మరియు క్షారగుణాలు కలిగిన నేలలు ఈ పంట సాగుకు ఏమాత్రం పనికిరావు. తగినంత తేమ నిలుపుకునే ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అయితే మరింత అనువైనవిగా ఉంటాయి. ఇక నేల తయారీ చూసినట్లయితే సాధారణంగా మే నెలలో కురిసే వర్షాలకు వేసవి దుక్కులు చేసి నేలను 2-3 సార్లు బాగా మెత్తగా దున్ని గుంటకు తోలి చదును చేసుకోవాలి. చీడపీడలను నివారించడంలో, పంటల సమగ్ర సస్యరక్షణలో రసాయన పద్ధతుల కన్నా భౌతిక పద్ధతులు
యాంత్రిక పద్ధతులు, సాగు పద్ధతుల్లో మార్పులు అనేవి తప్పక ఆచరించాల్సినవి. అయితే రైతులు ఖరీఫ్ లేదా రబీ పంట కోత తర్వాత మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేయడం జరుగుతుంది. దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలేయడం వలన కలుపు మొక్కలు పెరిగి భూమిలో నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేస్తూ ఉన్నాయి. దీనివలన భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమిలోని లోతైన పొరల నుండి నీరు పైకి పీల్చుకోబడి ఆవరైపోవడం జరుగుతుంది. అందువల్ల పంట కోసిన వెంటనే తగినంత తేమ ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా లోతైన దుక్కులు చేసుకోవాలి. సాధారణంగా వేసవి నెలలో అడపాదడపా కురిసే వానలను సద్వినియోగం చేసుకొని మాగాణి, మెట్ట, బీడుభూములను దున్నుకోవాలి. వీటినే వేసవి దుక్కులు అంటాం. మన ఉత్తర కోస్తా జిల్లాలలో మే నెలలో సాధారణంగా 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షం వేసవి దుక్కులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వేసవి దుక్కులు లోతుగా వాలుకు అడ్డంగా దున్నుకోవాలి, లేదంటే నేల కోతకు గురవుతుంది, సారవంతమైన మట్టి కొట్టుకుపోతుంది. వాలుకు అడ్డంగా దున్నినట్లయితే భూమి తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. వేసవి లోతు దుక్కుల వలన భూమి లోపైన పొరల నుండి నీరు ఆవిరిగా పోకుండా ఉంటుంది. పంటలు లేనప్పుడు పురుగులు, తెగుళ్లకు చెందిన వివిధ దశలు భూమిలో నిద్రావస్థ దశలో ఉంటాయి. వేసవి దుక్కుల వలన భూమిలో నుండి అవి బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోవడం జరుగుతుంది. బయటపడిన ప్యూపాలను, గుడ్లను పక్షులు తిని నాశనం చేస్తాయి. ఇలా పలు విధాల మేలు కలగడమే కాకుండా భూమి గుల్లబారి నీటిని నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది. అందువలన రైతులందరూ అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరాగా చేసుకుని వేసవి దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలి. వేసవి దుక్కులు చేయడానికి రెక్క నాగలి లేదా పళ్ళెపు నాగలి లేదా చిజల్ నాగలిని ఉపయోగించాలి. ఇవి నేలను పాయలుగా కోసి మట్టిని తిరగేయడం జరుగుతుంది. మెట్ట సేద్యానికి 6 అంగుళాల రెక్క నాగలి 30 నుండి 40 సెంటీమీటర్ల లోతు దుక్కి చేస్తుంది. సాధారణంగా రైతులు కల్టివేటర్ను ఉపయోగించి దుక్కులు చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వలన 12 నుండి 15 సెంటీమీటర్ల లోతు మాత్రమే దున్నబడుతుంది. కావున రైతులు రెక్క నాగలిని ఉపయోగించి లోతు దుక్కులు చేసినట్లయితే వర్షపు నీరు వృధా కాకుండా భూమిలోకి ఇంకిపోవడమే కాకుండా నేల కోత కూడా అరికట్టుకోవచ్చు. ఇక మొండి జాతి కలుపు మొక్కలైన గరిక, తుంగ, ఇంకా ఇతర ఏకవార్షిక విత్తనాలు పైకి తేలి ఎండ వేడికి కూడా నశించడం జరుగుతుంది. భూమిలో ఉన్న పంట అవశేషాలు త్వరగా కుళ్ళి సేంద్రియ ఎరువుగా కూడా తయారవుతాయి. మేలు కలిగించే సూక్ష్మజీవులు, వానపాముల సంతతి కూడా గణనీయంగా పెరగడం జరుగుతుంది. తర్వాత వేసే పంటకు కూడా ఈ సేంద్రియ పదార్థం ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. ముందస్తు చర్యగా వేసవి దుక్కులు చేసుకుంటే రాబోయే ఖరీఫ్ సాగు కాలంలో వివిధ చీడపీడలు, కలుపు ఉధృతి తగ్గి వాటి ఉధృతి పెరగకుండా చూడవచ్చు. తద్వారా రసాయన పురుగు మందులు పిచికారీ కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కనుక తొలకరిలో నువ్వుల పంట సాగు చేసుకునే రైతులు కూడా వేసవి దుక్కులు చేసి ఆ తరువాత నేలను మెత్తటి దుక్కి చేసి పొలం ఎత్తుపల్లాలు లేకుండా చదును చేసుకోవాలి. ఈ మెత్తటి దుక్కి వలన మొలక శాతం బాగుండి పొలంలో సరిపడా మొక్కల సాంద్రత ఉండి ఆశించిన దిగుబడులు పొందడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. ఈ నువ్వుల పంటలో ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.

విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. అంతేకాకుండా ఈ విత్తన శుద్ధి వలన మనం వేసిన విత్తనాలు చీమలు కూడా తినకుండా కాపాడుకోవచ్చు. విత్తనాన్ని ఎప్పుడు మొదట క్రిమి సంహారక మందుతో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి ఆ తరువాత శిలీంద్రనాశినితో శుద్ధి చేసుకోవాలి. ఇక విత్తే సమయం చూసినట్లయితే తొలకరి పంటగా నువ్వు పైరును సాగు చేయాలనుకుంటే మే 2వ పక్షంలోను, రబీ వ్యవసాయ పంటగా నువ్వులను డిసెంబర్ 2వ పక్షం నుండి జనవరి నెలాఖరు వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తడం ఆలస్యమైనట్లయితే పంటకు వెర్రి తెగులు ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఈ పంటను సాధారణంగా రైతులు వెదజల్లి విత్తుకుంటూ ఉంటారు, కానీ వరుసల్లో విత్తినట్లయితే అంతర కృషి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. రైతులు వెదజల్లుతారు కనుక వెదజల్లేటప్పుడు విత్తనానికి సమపాళ్లలో ఇసుక కలిపి పొలం అంతా సమానంగా పడేటట్లు వెదజల్లుకోవడం మంచిది. ఇక ముఖ్యంగా ఈ పంటకు కూడా ఎరువుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆఖరి దిక్కులో సేంద్రీయ ఎరువుల రూపంలో బాగా చివికిన 4 టన్నుల పశువుల ఎరువులు వేసి కలయి దున్నుకోవాలి. సేంద్రీయ ఎరువులు వాడడం వలన మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. సేంద్రీయ ఎరువుతో పాటుగా ఎకరానికి 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. సగభాగం నత్రజని అంటే 18 కిలోల యూరియాను, మొత్తం భాస్వరం అనగా 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అలాగే మొత్తం పొటాష్ అనగా 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత పైరులో కలుపు తీసి మిగిలిన సగభాగం నత్రజని అంటే 18 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. ఎరువులు వేసేటప్పుడు నేలలో తగినంత తేమ తప్పనిసరిగా ఉండాలి. భాస్వరం ఎరువులను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవడం వలన పైరుకి అదనంగా కాల్షియం మరియు గంధకం లభించి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. నత్రజని, భాస్వరం మరియు పొటాష్ వంటి స్థూల పోషకాల తర్వాత గంధకం పోషకం కూడా నువ్వుల పంటలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సల్ఫర్ మొక్కలలో సిస్టీన్, సిస్టైన్, మెథియోనైన్, అమైనో ఆమ్లాలు అలాగే సల్ఫర్ కలిగిన ప్రోటీన్ల తయారీలో ఎంతైనా అవసరం ఉంటుంది. అలాగే గింజలో నూనె శాతాన్ని పెంచడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నేలలో లభ్య సల్ఫర్ 10 ppm కంటే కూడా తగ్గినట్లయితే ఈ పోషక లోప లక్షణాలు కనిపించి నూనె దిగుబడి కూడా తగ్గడం జరుగుతుంది. గంధక లోప లక్షణాలను గమనించినట్లయితే మొక్కల పెరుగుదల తగ్గి ఆకుల పరిమాణం తగ్గుతుంది. లేత ఆకులు మందంగా పాలిపోయి తరువాత పసుపు రంగుకు మారుతాయి. ఆకు చివరి భాగాలు పాలిపోవడం లేత ఆకుల నుండి ముదురాకులకు వ్యాపిస్తుంది. ఈ లోప తీవ్రత ఎక్కువైనట్లయితే లేత ఆకులు మాడిపోయి రాలిపోతాయి. పూల సంఖ్య పరిమాణం కూడా బాగా తగ్గి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కనుక భూసార పరీక్షలు తప్పనిసరిగా చేపట్టి భూసార పరీక్షల ఆధారంగా గంధక లోప సవరణను చేపట్టుకోవాలి. ఇక ఎరువులతో పాటుగా గింజ నిండే దశలో పైరుపై 3/19 పోషకాన్ని 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక రైతును ఇబ్బంది పెట్టే ముఖ్యమైన సమస్య కలుపు. ఈ కలుపు నివారణకు పెండిమిథాలిన్ 4 మిల్లీలీటర్లు లేదా ప్రెటిలాక్లోర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున ఏదైనా కలుపు మందుని విత్తిన వెంటనే కానీ లేదా మరుసటి రోజున కానీ ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణం వెనక్కి నడుస్తూ పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసేటప్పుడు కూడా నేలలో తగినంత తేమ తప్పనిసరిగా ఉండాలి. విత్తిన వెంటనే వర్షం పడే సూచనలు ఉన్నట్లయితే పెండిమిథాలిన్ను పిచికారీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. పెండిమిథాలిన్ పిచికారీ చేసిన వెంటనే కూడా నీటి తడి ఏమాత్రం పెట్టకూడదు. అందువలన మనకి మొలక శాతం తగ్గే ప్రమాదం ఉంటుంది. కనుక రైతులు పెండిమిథాలిన్ కంటే కూడా ప్రెటిలాక్లోర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. విత్తిన 15 నుండి 20 రోజుల లోపు

0: కఠినంగా ఉన్న మొక్కలను తొలగించి పలుచని చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొక్కకు సరిపడా పోషకాలు, సూర్యరశ్మి అంది కొమ్మలు బాగా పెట్టి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. విత్తిన 25 నుండి 30 రోజుల తర్వాత కలుపు తీసి గొప్పి తవ్వించడం వలన కలుపు మొక్కలు నశించడమే కాకుండా భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిలువ ఉంటుంది. తద్వారా పంట త్వరగా బెట్టకి గురి కాకుండా ఉంటుంది. పంటను వరుసల్లో విత్తినట్లయితే కూడా కలుపు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం. విత్తనం మొలకెత్తడానికి నేలలో సరి అయిన తేమ ఎంతైనా అవసరం. అలా లేని పక్షంలో విత్తిన వెంటనే అదే రోజు పలుచటి నీటి తడిని ఇవ్వాలి. లేని ఎడల మొలక శాతం తగ్గే ప్రమాదం ఉంటుంది. పూత, కాయ అభివృద్ధి, గింజకట్టు దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నువ్వు పంట నీటి ముంపును కూడా తట్టుకోలేదు కనుక మురుగునీరు పోయే కాలువలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అధిక వర్షాలకు పంట నీటి ముంపుకు గురి అయినట్లయితే పొలంలో నిలిచిన నీటిని వెంటనే తీసివేయాలి. విత్తిన తరువాత 35 నుండి 60 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా కూడా చూసుకోవాలి. లేని ఎడల తాలుగింజలు ఏర్పడి గింజ నాణ్యత కూడా క్షీణిస్తుంది. పంటకు బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే పంట కొంతవరకు బెట్టను తట్టుకుంటుంది. ఇక చీడపీడల యాజమాన్యం చూసినట్లయితే నువ్వుల పంటలో తెల్లదోమ, తామర పురుగులు, పచ్చదోమ వంటి పురుగులు, అలాగే ఆకుముడత మరియు కాయతొలుచు పురుగు పంట అన్ని దశల్లోనూ నష్టం కలుగజేస్తుంది. ఇక వేరు మరియు కాండం కుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు, ముఖ్యంగా వెర్రి తెగులు పంటను ఆశించడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కనుక రైతులు చీడపీడలను సకాలంలో గుర్తించి తగు నివారణ చర్యలు చేపట్టాలి. అలానే గ్రామీణ కృషి మౌసం సేవ పథకం ద్వారా ప్రతి మంగళ మరియు శుక్రవారాలలో అందించే భవిష్య వాతావరణం మరియు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను తప్పనిసరిగా పాటించాలి. ఇలా చేయడం వలన ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడులను పెంచే అవకాశం కూడా ఉంటుంది. నువ్వుల పైరులో వెర్రి తెగులు మరియు వేరుకుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఈ వెర్రి తెగులు పూత సమయంలో ఎక్కువగా ఆశిస్తుంది. మన ప్రాంతంలో సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా ఆశిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లోని పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణకు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. పైరు మీద డైమిథయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుని ఈ తెగులును వ్యాప్తి చేసే దీపపు పురుగులను నివారించుకోవచ్చు. ఇక ముఖ్యమైన తెగులు వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు వర్ణానికి మారి వేలాడుతూ ఉంటాయి. తరువాత ఆకులు అంచులు లోనికి ముడుచుకుని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారులు ఏర్పడతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారులు కూడా కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. తెగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంద్ర బీజాల సముదాయం కూడా కనిపిస్తుంది. తెగులు కలిగించే శిలీంద్రం భూమిలోనూ విత్తనాలు మరియు పంట అవశేషాలపై జీవిస్తుంది. భూమిలో అధిక ఉష్ణోగ్రతలు మరియు బెట్ట పరిస్థితులు ఈ తెగులు అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ తెగులు ఆశించకుండా పంట మార్పిడి తప్పనిసరిగా చేపట్టాలి. పంట అవశేషాలను నాశనం చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పైరులో ఈ తెగులు ఆశించినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజబ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి నేల అంతా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. ఈ చీడపీడలతో పాటుగా రామచిలుకల వల్ల సమస్యగా ఉంటుంది. నష్టం తగ్గాలంటే పెద్ద కమతాలలో పంటను సాగు చేసుకోవాలి. రైతులు సామూహికంగా పంటను వేసుకోవాలి. కాయనిండే దశలో ఉదయం సాయంత్రం శబ్దాలు చేసినట్లయితే కూడా ఈ రామచిలుకల బెడద నుండి కొంతవరకు పంటను కాపాడుకోవచ్చు. ఇక పంట కోత నూర్పిడి చూసినట్లయితే ఆకులు పసుపు రంగుకు మారినప్పుడు పంటలో 75 నుండి 80% కాయలు లేత పసుపు రంగుకి మారి కింది 1-2 కాయలు కొంచెం పగిలి ఉండాలి. కాయల్లో తేమ 50 నుండి 60%, విత్తనాలలో తేమ 25 నుండి 30% ఉన్నప్పుడు కోత చేపట్టాలి. కోత ఆలస్యమైతే కాయలు పగిలి విత్తనాలు రాలిపోయి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. మొక్కలను కోసి కాయలు పైకి ఉండేలాగా నిలబెట్టుకోవాలి. ఇలా చేయడం వలన పూర్తిగా పక్వం కాని కాయలు కూడా పక్వానికి రావడం జరుగుతుంది. ఈ విధంగా 5 నుండి 7 రోజులు ఉంచి తేమ 15 నుండి 18% వరకు తగ్గుతుంది. తరువాత మనం నూర్పిడి చేపట్టుకోవాలి. పంట కోసిన తర్వాత కూడా సీడ్ బగ్ ఆశించి పైరును విపరీతంగా నష్టపరుస్తుంది. నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి కోసిన కుప్పలపై పిచికారీ చేసుకోవాలి. రసాయనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పిచికారీ చేసుకోకూడదు. గింజల్లో తేమ శాతం 8కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. గోని సంచుల్లో నిల్వ చేసుకోవాలి. మధ్య మధ్య మనం పురుగు పట్టకుండా ఎండలో ఆరబెట్టుకుంటూ ఉండాలి. అలాగే వేప నూనె 25 మిల్లీలీటర్లు లేదా బూడిద 25 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున కలిపితే పురుగు పట్టకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా రైతులు సకాలంలో సరి అయిన యాజమాన్య చర్యలను అవలంబించినట్లయితే కనుక తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. ఈ తొలకరిలో నువ్వుల సాగు చేపట్టాలనుకున్న రైతులు తప్పనిసరిగా వేసవి దుక్కులు చేసుకొని నేల మెత్తటి దుక్కి వచ్చే వరకు దున్ని చదును చేసుకోవాలి. అధిక దిగుబడినిచ్చే YLM 66 అదే శారద లేదా YLM 146 రకాలను ఎంపిక చేసుకుని మే 2వ పక్షంలో విత్తుకోవాలి. ఆలస్యమైతే వెర్రి తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఎకరానికి 2 కిలోల విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తన శుద్ధికి కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బనిజం లేదా 3 గ్రాముల మ్యాంకో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయడం వలన నేల నుండి సంక్రమించే తెగుళ్లను రాకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. రైతులు విత్తేటప్పుడు తప్పనిసరిగా నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేని పక్షంలో మొలక శాతం తగ్గి మొక్కల సాంద్రత కూడా తగ్గి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. విత్తిన 8 గంటల లోపు ప్రెటిలాక్లోర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పంట నీటి ముంబుకి గురి కాకుండా మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పంట బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పూత గింజ నిండే దశల్లో పంట బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. ఒకవేళ బెట్ట పరిస్థితులు నెలకొన్నట్లయితే పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా పంటను బెట్ట నుండి కొంతవరకు కాపాడుకోవచ్చు. అలాగే విత్తేటప్పుడు 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. 18 కిలోల యూరియాను అలాగే 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకుని విత్తుకోవాలి. విత్తిన 4 రోజులకు 18 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. ఈ విధంగా తొలకరిలో నువ్వుల పంట సాగు చేయాలనుకున్న రైతులు సకాలంలో విత్తుకొని సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టి మంచి దిగుబడులను సాధించగలరని ఆశించడం జరుగుతుంది.
1: వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో మీరింతవరకు వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువలు గురించి, వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిలి అనకాపల్లి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ MBGS కుమారి గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఈ ప్రసారంలో రాత్రి 9:30 హ్యూమన్
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
5: ఆకాశవాణి కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు. ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
6: డాక్టర్ మాధవీలత గారు నమస్కారం. మేడం
7: నమస్తే అండి.
6: మేడం మీరు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
7: అవునండి.
6: ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుని రైతుల్ని ఈ కోకో పంట అనే దాని వైపు మళ్లించాలని చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కోకో పంట సాగులో మన రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ప్రోత్సాహకాలు ఏమున్నాయి, రైతులకి ఈ పంట వేసుకుంటే ఎటువంటి గిట్టుబాటు వస్తుంది తదితర వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. అసలు ఈ కోకో పంట ఏంటి, దీనికి ఏ నేలలు సూట్ అవుతాయి, అలాగే మన రాష్ట్రంలో కోకో పంట పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెప్పండి.
7: ముఖ్యంగా మన ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుని కోకోని సాగును ముందుకు తీసుకెళ్ళటానికి కారణము ఇది వాణిజ్యపరంగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో మంచి ఆదాయం వచ్చే పంట. అయితే ఇది ముఖ్యంగా చాక్లెట్లు తయారయ్యేదానికి ముడి పదార్థం. సో దీనికి చాలా వాల్యూ ఎడిషన్ చేయడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా పంట పండించే రైతుకు కూడా అద్భుతమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఏంటంటే అవేర్నెస్ అనేది ఎందుకు రావట్లేదంటే గోదావరి జిల్లాలో రెండోట్లలోనే ఇప్పుడు గత 35 నుంచి ఈ కోకో సాగు చేయడం జరుగుతుంది. కానీ మనం తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 5 అంటే మనకి ఈక్వేటర్ నుంచి నార్త్కి 20 వరకు, సౌత్కి 20 వరకు ప్రపంచంలోనే ఈ పంట ఎక్కడైనా పండించడానికి అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే మన కోస్తా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా హ్యూమిడిటీ అనేది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన కోస్తా ప్రాంతాలన్నీ కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అత్యధికంగా దీని సాగుకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పంట పండించుకోవటానికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది నీటి వసతి. వర్షాధారం కింద పండించడానికి అయితే ఈ పంటకి అనుకూలత ఉండదు. ఒకటే బండ గుర్తు రైతాంగం మనం గుర్తుపెట్టుకోవచ్చు. కొబ్బరి, ఆయిల్ పాము, అరటి వంటి పంటలు ఎక్కడైతే సాగు అవుతున్నాయో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కోకోని మనము సాగు చేసుకోవచ్చు. ఒక్కసారి మనము నాటుకున్నట్లయితే 30 నుంచి 35 వరకు కూడా మనము ఆదాయం తీసుకోవచ్చు, దిగుబడి వస్తుంది. అయితే ఫస్ట్ 2 కూడా తోట పెరుగుదలకి అంటే వెజిటేటివ్ సాకీ దశ పెరగటానికి ఉపయోగపడుతుంది. 3 నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. 6 నుంచి స్టెబిలైజేషన్ పీరియడ్కి వస్తుంది. ఇంక 8 నుంచి పూర్తి స్థాయిలో మనకి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. 1 ఎకరానికి 3 నుంచి 4 వరకు కూడా దిగుబడి మనం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి.
6: మన ప్రభుత్వాలు ఈ కోకో సాగు చేసే రైతులకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ విధంగా దీనికి ఇంపార్టెన్స్ ఉందంటారు?
7: ఇప్పుడు రైతాంగానికి అందరికీ తెలియాలి అని ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుంటుందంటే మన భారతదేశానికి కోకో గింజల అవసరము 150,000 నుంచి 180,000 వరకు మనకు అవసరం ఉంది, డిమాండ్ ఉంది. అయితే మనము ప్రొడ్యూస్ చేస్తున్నది, మనం పండించుకుంటున్నది మాత్రం 30,000-40,000. ఇంత హ్యూజ్ గ్యాప్ ఉన్నింది కాబట్టి 100,000 మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అధిక మొత్తంలో మనము ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకని మనకు అనుకూలత ఉంది కాబట్టి ఈ పంట పండించుకుంటే మన రైతాంగము లాభదాయకంగా ముందుకు సాగుతారని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరము 10,000 ఎకరాలు అంటే 4,000 హెక్టార్ల వరకు విస్తీర్ణం పెంచాలి అనేది ఒక ఎజెండాగా పెట్టుకునింది. రైతాంగానికి కొత్తగా పంట కాబట్టి తెలియదు కాబట్టి పూర్తిగా ప్లాంట్ మెటీరియల్ ఖర్చు అనేది ఏదైతే ఉంటుందో ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా ఈ విస్తీర్ణంలో భాగంగా మొదటి 2 సంవత్సరాలకి మరి పెట్టుబడి వ్యయం కూడా మొదటి సంవత్సరము 18,000 రూపాయలు, 2వ సంవత్సరం 12,000 రూపాయలు, వెరసి 30,000 రూపాయల వరకు కూడా మనము ప్రభుత్వ రాయితీ ఇవ్వటం జరుగుతుంది. 3వ సంవత్సరం నుంచి కాయలు కాస్తాయి, రైతుకి ఆదాయం మొదలవుతుంది. ఈ విధమైన చర్యలతో కోకోను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనము అత్యధికంగా కోకోలో రాయితీలు ఇవ్వటం జరుగుతుంది.
6: మేడం, ఇదంతా ఇప్పుడు కోకో సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా చెప్పారు. అయితే ఎటువంటి రైతులకి ఇవి అందిస్తారు? అంటే మనం చెప్తూ ఉంటాం కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు బీపీఎల్ బిలో పావర్టీ లైన్ తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, లేదంటే కొంతమంది సామాజికంగా వెనుకబడిన రైతులకి, కొంతమంది మహిళా రైతులకి ఇలా అంది. ఈ పథకం మీరు చెప్తున్నటువంటి ఈ పూర్తి రాయితీ మీరు చెట్లు అందించడం ఏదైతే ఉందో అర్హులని ఎలా గుర్తిస్తారు?
7: ఇప్పుడు మనం 30,000 రూపాయలు సబ్సిడీ అనుకున్నాం, అయితే ఇది 5 ఎకరాల వరకే వర్తిస్తుంది. ఒక రైతుకి 150,000 వరకు కూడా మనకి ఈ రాయితీ అందించడం జరుగుతుంది. ఒక రైతుకి 20 ఎకరాలు ఉన్నా ఆయనకు వచ్చే సబ్సిడీ మాత్రము 5 ఎకరాల వరకే వస్తూ ఉంటుంది.
6: సో అందరు రైతులు దీనికి అర్హులే,
7: అందరు రైతులు
6: ముందుకు వచ్చినా ప్రభుత్వం
7: ప్రోత్సహిస్తుంది.
6: మేడం, అయితే తర్వాత ప్రశ్న అండి, కోకో సాగులో దిగుబడితో పాటు ఆదాయం కూడా బాగా పెరగాలంటే రైతు సోదరులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు మేడం?
7: అయితే దిగుబడి బాగా తీస్తున్నారు మన రైతాంగం, కానీ నాణ్యత లేకపోవడం వల్ల మనకి ఈ పెద్ద కంపెనీలకి అమ్మినప్పుడు ఈ కోకో ఉత్పత్తులు అన్నీ చాలా ఉంటాయి. గింజల దగ్గర నుంచి మనం తయారు చేసే ఉత్పత్తులు అంటే కోకో మాస్ అంటే లిక్కర్ అంటాం, అది బేసిక్ బై ప్రోడక్ట్. అక్కడ నుంచి కోకో పౌడరు, కోకో బటరు ఇవన్నీ ముడి పదార్థాలు తయారవుతాయి. ప్రధానంగా దాట్ల నుంచి చాక్లెట్ తయారవుతుంది. ఈ చాక్లెట్ చాలా ఖరీదైన మనకి తిండి పదార్థం కాబట్టి ఇవన్నీ తయారవడానికి నాణ్యమైన గింజలు ఉంటే మాత్రము అధిక ధర రావటం జరుగుతుంది. అయితే మన రైతాంగం ఏం చేస్తున్నారంటే ట్రేడ్ బీన్ అంటాం, బల్క్లో తీసిన తర్వాత ఆ నాణ్యతా ప్రమాణాలు ఎలా పాటించాలో తెలియక మనకి బల్క్లో కంపెనీలకు అమ్మే విధానమే ఇప్పటి వరకు రైతులు పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే క్వాలిటీ మెరుగుపరచాలి. క్వాలిటీ మెరుగుపరిస్తే అది డైరెక్ట్గా చాక్లెట్కి వెళ్తే రైతుకి ఇప్పుడు వచ్చే రేటుకి ఒక 20% ఎక్స్ట్రా రావాలి అనే ఉద్దేశంతో చాలా పథకాలని ఇప్పుడు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పథకాల్లో 4 కేటగిరీలుగా విభజించుకున్నారు. మొదటి కేటగిరీ అంటే less than 1 hectare, 2-2.5 ఎకరాల లోపు ఉండే రైతాంగాలకి 18,000 వరకు ప్రైమరీ ప్రాసెసింగ్కి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తారు. అందులో 35% సబ్సిడీ. ఏ విధమైన రైతాంగమైనా 35% అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 6,000 నుంచి 7,000 వరకు సబ్సిడీ జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ సెకండ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి 5 ఎకరాల వరకు వీళ్ళకి ఏంటంటే 10 crates, దగ్గర దగ్గర ఒక 2 tarpaulins, 1 box, 5 ఎకరాలకి సరిపోయిన వాళ్ళు ఏం కొనుక్కున్నా దానికి 50,000 నుంచి 51,000 వరకు కూడా సబ్సిడీ. దీంట్లో కూడా 35% 18,000 వరకు వస్తుంది. థర్డ్ కేటగిరీ 10 ఎకరాల వరకు వాళ్ళని మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర 91,000 నుంచి 130,000 వరకు కూడా వాళ్ళకి ఆ ప్రైమరీ ప్రాసెసింగ్కి కావాల్సిన ఏ వస్తువులైనా అంటే మెయిన్గా ఫర్మెంటేషన్ బాక్స్ అండి, గింజల్ని పొలవబెట్టాలి సరైన పద్ధతిలో, అదేవిధంగా సరైన పద్ధతిలో ఆరబెట్టాలి. మామూలు క్వాలిటీ ప్రొడ్యూస్ తీయాలి అంటే రైతులు బయట ఆరబెడతా ఉంటారు. ఆ స్టాండర్డ్స్ కాకుండా మనకు టెక్నికల్ స్టాండర్డ్స్తో మనం చేయాలనుకుంటే దగ్గర దగ్గర ఇది ఖర్చు అవుతుంది. వీళ్ళకి 100,000 రూపాయలు ఖర్చు అయితే 35,000 సబ్సిడీ. ఇక్కడ వరకు కూడా రైతాంగంకి. నెక్స్ట్ లెవెల్కి 4వ కేటగిరీకి వెళ్ళేసరికి ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న రైతులు అందరూ కలిపి ఒక 40 మంది 50 మంది ఏమైనా ఒక FPO ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్గా ఏర్పడి 30 అనే కాదు 100 మంది అయినా దగ్గర దగ్గర 40 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనకి ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 35,000 స్ట్రైట్ అవే MIDH నుంచి కానీ, లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ నుంచి కానీ, ఎస్సీ సప్లాన్ నుంచి కానీ, వాళ్ళు ముందుకొస్తే చాలు ఏ స్కీమ్లో పెట్టాలి అనేది ప్రభుత్వం చూసుకుని వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.
6: మేడం, అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు అద్భుతమైన పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి, ఎటువంటి రైతు కూడా అంటే మీరు చేసుకోవడానికి లేదన్నట్టు కాకుండా ఎవరు ముందుకొస్తే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉంది. ఇప్పుడు వారికి ఆలోచన వచ్చిన వెంటనే ఎవరిని ఏ శాఖలో కలవాలి, అంటే ఈ బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా మేడం, ఒకసారి మీరు క్లియర్ గా చెప్పినట్లయితే, అంటే మనకి ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఇవన్నీ వచ్చినాయి అక్కడ వెళ్ళాలా లేకుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి ముందుగా అవి చెప్పండి మేడం.
7: ఇప్పుడు రైతాంగం డైరెక్ట్ గా ఇప్పుడు పండించుకునే రైతులు డైరెక్ట్ గా వాళ్ళు ఏ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు, అంటే ప్రైమరీ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ లేదంటే ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ముందు నిర్ధారించుకున్న తర్వాత ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి రైతు సేవా కేంద్రాలు వాళ్ళ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రానికి ఒక్కసారి అర్జీ పెట్టుకున్న తర్వాత ఆ అర్జీని మాత్రము ఖచ్చితంగా మండల ఉద్యాన అధికారికి తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామం లెవెల్లో వాళ్ళ అప్లికేషన్స్ అక్కడ పెట్టినప్పటికీ కూడా వీళ్ళు ఒకసారి మండల ఉద్యాన అధికారిని కలిసినట్లయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చేయటం అనేది జరుగుతుంది. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 20 లక్షలు పైబడిన ప్రాజెక్టులన్నీ జిల్లా ఉద్యానాధికారి డిహెచ్ఓ ఉంటారు, ఆయన్ని డైరెక్ట్గా కలిసి అంటే మండల అధికారిని కలిసినప్పటికీ కూడా జిల్లా అధికారిని కలిసి మనం అర్జీ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ఒక ఉద్యాన అధికారినే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కూడా కలెక్టరేట్లో ప్రతి జిల్లాకి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధంగా ఒక పిఆర్ఓని పెట్టడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్గా కలిసి పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఒక నెంబర్ వస్తుంది. వాళ్ళకి నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకుని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ 5 లక్షల ప్రాజెక్ట్ అనుకోండి, బ్యాంకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 5 లక్షల ప్రాజెక్ట్కి ఈ సబ్సిడీ తీసేయంగాను వాళ్ళు బ్యాంక్ లోన్ అప్రూవ్ చేయించుకోవాలి. 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉంటుంది, 90% బ్యాంక్ లోన్. ఈ 90% బ్యాంక్ లోను శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే ఈ 35% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా రైతులు ఇది తెలుసుకోవాలి.
6: ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?
7: ఉద్యమ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ గా వాళ్ళు ఫోన్ లో వెబ్సైట్ లో చేసుకోవచ్చు. చేసుకోలేని రైతాంగము మీ సేవా సెంటర్స్ వాళ్ళు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మూడు తీసుకువెళ్తే వాళ్ళు ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసి పెడతారు.
6: మేడం చివరిగా ఈ కోకోలో విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే మనం వాల్యూ అడిషన్ చేస్తుంటాం కదా, అది చేపట్టడానికి ఎటువంటి రైతులు ఉన్నాయి, ప్రభుత్వం రైతులకి ఎటువంటి ప్రోత్సాహం అందిస్తుంది?
7: ముఖ్యంగా విలువ ఆధారిత చూసుకున్నట్లయితే చాక్లెటే మెయిన్ అండి, చాక్లెట్ తయారీ మెయిన్. ఈ చాక్లెట్ తయారీలో ఏంటంటే ఈ కమర్షియల్ ప్రోడక్ట్కి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఇప్పుడు మనం వివిధ బ్రాండ్ల చాక్లెట్లు తింటాం, ఆ చాక్లెట్లు తిన్నప్పుడు చాక్లెట్ అంటే మనం ఒక స్వీట్ అనే భావంతో ఉంటాం, కాదు. చాక్లెట్ అంటే చాలా విలువైన ఆహారం, అందులో పాలిఫినాల్స్ ఫ్లావనాల్స్ ఉంటాయి. ఆ పాలిఫినాల్స్ ఫ్లావనాల్స్ న్యాచురల్గా చేదుగా యాస్ట్రింజెన్స్ బిట్టర్నెస్ అన్నీ ఉంటాయి, కానీ ఈ కమర్షియల్ చాక్లెట్కి వచ్చేసరికి యాడెడ్ షుగర్స్ అదేవిధంగా మనకి ఆల్కలీ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ ఆల్కలీ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ బిట్టర్నెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అంటే మనకి ఆ కోకో ఉత్పత్తి తింటే హార్ట్ బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా ఉపయోగం, అద్భుతమైన ఆహారం, కానీ అది పోతుంది. యాక్చువల్గా డార్క్ చాక్లెట్ తినాలి. ఇవన్నీ కూడా మనకి మనం తయారు చేసే హోమ్ మేడ్ చాక్లెట్లు ఉంటాయి. డైలీ ఆహారంలో తీసుకున్నట్లయితే మనకి పోషకాల విషయంలోకి వస్తే మెగ్నీషియం కానీ ఐరన్ కానీ మ్యాంగనీస్ ఫాస్ఫరస్ అసలు వెరీ రిచ్.
6: డాక్టర్ మాధవి లత గారు ధన్యవాదాలు మేడం. ఈ కోకో పంట గురించి చాలా చక్కటి విశేషాలు తెలియజేయడమే కాకుండా ఈ కోకో పంట పండిస్తున్న రైతు సోదరులకి ఎటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయో వివరంగా తెలియజేసి మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
7: థ్యాంక్ యూ అండి.
5: మీరింతవరకు కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
8: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో

శ్రోతలు మెచ్చిన పాటలు ఇప్పుడు వింటారు. శ్రోతలు, మీకు నచ్చిన పాటలు వినాలంటే కనుక గుర్తుంది కదా, మా వాట్సాప్ నంబర్కి మీ పేరు, ఊరు, చిరునామాతో కూడినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి మెసేజ్ మాకు పంపినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వెంటనే ఉన్నది 102.7 MHz పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం.

సంపుటి ఇది మీ హలో అభిరుచి. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు ఇప్పుడు వింటారు. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై సూపర్ హిట్ సాంగ్స్ వింటారు. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో మీ పూర్తి వివరాలతో కూడినటువంటి మెసేజ్ పంపించవలసినటువంటి మా వాట్సాప్ నంబర్ 7901084415 నంబర్ మరోసారి 7901084415. మరి ఇంకెందుకు లేట్? వెంటనే మొబైల్ తీసుకొని మీ పేరు, ఊరు, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు, పూర్తి వివరాలతో కూడిన మెసేజ్ మాకు పంపినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై సూపర్ హిట్ సాంగ్స్ వింటారు శ్రోతలు. ఫస్ట్ శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రాసుకొచ్చారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మాకోసం ఏదైనా చిత్రం ఇచ్చి ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న వాళ్ళు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా మరియు శ్రీనివాస్ గౌడ్ కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. గుడ్ ఈవినింగ్, హలో వాట్సాప్ అభిరుచి వారికి నమస్కారాలతో అంటూ రాసుకొచ్చారు. మాకోసం ఏదైనా మంచి చిత్రంలోని పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, సొంకి కార్తీక్ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. మాకోసం ఏదైనా మంచి చిత్రం నుంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుకున్న శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్, ఎద్దు మైలారం నుంచి కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో హలో విరుచులు, మాకోసం ఏదైనా చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న వాళ్ళు నిజామాబాద్ వేక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కోరుతున్నారండి. తప్పకుండా మీ అందరి కోసం మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత పంపించారు, మాకోసం ఏదైనా చిత్రం నుంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యధోజీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా కోరుతున్నారు. తప్పకుండానండి మీ అందరి కోసం సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో నుంచి వింటున్న శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వచ్చేస్తుంది, 100% లవ్. ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విన్నాం. తర్వాత ఈ పాటకున్న స్పెషాలిటీ గురించి నేను చెప్తాను మీకు.

100% లో ఈ చిత్రం కోసం అదాన్ సామి గానంలో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినటువంటి చంద్రబోస్ గారి రచనలో సూపర్ హిట్ సాంగ్ విన్నారు. అసలు ఈ పాట గురించి మనం వింటూ ఉంటే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ని మిక్సీలో వేసి రుబ్బి చట్నీ తీసినట్టు తీశారనమాట చంద్రబోస్ గారు. అసలు ఎంత బాగా రాశారంటే ఈ పదాలు ఉంటాయి చూసారా, దూరాలకు మీటర్లంట, భారాలకు కేజీలంట, కోరికలకు కొలమానం అంట. అసలు ఎంత బాగా రాశారో కదా. ఇకపోతే అమ్మాయి, ఈడుకొచ్చిన అమ్మాయి అబ్బాయి గురించి ఎంత చక్కగా రాశారంటే, సౌత్ పోలు అబ్బాయి అంట, నార్త్ పోలు అమ్మాయి అంట. అసలు సూపర్ కదా. అసలు ఇంకా చంద్రబోస్ గారి రచనల గురించి మనం ఏమని చెప్పుకోవచ్చు, అసలు ఎంత చెప్పినా తక్కువేనండి. అసలు ఇట్లాంటి పాటలు ఎన్ని ఉంటాయో తెలుసా, మాట ఆగిన చోట పాట పుడుతుంది. ఒక కుమ్మరి సారె మీద కుండ తయారు చేసినట్లు, ఒక శిల్పి శిల నుంచి శిల్పాన్ని చెక్కుతున్నట్లు, ఒక మూల వస్తువు నుంచి పాట ఉద్భవిస్తుంది కదా. పాట గురించి చెప్పుకోవాలంటే అసలు చైతన్యాన్ని అందించని పాట అసలు పాటే కాదు. మనసంతా దిగులు మేఘాలు కమ్ముకుని గుబులు రెక్కిస్తున్నప్పుడు ఒక పాట, మనసుకు నచ్చిన పాట వింటే స్వాంతనపరుస్తుంది కదా. అదండి, అదేనండి పాటకున్నటువంటి స్పెషాలిటీ. జీవితంలో ప్రతి ఘట్టానికి పాట చేదోడు వాదోడు, పాటే తోడు నీడా. మనిషికి ఉండే ప్రతి భావోద్వేగం, కోపం, ప్రేమ, కరుణ, ఆవేశం, స్నేహం మొదలగు వాటితో పాటు పుడుతుంది. అయితే మనిషి పుట్టుక నుంచి చావు వరకు అన్ని ఆచారాలలో కూడా పాటలు కలిసే ఉంటాయి తెలుసా. అయితే ఇటువంటి ఉల్లాసమైనటువంటి అద్భుతమైనటువంటి పాటలు రాయడంలో దిట్ట చంద్రబోస్ గారని చెప్పుకోక తప్పదు. మనసుకి ఎటువంటి సందర్భాల్లోనైనా చంద్రబోస్ గారి రాసినటువంటి పాటలు వింటూ ఉంటే అద్భుతం అనిపిస్తూ ఉంటాయి తెలుసా. వింటూనే ఉండండి 102.7 MHz పై సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఉన్నారు ఆకాశవాణి సింహపురి FM కేంద్రం. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అంటూ రాసుకొచ్చారు మరొక శ్రోత. మాకు ఏదైనా చిత్రం నుంచి మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, కోరుతున్న వాళ్ళు సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన మరియు మా సింహపురి ఆకాశవాణి కేంద్రంలో వింటున్నటువంటి శ్రోతలందరి కోసం ప్రసారం చేయండి మేడం గారు అంటూ రాసుకొచ్చారు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి. ధన్యవాదాలతో అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి, తప్పకుండానండి మంచి పాట ప్రసారం చేస్తాను. అలాగే ఏదైనా పాటను మా కోసం ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి, మీకోసం కూడా మంచి పాట ప్రసారం చేస్తాము. అలాగే హాయ్, హలో, సింహపురి FM స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు వ్యాఖ్యాతలందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాము అంటూ రాసుకొచ్చారు. అభినందనలండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజులి, వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సుయోన, కె రమేష్, లక్ష్మి, నాగటి పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, బాబు అఖిల, అభిజాన్, అవియ, మా కుటుంబ సభ్యుల కోసం, మా అందరి కోసం ఏదైనా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. థ్యాంక్ యూ మేడం, నమస్తే అంటూ రాసుకొచ్చారు. ధన్యవాదాలండి. అలాగే మరొక శ్రోత పంపించారు అక్బర్ సలీం. వీళ్ళు మా కోసం ఏదైనా చిత్రం నుంచి మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి బత్తిన రవికుమార్ కోరుతున్నారు. తప్పకుండానండి, వింటున్న శ్రోతలందరి కోసం మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వినండి ఆకాశవాణి సింహపురి FM కేంద్రంలో. హలో అభిరుచులు చివరి పాటగా

0: ఇంతటితో ఈనాటి హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం సమాప్తం. సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: తొంభై వసంతాల ఆకాశవాణి. విపత్కర పరిస్థితుల్లో ఆకాశవాణి కడప కేంద్రం సేవలు. ప్రత్యేక కార్యక్రమం.
3: మన ఆకాశవాణి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తూ శ్రోతలను అనురిత్యం అలరిస్తుంది. అదేవిధంగా ఆకాశవాణి ప్రతి సందర్భంలో శ్రోతలను తమ చుట్టూ ఉన్న, చోటు చేసుకున్న ఇబ్బందికర పరిస్థితులలో శ్రోతల్లో మనోధైర్యం నింపేందుకు ఎప్పటికప్పుడు చైతన్యం, అవగాహన, దిశానిర్దేశం చేస్తూ విలువైన అలాగే అవసరమైన కార్యక్రమాలను రూపొందిస్తుంది. అందులో భాగంగా 2019 వచ్చిన కరోనా వ్యాధి అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రతినిత్యం విభిన్న కార్యక్రమాలను రూపొందించి వైద్యులతో, జిల్లా అధికారులతో పరిచయాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను చెప్తూ విలువైన నేస్తంగా మారింది. ఆ సమయాన రేడియో చేసిన సేవ అసంఖ్యాక శ్రోతల మన్ననలను అందుకుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ లాక్డౌన్ సమయంలో పరిశుభ్రత గురించి, సామాజిక దూరం గురించి, శానిటైజర్ల అవసరం గురించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ప్రతి వ్యక్తి పాటించేలా ఆకాశవాణి కడప కేంద్రం అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ సి హరికిరణ్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ ఏర్పాటు చేసింది. వైద్య శాఖ, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా వాటి విధులు నిర్వర్తించాయో తెలియజేస్తూ,
4: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి మనం చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మన కలెక్టర్ సి హరికిరణ్ గారు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, మనతో సంభాషిస్తారు.
5: మార్చి 1st నుంచి కూడా మనం ఒక ఫీవర్ సర్వే అనేది మొత్తం ప్రజానీకాన్ని అందరికీ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ అన్ని యంత్రాంగాలు, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగం, అది కూడా ప్రభుత్వ యంత్రాంగం, డాక్టర్స్ పొద్దున్న అనక రాత్రి అనక వాళ్ళ డ్యూటీస్ వచ్చి కంటిన్యూస్ గా వాళ్ళ లైఫ్స్ ని రిస్క్ చేసి, ఎక్విప్మెంట్ ఎంత వేసుకున్నా, N95 మాస్క్లు ఎంత పెట్టుకున్నా, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పైనుంచి కింద వరకు ఎంత వేసుకున్నా, ఇట్స్ ఎ రిస్క్, ఇస్ ఎ రిస్క్. సో వాళ్ళు అక్కడ స్వాబ్స్ తీసి కలెక్ట్ చేసి ప్రజానీకాంతం అమేకమై వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ముందుగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ యంత్రాంగం బ్యారికేడ్స్ వేసి ప్రజల్ని బయటికి రానివ్వకుండా అప్రమత్తం చేసి చేస్తున్నాయి. ఇద్దరు బాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగం, ANM, ఆశ స్టాఫ్, నర్సు, డాక్టర్ అనేది వీళ్ళందరూ కూడా నిరంతరం శ్రమిస్తారు. కొంతమంది NGOs వచ్చి కొన్ని కిట్స్ కూడా ఇస్తున్నారు, హైజీన్ కిట్స్ అని, బకెట్, మగ్గులని. పేషెంట్స్ ఎవరైతే మీరు క్వారంటైన్ ఫెసిలిటీలో ఉన్నారో వాళ్ళకి సేవలు అందియడం, కొంతమంది బ్లీచింగ్ పౌడర్ ఇట్లాంటి సహాయాలు చేయడం, కొంతమంది PPE కిట్స్ ఇవ్వడం. ఈ PPEs పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ జిల్లాలో కావాల్సినంత ఉన్నాయి, ఒక 3000 కిట్స్ వరకు ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా ఎవరైతే కోవిడ్ హాస్పిటల్, మనకి ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోవిడ్ హాస్పిటల్, అక్కడ పనిచేసే వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నాం. క్వారంటైన్ ఫెసిలిటీలో ఉన్న వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. PHCలు, CHCలు బయట కింద స్థాయిలో పనిచేసిన వాళ్ళు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే పాజిటివ్ పేషెంట్లు, సస్పెక్టెడ్ కేసెస్ తో పనిచేసేది వీళ్ళు. మిగతా వాళ్ళంతా సర్జికల్ మాస్క్ వేసుకుని, N95 మాస్క్లు వీలైతే వేసుకుంటే ఇది సరిపోతుంది. రేషన్ షాపుల దగ్గర రోజు 2 గుమ్మగూడుతుంటే, ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాల్లో టోకెన్ సిస్టమ్ ఇమ్మని చెప్పాం, ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు అప్రమత్తం అయ్యారు. ఎక్కడైనా గుమ్మగూడుతుంటే వాళ్ళు కూడా

0: ప్రశ్నిస్తున్నారు ఎందుకు చేస్తున్నారని. ఈ కష్టకాలంలో లేబర్ ఏదైతే రోజువారీ కూలీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి 1000 రూపాయల సాయం అందించడం జరిగింది వాలంటీర్లు వచ్చి. తర్వాత పిఎం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే ఒక కార్యక్రమం కింద 3 విడతల్లో 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా జన్ధన్ ఖాతా ఉన్న మహిళలందరికీ ఇది ఇస్తున్నారు. ఇది కాకుండా ప్రతి రైతుకి ఈ కష్టకాలంలో 1 విడతలోనే 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం అందించడం జరుగుతుంది. సో రైతులే కాదు, స్వయం సహాయక సంఘాలు, మహిళలు అందరికి కూడా ఈ 3 నెలల కాలం ఏదైతే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ పే చేయాలో, తీసుకున్న బ్యాంక్ లోన్ కి ఏమైనా ఇన్స్టాల్మెంట్ పే చేయాలి, ఈ 3 నెలలు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఆర్థికంగా పేదవాళ్ళని బలోపేతం చేసేందుకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు. సో ఒకసారి దీన్ని కూడా మీ అందరూ గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను. హెల్త్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఆర్టీపీసీఆర్ మెషిన్ మనం 2వది కూడా ఇవ్వండి అంటే, ఇప్పుడే కొత్తగా ల్యాబ్ పెట్టాం, దీంట్లో ఆపరేషన్ స్టెబిలైజ్ అవ్వనివ్వండి, ఈ ఆపరేషన్స్ అన్ని ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ బాగా పనిచేసి రిజల్ట్స్ అంతా బాగా వస్తున్నాయి అని అంటే 2వ మెషిన్ తో కూడా మేము హెల్ప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది.
1: ఈ వైరస్ ను ఎలా ఎదుర్కోవాలి, ఎలా తమను తాము కాపాడుకోవాలో శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ ఎం గంగాధర్ రెడ్డి గారితో పరిచయాన్ని అందించి అవగాహన పెంపొందించింది.
2: ఎవరికైతే COVID-19 పాజిటివ్ అని తేలిందో వాళ్లలో మనం బాగా సమస్యలు అంటే ప్రస్ఫుటంగా కనిపించే సమస్యలు ఏంటి అంటే శ్వాసకోశ వ్యవస్థ బాగా దెబ్బతినడము, గాలి పీల్చుకోలేకపోవడం. ఇది ఈ సందర్భంగా వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
3: మామూలుగా 60 ఏళ్ల పైన వృద్ధులు, దీర్ఘకాలికమైన జబ్బులుండే వాళ్ళు ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి.
2: అసలు
3: ఇంట్లో కూడా వీలైనంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే తప్ప వాళ్ళు అంటే ఈవెన్ వాళ్ళ రూమ్కే పరిమితం అయితే ఇంకా మంచిది. ఇంట్లో పిల్లలు వీళ్ళతో కూడా ఎక్కువ మరి అటాచ్మెంట్ లేకుండా, ఎందుకంటే మనం ఇంట్లో యాక్టివ్ ఉండే వాళ్ళు బయట తిరిగి వస్తారు, వాళ్ళ నుంచి ముసలోళ్ళకి అంటుకుండే అవకాశం ఉంటుంది కాబట్టి వృద్ధులు వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు కొంచెం వాళ్ళకు ఏమంటే మానసిక ఉల్లాసం కూడా పలకరించాలి, వాళ్ళను చూసుకోవాలి. బట్ మెయిన్ ఏమంటే ఇండోర్ లో ఉండడము, బయటికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగతంగా డిస్టెన్స్ పాటించడం. ఈ మెయిన్ వైరస్ సమస్య ఏమంటే ఈ డ్రాప్లెట్, ఇది మనకు ఒక మన ద్రవాల్లో నుంచి అటాచ్ అయ్యి మనం తగ్గినప్పుడు గానీ తుమ్మినప్పుడు గానీ మాట్లాడినప్పుడు గానీ ఇది రిలీజ్ అయ్యి మనకి ఎక్కడ సర్ఫేస్ ఉంటుందో దాని మీద పడుతుంది. కొంతమంది డైరెక్ట్ మొహంలో పెట్టి మాట్లాడేటప్పుడు అయితే వాళ్ళ మొహంలో డైరెక్ట్ పడిపోతుంది, వాళ్ళకి మ్యూకోజలో పడిపోతే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. లేదు వాళ్ళు ఎక్కడన్నా వేరే ప్లేస్ లో పడితే అది చేతితో రుద్దుకొని మళ్ళా ముక్కు గానీ టచ్ చేస్తే వస్తుంది. అలాగే సర్ఫేస్ మీద పడినప్పుడు దాన్ని కూడా పొరపాటు మనం టచ్ చేసి కడుక్కోకుండా మనం మళ్ళా ముక్కు గానీ కండ్లు గానీ రుద్దుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మనం తెలియకుండా సర్ఫేస్ ఏదైనా టచ్ చేస్తున్నాం అన్నప్పుడు మనం వాష్ చేసుకోవాలి
2: జాగ్రత్తగా.
3: ఆల్కహాల్ బేస్డ్ గానీ సబ్బుతో గానీ మనం చేతులు శుభ్రపరచుకుంటే అవకాశం రాకుంటుంది. దీంతో పాటు వ్యాయామం అంటే ఇంట్లో కరెక్ట్ అంటే యోగా, మెడిటేషన్, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి పాటిస్తూ ఉంటే గనా మనకు ఈ లంగ్ కెపాసిటీ మెయింటైన్ అవుతా ఉంటది. తర్వాత దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల వ్యాధులు ఇలా ఉన్న వాళ్ళు కొత్తగా వాళ్ళకి ఏదైనా ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు, జ్వరము ఇట్లా అనుమానించినప్పుడు వాళ్ళు 104 సర్వీస్ గానీ తర్వాత టెలీ మెడిసిన్ సర్వీస్ కానీ దాన్ని ఉపయోగించుకొని ఇంట్లోనే కూర్చొని వీళ్ళకు చెప్తే వాళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళకు ట్రీట్మెంట్ మందులు తెచ్చి ఇవ్వడం గానీ పలాని చోటుకు వచ్చి తీసుకోమనడం గానీ జరుగుతుంది.
1: కరోనా వ్యాప్తి అరికట్టే చర్యల్లో భాగంగా కడప సెంట్రల్ జైల్లోని ఖైదీలు జైల్లో ఉంటూ ఆ సమయంలో 100,000కు పైగా నాణ్యమైన ఫేస్ మాస్కులను తయారు చేసి ప్రభుత్వ ఆసుపత్రులు, వివిధ ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన సందర్భాన్ని ఆకాశవాణి కడప కేంద్రం ఖైదీలతో పరిచయాలను నిర్వహించి తెలియజేసింది. వారి మాటల్లో ఆ సేవా కార్యక్రమాలు.
4: నా పేరు సలీం. టైలరింగ్ వచ్చేసి నేను ఒక 1 మంత్ అయింది. స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ చేసి మాకు నేర్పించిపోయారు ఒక నెల. అప్పటి నుంచి నేను టైలరింగే చేస్తున్నాను. మా సార్ వాళ్ళు చెప్పడం వల్ల మాస్కులు తయారు చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సమాజానికి మేము కూడా పనికొస్తాం అనేది చాలా గర్వంగా ఉంది నాకు కూడా.
5: జగన్మోహన్, COVID-19 కరోనా అనే వ్యాధి వచ్చిందని బయట నుండి డీఐజీ గారు చెప్పారు. మాస్కులు కుట్టాలనే ఆలోచన సార్ గారే చెప్పారు. ఇక్కడ మిషన్లో 10 మిషన్ మాత్రమే ఉన్నాయి. 10 మంది టైలర్స్ ఉన్నారు, వాళ్ళకి హెల్పర్స్ కూడా ఒక 10-15 మంది ఉన్నారు. రోజుకు 600 కుట్టే వాళ్ళము డిఐజీ గారు కలెక్టర్ గారు సాయంతో. అలా మిషన్ లో 600 స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక రోజుకి 8,000 నుంచి 9,000 రీచ్ అవుతున్నాం. 130,000 దాకా కుట్టాం. మేము కూడా జైల్లో ఉండి మా ఖైదీ సోదరులు ఇంత మ్యాన్ పవర్ ఉందని మాకు ఇంతవరకు తెలియదు. బయట ఉండే వాళ్ళు కూడా లాక్డౌన్ బాగా మంచిగా యూజ్ చేసుకుని ఇళ్లలో ఉండి బయట వారికి హాని కలిగించకుండా మన వంతు మనం బాధ్యతగా ఉంటే ఇంకొకరికి అంటించకుండా ఏమైనా అట్లాంటి అనుమానాలు ఉంటే మనం హాస్పిటల్కి పోయి చెక్ చేయించుకోవడం, క్వారంటైన్లో జాయిన్ కావడం, స్వచ్ఛందంగా మనం ప్రకటిస్తే బాగుంటుందని నా ఒపీనియన్.
6: నా పేరు అంబటి నారాయణ రెడ్డి. గత 10 సంవత్సరాల నుంచి జైలు లోపల ఉన్నాను. ఉన్నతాధికారుల సహకారంతో ఇలాగ అందరినీ మోటివేట్ చేసి మనం బయట ప్రజలకు మాస్కులకు సబ్ జైలు కానీ జిల్లా జైలు అంటేకు సప్లై చేద్దామని మోటివేట్ చేసి తయారు చేస్తాము. ఫస్ట్ కంటే ఇప్పుడు ఇంకా చాలా అందరికీ ఉపాధి కల్పించిండ్రు, పనులు చేసుకొని మంచిగా ఉంటుండ్రు.
7: నా పేరు జాన్వసిలి ప్రసాద్ అండి. 2 ఇయర్స్ అవుతుందండి నేను వచ్చి. ఇప్పుడు ఇక కరోనా వచ్చినందువల్ల ప్రజల కోసం మాస్కులు కుట్టడానికి కోసం 1 మంత్గా ఇక్కడ టైలరింగ్ చేస్తున్నాను. మేము లోపలుండి మేము ప్రజలు బయట ఉన్న ప్రజలకు సేవను అందించే అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని మా డిఐ సార్ గారు మాకు కల్పించారు. ప్రజలకి మేము మంచి చేకూరుస్తున్నామనేటువంటి సంతోషం మాకు కలుగుతుందండి.
8: మా పేరు మురళీకృష్ణ, మైదుకున్న మండలం వనిపెంట. యూనిఫారాలు కుడతాము, బయట స్కిల్డ్ వర్కర్లు పోలీస్ యూనిఫారాలు కానీ ఏ ఆర్డర్ తెచ్చినా కూడా అవన్నీ కుడతాం. ఇక్కడ గుళ్ళు కానీ గ్రంథాలయం కానీ పని కానీ ఏ విషయమైనా ఇక్కడ క్లియర్గా తయారై జైల్లో ఉండి బయటికి పోతే ఉన్న తప్పు చేసే ఆస్కారం ఉండదు. అలా తయారు చేస్తారు అధికారులు.
1: కరోనా గురించి కొందరి ఆలోచన కవితాత్మకంగా గేయ రూపంలోనూ.
7: ఈ COVID-19 వచ్చింది కదా, దీని గురించి మా ప్రజల కోసం ఏదైనా ఒక పాట రాయాలి, దీన్ని పాడాలి అని చెప్పి ఒక ఉద్దేశం కలిగింది. ఆలోచించి రాసి ఉన్నారు.

పెద్దవారి సైతం పురిటి బిడ్డ సైతం, పెద్దవారి సైతం పురిటి బిడ్డ సైతం ఆ మహమ్మారి కరోనా నోట పెట్టుకుంది నిలువున మృంగేసినాది. ఖైదులైన మేము కన్నీరు కాచినాము.

ఆలోచించినాము, మా దేశ ప్రజలు బాగుండాలని నిశ్చయించినాము, మాస్కులు కుట్టి పంపినాము, మా దేశ ప్రజలు బాగుండాలని నిశ్చయించినాము, మాస్కులు కుట్టి పంపినాము. ఏమి సేతుమన్నో, మేమేమి సేతుమన్నో.

0: కొన్ని తరాలుగా మానవాళిని ప్రభావితం చేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తున్న కుష్ఠవ్యాధి నిర్మూలన కోసం వైద్యులతో పరిచయాన్ని చేసి శ్రోతల్లో అవగాహనను పెంపొందించింది. డాక్టర్ ఎస్ కాధర్వల్లి గారితో పరిచయాన్ని అందించింది.
1: సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి సామాజిక బాధ్యత కూడా మనకి చాలా అవసరం. మనం ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ప్రయాణం చేస్తుంటాం, బస్సులో మన పక్కనుండేటువంటి వ్యక్తి మనం గమనించామనుకోండి, సపోజ్ వాడికి కనురెప్పలు కనుబొమ్మలు రాలిపోయి ఉండడం, లేకపోతే ముక్కు కొంచెం ఏదైనా వంకరగా ఉండడం, లేకపోతే చెవి దిమ్మెం మీద ఏదైనా బుడిపిల్లలాగా ఉండడం, ఆ లక్షణాలు ఏదైనా ఒక లక్షణం ఉంటే ఇమ్మీడియట్గా సామాజిక బాధ్యతగా మనం ఏం చేయాలంటే చెప్పాలి. అతను తెలియదు కాబట్టి నేను ఇట్లా నీకు ఏదైనా ఉండొచ్చేమో పక్కకు పిలిచి అతనికి చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి, ఫలానా మీ ఊర్లోనే ఉంటారు ఆశ మీ ఊర్లోనే ఉంటారు ఏఎన్ఎం గారు, వాళ్ళ దగ్గర పోయి ఒకసారి అడగాయ్యా, దీనివల్ల ఏమీ నష్టం లేదు అనేటువంటిది ఒక కౌన్సిలింగ్ లాగా మనం కూడా చేయొచ్చు. తర్వాత వ్యక్తిగత బాధ్యత ఏంటంటే, ఒకవేళ ఆ వ్యక్తికి ఏదైనా గాన ఈ యొక్క కుష్టు అనేటువంటిది తేలినప్పుడు అతను వ్యక్తిగతంగా కూడా మినిమం ఎక్కువ మందితో కలవకుండా, పక్కన ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా దైనందికమైనటువంటి జీవితంలో అతని యొక్క పాత్ర అయి టాబ్లెట్స్ కంపల్సరీగా తీసుకున్నట్టయితే 100% ఇది క్యూరబుల్ అండి.
2: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి విపత్కర పరిస్థితుల్లో ఆకాశవాణి కడప కేంద్రం సేవలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో వచ్చే నెల అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. సోమనాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదని, దేశపు అలుపెరగని స్ఫూర్తికి అది ఒక నిదర్శనంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, శిథిలావస్థ నుండి పునరుద్ధరణ వరకు సోమనాథ్ ఆలయ ప్రయాణం దేశ అజేయమైన వారసత్వాన్ని, నాగరికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేస్తూ, భారతదేశ దృఢమైన రాజకీయ సంకల్పానికి ఇది ప్రతీక అని అన్నారు. సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే 1000 ఏళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. భారతదేశాన్ని అణచివేసే శక్తి ప్రపంచంలో మరే దేశానికి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: సోమనాథ్ అమృత్ మహోత్సవ్ ఏ కేవల్ అతీత్ కా ఉత్సవ్ నహీ హై, యే అగలే 1000 వర్షో కే లియే భారత్ కీ ప్రేరణా కా మహోత్సవ్ భీ హై. 1998 యాని ఆజ్ కే హీ దిన్ దేశ్ నే పోఖ్రణ్ మే పరమాణు పరీక్షణ కియా థా. భారత్ కే సామర్థ్య కో వైజ్ఞానికో నే దునియా కే సామ్నే రఖా.
0: పులుల ఆవాసాల పునరుద్ధరణ, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, సామూహిక పరిరక్షణకు కార్పొరేట్ నిధులు ఎంతో అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సమిట్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పులుల పరిరక్షణ ప్రయత్నాలకు పారిశ్రామికవేత్తలు మద్దతు ఇవ్వాలని కోరారు. పులి, సింహం, చిరుత, మంచు చిరుతతో సహా 7 ప్రధాన పులుల జాతుల రక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ఆధ్వర్యంలో వచ్చే నెల 1-2 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో తొలి అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను భారత్ నిర్వహించనుందని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, జీవ వైవిధ్యం, నీటి వనరులను పరిరక్షించడంలో పులులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. వాతావరణ రంగంలో భారతదేశం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యంలో దేశం ఇప్పుడు ప్రపంచంలోని 3వ స్థానంలో ఉందని, ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యం 150 గిగావాట్లకు చేరుకుందని భూపేందర్ యాదవ్ అన్నారు. దేశంలోని ఫార్మస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాల బలోపేతానికి పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రయోగశాల జంతు సంక్షేమం, విధానాలు, ఉత్తమ పద్ధతులు అనే జాతీయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, శాస్త్రీయ ప్రయోగాలలో ఉపయోగించే జంతువుల పట్ల మానవత దృక్పథంతో వ్యవహరించవలసిన అవసరం ఉందన్నారు. జంతు ప్రయోగాల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిసిఎస్ఈఏ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థలలోని జంతు ప్రయోగ సౌకర్యాలను నియంత్రించడంలో, పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో పెరుగుతున్న ఫార్మస్యూటికల్, బయోటెక్నాలజీ సామర్థ్యాలను కేంద్ర మంత్రి ప్రస్తావిస్తూ, పరిశోధన, జనరిక్ మందులు

0: వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచానికి భారత్ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ చట్టం ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీ ఇచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశానికి సాధికారత కల్పిస్తుందని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చిన వికసిత్ భారత్ జీఆర్ఏఎంజీ చట్టం ప్రధాన లక్ష్యం వేగవంతమైన గ్రామీణాభివృద్ధికి మద్దతు ఇవ్వడం, అధిక ఆదాయ భద్రతను కల్పించడం, గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పించడం. నిర్దేశించిన సమయంలోగా పని కల్పించకపోతే నిరుద్యోగ భృతిని కూడా ఈ కొత్త చట్టం అందిస్తుంది. మహిళా కార్మికుల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడానికి 5 ఏళ్లలోపు వయస్సు గల 5 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట వారి సంరక్షణ కోసం ఒక మహిళా కార్మికురాలిని నియమించడం ఈ చట్టంలోని ఒక ముఖ్య నిబంధన. దీని ద్వారా మహిళలు ఎలాంటి అంతరాయం లేకుండా తమ పనిని కొనసాగించడానికి వీలు కల్పించడంతో పాటు పని ప్రదేశాలను వారి అవసరాలకు మరింత అనుకూలంగా, సమ్మిళితంగా మార్చేందుకు ఉద్దేశించబడింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల దృష్ట్యా విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పౌరులకు, వ్యాపార సంస్థలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమిట్లో ఆయన ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో సంఘర్షణలు కొనసాగుతున్నాయని, కాల్పుల విరమణకు మరింత సమయం పడుతుందని, అందువల్ల దేశం ఆర్థిక రంగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా ముఖ్యమని అన్నారు. తమ దైనందిన జీవితంలో విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని తగ్గించుకోగల రంగాలను పౌరులు గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. అటువంటి వ్యయాన్ని తగ్గించడంతో పాటు విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఈ 2 ప్రయత్నాలు ఏకకాలంలో జరగాలని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: reduce our expenditure on everything that requires foreign exchange to be spent. We can identify whatever we can do to preserve the foreign exchange. Simultaneously, we must also earn the foreign exchange more and more. Both things have to go in parallel. So I'll request all of you to take cognizance of Honorable Prime Minister's call to the nation, and within your own means, within your own enterprises, within your own businesses, try to do whatever best you can.
0: ఐసీసీ పురుషుల వన్డే వార్షిక ర్యాంకింగ్స్లో భారత్ జట్టు 118 పాయింట్లతో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్ 113 పాయింట్లతో 2వ స్థానంలో ఉండగా 109 పాయింట్లతో ఆస్ట్రేలియా 3వ స్థానంలో కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా 102 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కేరళం, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ధూళి తుఫానులు సంభవించే అవకాశముందని ఐఎండీ తెలిపింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో వచ్చే నెల అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

కార్యక్రమం. డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటారు. మృదంగ సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు. ముందుగా దుర్మార్గ చరాధముల రంజనీరాగం రూపకతాళం శ్రీ త్యాగరాజస్వామి కృతి.

అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటున్నారు. మృదంగ సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు వినండి మోహన రాగంలో నరసింహ ఆగచ్చ, మిశ్ర చాపుతాళం శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కృతి.

చివరిగా రామరామ, తిల్లంగ్, రూపతాళం, రూపకతాళం, శ్రీ పురందరదాసు కీర్తన.